ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 8వ తేదీ గురువారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు కావస్తుంది. 55 నిమిషాలు. మరి ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకుందాం. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, భారత వాయుసేనా దినోత్సవం నేడు మనం నిర్వహించుకుంటున్నాం. దేశాన్ని కాపాడే సైనికుల్లో వాయుసేన సైనికుల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఆకాశమే హద్దుగా దేశ రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్న మన వాయుసేన సేవలను గుర్తించే రోజు ఈరోజు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 8 అక్టోబర్ మన దేశంలో జరుపుకుంటాం. 1932 అక్టోబర్ 8 భారత వాయుసేన ఏర్పాటైంది. అప్పటినుంచి ఎన్నో దశాబ్దాలుగా దేశ రక్షణలో వాయుసేన కీలక పాత్ర పోషిస్తోంది. యుద్ధ సమయాల్లో శత్రువుల నుంచి దేశ గగనతలాన్ని కాపాడటం మాత్రమే కాదు, దేశానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ వాయుసేన ముందుంటోంది. ఉదాహరణకు వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కూడా వాయుసేన సేవలు కీలకం. మన దేశానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రవాణా విమానాలతో పాటు ఎంతో శిక్షణ పొందిన పైలట్లు, సాంకేతిక సిబ్బంది, ఇతర సైనికులు కలిసి వాయుసేనను మరింత బలోపేతం చేశాయని చెప్పొచ్చు. ఆకాశంలో ఒక యుద్ధ విమానం వేగంగా దూసుకెళ్తున్నప్పుడు మనకది ఒక అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తుంది. కానీ ఆ విమానం వెనుక ఎంతో కఠినమైన శిక్షణ, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి ఉన్నాయి. కుటుంబాలకు దూరంగా ఉంటూ పగలు రాత్రి అనే తేడా లేకుండా దేశ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న వాయుసేన సైనికుల సేవలు నిజంగా అభినందనీయమే కాదు, చిరస్మరణీయం కూడా. బహుముఖ ప్రజ్ఞాశాలి స్వాతంత్ర సమర యోధుడు, రచయిత, కళాకారుడు, నాటకకర్త, ఇలా ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి అడవి బాపిరాజు. ఆయన జయంతి నేడు. చిన్నతనం నుంచి ఆయనకు సాహిత్యంపై ఎంతో ఆసక్తి ఉండేది. దేశంలో స్వాతంత్ర ఉద్యమం ఊపందుకున్న సమయంలో బాపిరాజు కూడా ఉద్యమంలో పాల్గొని దేశం కోసం అనేక పోరాటాలు చేశారు. 1922 భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న సమయంలోనే శాతవాహనుల కాలం నేపథ్యంగా సాగే హిమబిందు నవలను రాయడం ఆయన ప్రారంభించారు. రచయితగానే కాకుండా చిత్రకారుడిగా కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. బందర్ జాతీయ కళాశాలలో ప్రముఖ చిత్రకారుడు ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ వద్ద శిక్షణ తీసుకుని భారత చిత్రకళలో నైపుణ్యాన్ని సాధించారు. తిక్కన, సముద్రగుప్తుడు వంటి ప్రముఖుల చిత్రాలు కూడా ఆయన గీశారు. భీమవరంలో న్యాయవాదిగా పనిచేస్తూనే నారాయణరావు అనే సాంఘిక నవల రచించారు. ఈ నవలకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఎన్నో కథలు రాశారు. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి వంటి సినిమాలకు కళాదర్శకుడిగా పనిచేశారు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాద్ నుంచి వెలువడిన మీజాన్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి వంటి రచనలు చేశారు. అలాగే దుక్కిటెద్దుడు, ఉషాసుందరి, భోగిరలోయ, నారాయణరావు, శైలబాల, పారిజాతం, నవోదయ, ఏరువక్క వంటి రేడియో నాటికలు రచించారు. ఇన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా కూడా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తెలుగు ప్రజలకు ఎంతో పరిచయమైన బావా బావా పన్నీరు పాట కూడా ఆయన రచనల్లో ఒకటి. సన్నిహితుడు, సమకాలీన సాహితీవేత్తలు ఆయన్ను ఆప్యాయంగా బాపి బావా అని పిలిచేవారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ సాహిత్యం, చిత్రకళ, నాటకం, జర్నలిజం, సినిమా, ఇలా ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న ఈ మహనీయుడి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. మరి ప్రభాత వేళ దేశభక్తి గీతాన్ని ఇప్పుడు వింటాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. మరి ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యత పచ్చ పెంచలయ్య గారు.
1: భక్తిలోన గలవు బహు గొప్ప శక్తులు. భక్తిలోన గలవు బహు గొప్ప శక్తులు. భక్తిలోన గలదు బంధముక్తి. నిండు భక్తిలోన నిజమైన శక్తి ఉంది. నిండు భక్తిలోన నిజమైన శక్తి ఉంది. యముడు దాని మరచి యాతనందే. యముడు దాని మరచి యాతనందే. భక్తి భావనలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి కనిపించే భక్తి, ఆర్భాట భక్తి. రెండో రకంది అంతర్లీన భక్తి, అసలైన భక్తి. మొదటి భక్తి అందరికీ అగుపించేది, రెండవది ఆ భగవంతునికి మాత్రమే కనిపించి కడు శక్తిని ప్రసాదించేది. మొదటి రకం కన్నా రెండో రకం భక్తి చాలా శక్తివంతమైనది, తిరుగులేనిది, అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసేది. ఇది బాహ్యము, అది అంతర్లీనము. స్థూలము కన్నా సూక్ష్మమే చాలా శక్తివంతమైనది అవుతుంది. శరీరం అశాశ్వతమైంది, ఆత్మ మరణం లేనిది. అలాగే నిండైన భక్తి భావన నిరంతర దైవశక్తిని ప్రసాదిస్తుందనడంలో సందేహం లేదు. ఆ భక్తికి తోడు సత్కార్యాచరణ కలిగి ఉంటే ఇక ఆ పువ్వుకు తావి అబ్బినట్లే. అప్పుడే ఆ జన్మ చరితార్థమవుతుంది. కేవలం తను నమ్మిన భక్తి పారవశ్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఇది సాధ్యమా కాదా అనే బేరీజులు కూడా వేసుకోకుండా గట్టిగా భగవద్

0: భక్తిని నమ్మి అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన భక్తవరేణ్యులు మనకు మన ఇతిహాసాలలో ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. నమ్మకం మనిషిని నాకం వైపు నడిపిస్తుంది, అపనమ్మకం అంతంత మాత్రం భక్తితో అటు ఇటు గాని డోలాయమాన స్థితిలో ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా త్రిశంకు స్వర్గంలో ఉగిసిరాడజేస్తుంది. అలా కాక తను నమ్మిన భక్తి భావనను తప్పక సత్ఫలితాలనిస్తాయని పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు ఆ భక్తి ఎనలేని శక్తినిస్తుందనేది నిర్వివాదాంశం. ఉదాహరణకు మృగండ మహర్షి చరిత్ర చూద్దాం. ఆ మహర్షి దంపతులకు చాలా కాలం సంతానం లేదు. సంతానార్థమై వారు చేయని నోములు లేవు, పూజించని దేవతలు లేరు, ఎన్ని వ్రతాలు ఆచరించారో, ఎన్ని పుణ్య తీర్థాలలో కృంకారో, ఎన్ని దాన ధర్మాలు చేశారో, ఎన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి మొక్కుకున్నారో లెక్కలేదు. అలా కొంతకాలం జరిగాక ఆ దంపతులకు సర్వ జగద్రక్షకుడైన భగవంతుడు దర్శనమిచ్చి, ఓ పుణ్య దంపతులారా, మీ మొరాలకించాను, మీకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది, కాని ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది, అది మీ ఇష్టాయిష్టాలకే వదులుతున్నాను. పాప పంకిల జీవితాన్ని గడుపుతూ అజ్ఞాన చిత్తుడై రాక్షస ప్రవృత్తితో జీవించే సంపూర్ణ ఆయుష్వంతుని ప్రసాదించమంటారా, లేక కేవలం భగవన్నామోచ్చారణతో బ్రతుకుతూ నిరంతర దైవభక్తి పరాయణుడైన 16 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ కలిగిన పుత్రుణ్ణి ఇవ్వమంటారా అని అడిగితే వారు మహదానందమంది, కొంతకాలమున్నా పర్వాలేదు స్వామి, మాకు సుపుత్రుని ప్రసాదించమన్నారు. తథాస్తు అన్నాడు. అలాగే జరిగింది. ఆ దంపతులకు ఆనందం అతిశయమైంది. దినదిన ప్రవర్ధమానుడై మార్కండేయుడు ఎదుగుతూ తల్లిదండ్రుల సేవలో భగవద్భక్తిలో ఉన్నాడు. అతనికి దేవుడిచ్చిన ఆయుష్ 16 సంవత్సరాలు ముగిసే సమయం ఆసన్నమైంది. తల్లిదండ్రులు అది గమనించి కృంగిపోతూ ఉన్నారు. యమభటులు సమీపించారు. మార్కండేయుడు తల్లిదండ్రులు పడే బాధ కోరవలేక శివలింగాన్ని గట్టిగా కవోలించుకుని, పరమేశ్వర నా గతి చూడు అన్నాడు. ప్రాణాలు తీయను అరుదించిన యమభటుల వల్ల అతనిని తీసుకెళ్లడం వీలు కాలేదు. అతనిని తీసుకెళ్లడం వారి వల్ల శక్యం కాలేదు. వారు వెళ్లి వారి అధినేత అయిన యమధర్మరాజు చెప్పారు. ఆగ్రహోదగ్రుడైన ధర్మరాజు తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై పాశం ప్రయోగించాడు. అంతే, అతనిని తీసుకెళ్లకపోగా తానే భస్మీపటలమై తను చాలించాల్సి వచ్చింది. అంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ భక్తే మార్కండేయుణ్ణి చిరంజీవిని చేసింది కాని మనకు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి దైవశక్తిని సర్వదా శ్రేయస్కరం, దానినే మనం అనుసరించి తీరడం మంచిది.
1: ఇంతవరకు సూక్తి శుద్ధ విన్నారు వ్యాఖ్యాత పచ్చాపెంచలే గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

ఎర్రబెండ సాగు గురించి తెలుసుకుందాం. అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన కూరగాయల్లో బెండ అతి ముఖ్యమైనది. మన దేశంలో అధికంగా సాగులో ఉన్న కూరగాయ కూడా ఇదే. బెండలో ఉండే ఫాలిక్ యాసిడ్ మనోవికాసానికి, ఫైబర్, ఇతర పోషక పదార్థాలు సాధారణంగా వచ్చే గుండె జబ్బులు, మధుమేహం, మలబద్ధకం, స్థూలకాయం వంటి వ్యాధుల నియంత్రణలో సమర్థవంతంగా తోడ్పడతాయి. మన దేశంలో సాగులో ఉన్న బెండ రకాలను గనక గమనిస్తే పచ్చరంగులో ఉండే బెండ రకాలే సాగులో ఉన్నాయి. కొన్ని తెలుపు రకాలు కేరళ సరిహద్దులను ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. పచ్చ తెలుపు రంగు బెండ రకాలను అదనంగా ఈ మధ్యకాలంలో కాశీ లాలిమా అనే ఎరుపు బెండ రకాన్ని మన దేశంలో ICAR ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మొదట విడుదల చేసింది. ఈ ఎరుపు రకం విడుదల చేసిన అతి తక్కువ కాలంలోనే అత్యధికంగా జనాదరణ పొందింది. దీని సాగు దాదాపు అన్ని రాష్ట్రాలకు

విస్తరించింది. ఎరుపు బెండ రకాలు, లక్షణాలు, ఉపయోగాలు, యాజమాన్యం విషయానికొస్తే, ఐసీఏఆర్ ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ రకాన్ని కాశీ లాలిమా పేరుతో విడుదల చేసి మొదట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకం పెంపకాన్ని ఆరంభించారు. తర్వాత కాలంలో మెల్లగా పంట సాగు ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట, దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఈ బెండ రకం కాయరంగు ఎరుపుగా ఉంటుంది. సాధారణ బెండలో గల పచ్చరంగుకి కారణమైన క్లోరోఫిల్ అనే పిగ్మెంట్కి బదులుగా ఎరుపు రంగు కాయల్లో ఆంథోసైనిన్ అనే పిగ్మెంటు ఉంటుంది. కాయరంగుకు కారణమైన ఈ పిగ్మెంటు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. ఆంథోసైనిన్తో పాటు కాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు కూడా ఈ బెండలో సాధారణ బెండ కంటే అధికంగా ఉంటాయి. ఈ బెండ మొక్క యొక్క లక్షణాలు గమనించినట్లయితే ఎర్ర బెండ రకం మధ్య రకం ఎత్తు కలిగి పొట్టి కణుపులను కలిగి ఉంటుంది. కాండం, ఇతర భాగాలు కూడా కొంతవరకు ఎరుపు రంగును పోలి ఉంటాయి. ఈ రకం బెండలో గల సాధారణ వ్యాధులైన పల్లాకు తెగులు, ఆకుముడత వంటి వైరస్ రోగాల బారి నుంచి తట్టుకుంటుంది. ఈ బెండ రకం ఎండాకాలం, ఖరీఫ్ కాలాల్లో సాగు చేయడానికి అనుకూలమైంది. ఎర్రబెండ ఉపయోగాల విషయానికొస్తే, కాయలో గల పిగ్మెంట్స్, ఫినాల్స్, అధికంగా ఉన్న కాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు అధికంగా ఉండడం వల్ల ఇవి సాధారణ బెండ కంటే ఆరోగ్యానికి బాగా మంచివి. మార్కెట్లో అధిక ధరను కూడా పలుకుతాయి. పంట యాజమాన్యం సాధారణ బెండ వలె సులువుగా ఉంటుంది. అదనపు చర్యలు ఏమీ చేపట్టాల్సిన అవసరం కూడా ఉండదు. పంట కొంతవరకు వైరల్ వ్యాధులను తట్టుకునే లక్షణాలను కలిగి ఉండడం వల్ల పురుగు మందుకయ్యే ఖర్చు కూడా చాలా వరకు తక్కువవుతుంది. ఈ ఎర్రబెండ రకం యాజమాన్యం విషయానికొస్తే, ఎండాకాలం పంటను ఫిబ్రవరి నెలలో విత్తుకోవాలి. ఖరీఫ్ పంటకైతే జూన్ నెలలో విత్తుకోవాల్సి ఉంటుంది. ఎకరాకు 4.8 నుంచి 5.6 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఎండాకాలం పంటకైతే గనక 3.2 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. మొక్కల మధ్య ఎండాకాలం పంటకైతే 45 సెంటీమీటర్లు x 20 సెంటీమీటర్లు, అలాగే ఖరీఫ్ పంటకైతే 60 సెంటీమీటర్లు x 30 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ఎరువుల మోతాదు విషయానికొస్తే, పంటకు ఎకరాకు 40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషు అవసరమవుతుంది. భూసార పరీక్ష ఆధారంగా నేలలో గల పోషకాలను గమనించి తగిన మోతాదులో ఎరువులను వాడుకోవాలి. సగటు దిగుబడి ఎకరాకు 5.6 నుంచి 6 టన్నుల వరకు ఉంటుంది. కూరగాయల్లో బెండకాయది ఒక ప్రత్యేక స్థానం. ఈ బెండకాయను పిల్లల నుంచి పెద్దల వరకు చాలా వరకు ఇష్టంగా తింటారు. ఇంకా చెప్పాలంటే బెండకాయల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పిల్లలు బెండకాయను తింటే వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని, పెద్దలకైతే కీళ్ల నొప్పుల నుంచి రక్షణ కలిగిస్తుందన్న నమ్మకం ఉంది. సాధారణంగా బెండకాయ ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది, కానీ ఎరుపు రంగులో కూడా బెండకాయలు ఉంటాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ ఎర్రబెండ ఆకుపచ్చ బెండకాయ కంటే ఎక్కువ ప్రయోజనకరమైంది. పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిలో రాధిక, కుంకుమ్, రెడ్ ఓక్రా రకాలు అందుబాటులో ఉన్నాయి. రక్తహీనత నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గుండె, రక్తపోటు సమస్యలు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకారి. ఎర్రబెండలో ఉండే ఆంథోసైనిన్ అనే ఫైటోకెమికల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ బెండను వర్షాకాలమైతే జూన్ మాసంలో, వేసవికాలంలో అయితే ఫిబ్రవరి మాసంలో విత్తుకోవాలి. వర్షాకాలం కన్నా వేసవిలో విత్తే పంటను దగ్గర దగ్గరగా విత్తుకోవాల్సి ఉంటుంది. నేలను 4 నుంచి 5 సార్లు బాగా దున్ని, పశువుల ఎరువు ఎకరాకు 12 టన్నులు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 140 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 50 కిలోలు ఒక ఎకరాకు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. యూరియా 55 కిలోలు 2 దఫాలుగా, అంటే విత్తనం నాటిన 25 రోజులు x 40 రోజులకు వెయ్యాలి. ఎర్రబెండను విత్తిన వెంటనే నీరు పెట్టాలి. వేసవి కాలంలో ప్రతి 2 లేదా 3 రోజులకొకసారి నీటి తడులను అందించాలి. ఈ ఎర్రబెండ విత్తనం ధర కిలోకు 3,000 రూపాయల వరకు ఉండవచ్చు. ఈ ధర ఆకుపచ్చ బెండ విత్తనం కన్నా ఎక్కువ.

ఉంటుంది. ఇవి నాటిన 45 రోజులకు మొదటి కోతకు వస్తుంది. మొత్తం 60 కోతలు 5 మాసాల కాల పరిమితిలో తీసుకోవచ్చు. సాధారణ బెండ 30 కోతలు మాత్రమే ఇస్తుంది. ఈ ఎర్రబెండ పంటకు తెగుళ్లు కీటకాలు ఆశించడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సేంద్రియ పద్ధతులతో కూడా వీటిని అరికట్టవచ్చు. ఒక ఎకరాకు సుమారుగా వేసవిలో అయితే 50 క్వింటాళ్లు, వర్షాకాలంలో గనకైతే 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కావున రైతు యాజమాన్యం ఈ ఎర్రబెండను సాగు చేయడం వల్ల అధిక లాభాలను పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

సో ఈరోజు ఒక మంచి మాట విషయానికి వస్తే, ప్రతి ఉదయం మనకు ప్రకృతి ఇచ్చేటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నిన్నటి ఆలోచనలు మనం పక్కన పెట్టి ఈ రోజును సరికొత్త ఆశతో ప్రారంభించాలి. ఈరోజు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు సాగాలి. సో ఈ ఉషోదయ వేళ హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ, మరి సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తుంది కాబట్టి మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. అనంతరం 6 గంటల 50 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారీ కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల వాటాలపై చర్చించారు. కాగా ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలో విదేశీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యా సంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాడదసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి

0: విభాగాలు గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
1: ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతిచ్చే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలు ఈ సవరణ ద్వారా

0: క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు. కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మేధ అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడకూడదు, వాళ్ళు కూడా అన్నదానగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా కానీ లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా కానీ జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా కానీ ఆఫీస్ అపార్ట్మెంట్ కానీ ఏ ఎడ్యుకేషన్ చదువుకుని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తున్నాము.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
3: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికి తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తారు.
0: యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన డీఈషా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని

0: తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం, ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్టాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉప సంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రజా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना प्रशासनस्य प्रमुखरूपेण निरन्तर जनसेवां कुर्वता 25 वर्षाणि पूर्णानि कृतानि. अस्मिन् अवसरे प्रधानमन्त्री नवदिल्ल्यां विकसित भारत संकल्पसभां सम्बोधितवान्. सः उक्तवान् यत् भारतं दूरदर्शी नीतिभिः अथ कठिन परिश्रमेण च 47.5 वर्षपर्यन्तं వికసిత రాష్ట్రస్య స్వప్నం నిశ్చితరూపేణ సాకారయిష్యతి. వికసిత భారత సంకల్ప సభాం సంబోధయన్ శ్రీమోదీ ఉక్తవాన్ యత్ వర్తమాన ప్రశాసనస్య నీతయః సర్వేషాం నాగరికాణాం కృతే సమాధానోపాయానాం ప్రదాని కేంద్రితాః సంతి.
2: సబ్కా సాథ్ సబ్కా వికాస్ యహీ మేరే లియే సుశాసన్ కా ఆధార్ రహా హై. సమస్యా సబ్కీ హై तो समाधान भी सबके लिए होना चाहिए और इसलिए हमने सुशासन को सैचुरेशन से जोड़ा. सैचुरेशन यानी हर लाभार्थी जुड़े, कोई पात्र छूटे नहीं, कोई हकदार पीछे रहे नहीं और किसी के हक पर कोई डाका न डाल सके.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం యశోభూమి ఇత్యత్ర ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇత్యస్య దశమ సంస్కరణస్య ఉద్ఘాటనం కరిష్యతి. హ్యః ఆరబ్ధః హ్యః అయం చతుర్దివసీయ కార్యక్రమః దూరసంచార విభాగేన అథ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇత్యనేన చ సంయుక్త రూపేణ ఆయోజ్యతే. అస్మిన్ కార్యక్రమే దూరసంచారస్య, అంకీయ సంపర్కస్య తథా ప్రౌద్యోగికీ నవోన్మేషస్య క్షేత్రేషు భారతస్య ఉల్లేఖనీయ ప్రగతిం ప్రదర్శయిష్యతే. సహైవ వైశ్విక స్తరే సహకారాయ, నివేశాయ తథా జ్ఞాన వినిమయాయ అయం కార్యక్రమః మంచం ప్రదాస్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
3: అద్యతనాః తిష్ఠంతు అగ్రేసరాః భవంతు.

0: వస్తు సేవాకర పరిషద సప్త పంచాశత్తమం ఉపవేశనం అద్య నవదిల్ల్యాం భారత మండపం ఇత్యత్ర ఆయోజయిష్యతే. విత్తమంత్రిణ నిర్మలా సీతారమణ్ ఇత్యేతస్యాః అధ్యక్షతాయాం భవిష్యమానే ఉపవేశనే వస్తు సేవాకర సంబద్ధ వివాదానాం సమాధానాయ తథా క్రయ సంబద్ధకర సమాయోజనస్య ప్రవాహం సుదృఢీకర్తుం నీతి సంబద్ధ పరిష్కారాణాం విషయే చర్చా భవిష్యతి. అస్య ఉద్దేశ్యం అనుపాలనాయ అపేక్షితం సమయం వ్యయం చ న్యూనీకరణమస్తి. విత్త మంత్రాలయస్య సూత్రానుసారం ప్రశాసనం వస్తు సేవాకర వ్యవస్థాయాం ఆగామి పరిష్కారాణాం కృతే పంచ సూత్ర సంబద్ధ యోజనాయాః ప్రస్తావం ప్రస్తోష్యతి. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః జన్మదివసస్య అవసరాత్ సితంబర్ మాసస్య సప్తదశ దినాంకే గుజరాతస్య వడనగరాత్ కాశీ పర్యంతం ప్రారబ్ధా సేవా సంకల్ప బైక్ యాత్రా హ్యః సఫలతయా సంపన్నా. ఉత్తరప్రదేశస్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథః భాజపా దళస్య రాష్ట్రీయాధ్యక్షస్య నితిన నవీనస్య ఉపస్థితౌ గుజరాతస్య వడనగరాత్ కాశీ పర్యంతం ఆయోజితాయాః అస్యాః సేవాయాత్రాయాః సమాపన సమారోహం సంబోధితవాన్. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉక్తవాన్ యత్ వడనగరాత్ కాశీ పర్యంతమియం యాత్రా ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః పంచవింశతి వర్షీయం సేవా సంకల్పం సమ్మానయితుం ఏకః అవసరః అస్తి. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య కేరళ మాహే తమిళనాడు పుడుచ్చేరి కరాయికల్ ఉత్తరాఖండ్ పశ్చిమ బంగాళ సిక్కిం చేత్యేతేషాం స్థలానాం కేషుచిత్ క్షేత్రేషు ప్రబల వృష్టేః పూర్వానుమానం కృతమస్తి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలు సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈనాటి మా ప్రసారాల్లో 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం మైగ్రేన్ తలనొప్పి హోమియో వైద్యం గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయం వింటారు. అలాగే మన కళారూపాలు వాస్తవికత ఈ అంశం గురించిన ప్రసంగం విందాం. వీటితో పాటు లలిత గీతాలు వినవచ్చు.

8:35 విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు విందాం. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కూరిన సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచి వినవచ్చు.

ఉదయం 10 గంటల నుంచి ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్పై ప్రత్యేక ముఖాముఖి. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. సాయంకాల ప్రసారాల్లో 5 గంటలకు ప్రసార విశేషాలు, 5:05 వనితా వాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ వింటారు. 5:30 యువ తరంగం. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటూ యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు విందాం. ఇక 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం

7 గంటలకు అలనాటి మధుర గీతం విందాం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విందాం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. హలో అభిరుచి వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే విందాం. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్దిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ది, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం USTR ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కీయే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ద సంసిద్దతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్టాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన రెండవ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ రెండు రోజుల సదస్సు 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:30 శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు విందాం. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యం ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఐసీడీఎస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడాన్ని కార్యకర్తలు బాధ్యతగా భావించారని అన్నారు. ప్రతి చిన్నారిపై వ్యక్తిగత శ్రద్ధ చూపాలని సూచించారు. విశిష్ట సేవలు అందించిన వారిని సత్కరించారు. మహిళా ఉద్యోగులకు పోస్ట్ చట్టం భరోసా కల్పిస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోడల్ అధికారి అనురాధ తెలిపారు. నెల్లూరు రెడ్క్రాస్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చట్టంపై బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైతే బాధితులకు పోస్ట్ చట్టం అండగా ఉంటుందని అన్నారు. చట్టంపై మహిళలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రబీ సీజన్కు జిల్లాలో అవసరాలకు అనుగుణంగా విత్తనాలను రైతులు అందుబాటులో ఉంచారని జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తెలిపారు. నగరంలో తన కార్యాలయంలో విత్తన ఉత్పత్తిదారులు డీలర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనాల నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని అన్నారు. కొనుగోలు చేసిన రైతులకు బిల్లులు ఇవ్వాలని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున విత్తనాలను ముందుగా నానబెట్టి మొలకలు కూడా బాగా వచ్చిన తర్వాతే చల్లాలని సూచించారు. దేశ ప్రగతిలో పీఎం మోదీ పాత్ర ఎనలేనిదని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం కోవూరులో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాజ్యోతి యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల బతుకుల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధాని మోదీ ఆదర్శంగా నిలిచారన్నారు. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. పొదలకూరులో నిర్వహిస్తున్న పోలేరమ్మ జాతర కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: 102.7 మెగాహెర్ట్స్ పై శ్రోతలు, శుభోదయం సింహపురి కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మైగ్రేన్ తలనొప్పి హోమియో వైద్యం గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయం విందాం.
2: డాక్టర్ చంద్రశేఖర్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మీరు విజయవాడలో ప్రముఖ హోమియో వైద్యులుగా పనిచేస్తున్నారు కదా
3: అండి.
2: ఇప్పుడు మనకి అన్ని రకాల వ్యాధులకి కూడా ఈ హోమియోలో మందు ఉంది అనేది ఇప్పుడు ప్రజలకి బాగా తెలుస్తూ ఉంది కదండి. మరి అట్లాగే ఈ తలనొప్పిలో మైగ్రేన్ తలనొప్పి అనే దాన్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం కదండి. మరి అసలు ఈ మైగ్రేన్ తలనొప్పి అంటే ఏంటండి?
3: మైగ్రేన్ తలనొప్పి అంటే మనం తెలుగులో ఒకవైపు తలనొప్పి అని చెప్పుకోవచ్చండి, అలాగే పార్శ్వపు నొప్పి అని కూడా చాలా మంది అంటారు. దీన్ని మైగ్రేన్ తలనొప్పి అంటాం.
2: అంటే ఒకవైపే వస్తుందండి?
3: ఒకవైపే. ఒకవైపు అంటే తల ఎడం వైపు గాని కుడి వైపు గాని కణతల దగ్గర గాని ముందు నుదురు ఉంటుంది కదండి, అక్కడ గాని రావచ్చు ఇది.
2: అంటే ఒకవైపు మాత్రమే వస్తుంది,
3: ఏదో ఒకవైపు, రెండు వైపులా ఉండదండి. దాన్ని మామూలు తలనొప్పి అంటాం గానీ మైగ్రేన్ తలనొప్పి అనం.
2: అంటే మామూలు తలనొప్పి అంటే తలంతా
3: లాగేస్తున్నట్లుగా
2: ఉంటుంది.
3: ఈ మైగ్రేన్ తలనొప్పి ఎప్పుడైనా కూడా ఒకవైపే ఉంటుంది.
2: ఇంకా దీని లక్షణాలు ఇప్పుడు ఒకవైపు ఉంటుంది అన్నారు, ఇది కాకుండా ఇంకా ఏంటండి తలనొప్పి వచ్చిందని మనకి ఎట్లా తెలుస్తుంది?
3: ఈ తలనొప్పి ఒక పద్ధతి ప్రకారం వస్తుందండి.
2: అంటే అండి
3: 15 రోజులకు గాని నెలకు గాని 10 రోజుల గ్యాప్ లో వస్తుంటుంది. ఇక లక్షణాలకు వస్తే వెలుతురు చూడలేరండి ఈ పేషెంట్స్, అసలు వెలుతురు భరించలేరు. చూడలేరు అనగానే భరించలేరని చెప్పడం.
2: అంటే వచ్చినప్పుడు
3: అసలు ఇక తల పగిలిపోతున్నట్టు ఉంటుంది, అంతలా భరించలేరనమాట. తలకి గుడ్డ కట్టుకుని కూర్చోవలసి వస్తుంది. తర్వాత వాంతులు అవుతాయి. నిన్న మొన్న తిన్నది కూడా బయటకు వచ్చే అంత భయంకరమైన వాంతులు
2: అవుతాయి,
3: పెద్ద పెద్ద వాంతులు అవుతాయి. తర్వాత ఈ వచ్చే ముందు వాళ్ళకి కళ్ళ ముందు మెరుపులాగా కనిపిస్తాయి. వాళ్ళకి వస్తున్నట్టు తెలిసిపోతుంది. ఈ తలనొప్పి వచ్చే ముందు దాన్ని ఆరా అంటామండి ఇంగ్లీష్ లో. మెరుపులాగా కనిపిస్తే అలాగే చుక్కలు చుక్కలుగా ముందు కళ్ళ ముందు కదులుతున్నట్టు కనపడుతుంది. అలాగే వంకర వంకర గీతలు కళ్ళ ముందు అలా కదులుతున్నట్టు కనిపిస్తుంటాయి అనమాట. ఇంకా ఎక్కువగా వస్తే శరీరంలో సగ భాగం చెమట పట్టేస్తుంది, అసలు కదలలేనట్టు అయిపోతుంది అనమాట, నీరసంగా సత్తులేనట్టు అయిపోతుంది. తర్వాత రెండు చేతులు భుజాల కింద ముద్దుబారిపోయినట్లు అయిపోతుంది, భుజాల నుంచి చేతుల వరకు, వేళ్ళ వరకు. తర్వాత మూతి కూడా ముద్దుబారిపోతుంది, నోరు దగ్గర పెదాల చుట్టూ ముద్దుబారిపోతాయి. ఈ లక్షణాలు 30 నిమిషాలు ఉంటాయండి ఇంచుమించుగా. ఇంత భయంకరంగా ఉండే లక్షణాలు
2: అంటే ఉధృతి ఎక్కువైతే బాగా ఈ ముద్దుబారిపోవడం కూడా జరుగుతుంది.
3: ఇక వాంతులు అయితే అయిన తర్వాత కొంచెం తగ్గుతుంది,
2: అంటే లోపల ఉన్నదంతా
3: బయటకు వచ్చిన తర్వాత కొంత తగ్గొచ్చు, అందరికి అలా అవదు. అలా 2-3 వాంతులు అయిన తర్వాత తగ్గు. తర్వాత వీళ్ళు పాలిపోయినట్లు ఉంటారండి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి, అపరిమిత నీరసం, ఆఖరికి వాళ్ళ చేతి వేళ్ళు కూడా కదపలేనంత నీరసం ఉంటుంది, నా శరీరం కదలలేనంత.

0: ప్రతిస్థాన కిటికీలన్నీ మూసుకుని చీకట్లో కూర్చోవాలని ప్రయత్నిస్తారు.
1: అంటే వెలుతురు అనేది వాళ్ళకి పడదు,
0: అసలు భరించలేదు, పడదన్నా కానీ భరించలేదని చెప్పడం కష్టం. తర్వాత చిన్న శబ్దం కూడా భరించలేరు, చిన్న శబ్దానికి ఇంకా తలనొప్పి పెరిగిపోతుంది అనమాట,
1: విసుగ్గా ఉంటుంది,
0: చాలా విసుగ్గా ఉంటుందండి మామూలు కాదు. తర్వాత వీళ్ళలో నాడి కూడా పడిపోతుంటుంది. ఇవి లక్షణాలు అండి.
1: అంటే ఇంత భయంకరంగా నొప్పితో పాటు ఈ లక్షణాలు కూడా ఉంటాయండి. మరి ఇది రావడానికి అసలు ఏంటండి కారణం?
0: మన మెదడు సరఫరా చేసే రక్తనాళాల్లో జరిగే రక్త ప్రసరణలోని మార్పుల వలన, ఇక్కడ మనం గమనించాల్సిన రక్తనాళాలు వేరు, మెదడు నరాలు వేరు. రక్తనాళాల్లో జరిగే ప్రసరణలో మార్పులు వస్తే దాన్ని మెదడులో నరాల మీద ఒత్తిడి కలిగి ఈ తలనొప్పి వస్తుంది. ఇవి రావడానికి కారణాలు మాత్రం చాలా ఉంటాయండి. ముఖ్య కారణాలు మాత్రం మనిషి ఆందోళన చెందడం, బాధపడడం, ఏదైనా విషయానికి ఉద్రేకపడడం, ఇలాంటి కారణాల వలన రక్తనాళాల్లో మార్పులు వస్తాయి, రాగానే నరాల మీద ఒత్తిడి కలుగుతుంది. ఇది ఒకటి. సరిగ్గా సమయానికి తినకుండా, ఆహారం టైంకి తీసుకోకపోవడం, ఉపవాసం ఇలాంటివి చేస్తే రక్తనాళాల్లో షుగర్ లెవెల్స్ పడిపోతాయి, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయినా కూడా ఈ తలనొప్పి వస్తుంది. ఇంకా చెడ్డ అలవాట్లు తాగుడు వలన కూడా వస్తుంది. కొన్ని పదార్థాలు చాక్లెట్స్, వెన్న అంటే చీజ్, ఇది తిన్నా కూడా తలనొప్పి వస్తుంది. అన్ని కాదండి, కొన్ని కొంతమందికి అది ట్రిగ్గర్ చేస్తాయి అన్నమాట. ఉన్నదాన్ని మామూలుగా ఉంటుంది, బాగానే ఉంటుంది, అది తిన్న రోజు మరుసటి రోజు ఇది బాగా పెరుగుతుంది. అలాగే కళ్ళు ఆర్పకుండా సెల్ వైపు చూసినా, కళ్ళకు ఒత్తిడి కలిగించేవి టీవీ వైపు చూసినా, కంప్యూటర్ వైపు చూసినా కళ్ళు అలిసిపోయి అప్పుడు మళ్ళీ మెదడు నరాలు ఒత్తిడికి లోన్ అవుతాయి, అప్పుడు కూడా ఈ తలనొప్పి వచ్చే అవకాశం. తర్వాత వంశపారంపర్యంగా ఒకటి ఉంటుందండి, మన మేనత్తలకు కానీ అంటే దగ్గర సంబంధం ఉన్న వాళ్ళకి ఎవరికి ఉంటే వాళ్ళ పిల్లలకి వచ్చేస్తాయి,
1: తల్లిదండ్రుల్లో
0: కానీ మేనత్తలకి మేనమామలకు ఉన్న అటు కానీ ఇటు కానీ ఇది అది కూడా వచ్చేస్తుంది అలాగా. ఇంకా స్త్రీలలో అయితే నెలసరి వచ్చినప్పుడు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. తర్వాత నిద్ర కూడా తగ్గితే అప్పుడు కూడా వస్తుంది, సరిపోయినంత నిద్ర ఉండాలి అదండి.
1: ఇప్పుడు స్త్రీలలో అయితే ముఖ్యంగా ఈ నెలసరి వచ్చినప్పుడు వస్తుంది అన్నారు కదండి, అంటే స్త్రీల విషయానికి వస్తే అది అట్లా కాకుండా ఎవరెవరిలో ఇవి అంటే ఈ మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అంటే?
0: మామూలుగా చిన్నప్పుడు తక్కువే అండి, 12 సంవత్సరాలు అంటే హార్మోన్స్ లో తేడా వస్తున్నప్పుడు, అప్పటి నుంచి ఇంకా వీళ్ళు ఒత్తిడికి లోన్ అవడం మొదలవుతుంది. తర్వాత మధ్య వయస్కు సుమారు 45-50 దాకా ఇది ఖచ్చితంగా వస్తుంటుందండి.
1: అంటే 45-50 సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్ గా తగ్గుతుందండి?
0: చాలా రేరుగా, చాలా తక్కువ మందికి ఉంటుంది కానీ చాలా వరకు తగ్గుతుంది, కానీ అప్పటిదాకా పడ్డ బాధ చాలండి.
1: అంటే అంత ఎక్కువగా బాధ ఉంటుంది కాబట్టి అది పడాలంటే చాలా కష్టం అంటారు. మరి ఇది వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఆహార విషయం తీసుకున్నాం అనుకోండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: వాళ్ళు గమనించాలండి, ముందు రోజు తిన్నది తలనొప్పి వచ్చింది, మనం ఏం తిన్నాము అన్నది వాళ్ళు ఒక నోట్ చేసుకోవాలి. ఒక 10-15 రోజులు ఆగాలి, ఆగి మళ్ళీ అది ట్రై చేసి చూడాలి. మళ్ళీ వచ్చింది అనుకోండి ఇంకా పదార్థం పక్కన పెట్టాలి,
1: అంటే అది తీసుకోకూడదు. అసలు
0: తీసుకోకూడదండి, అలాగే ఏదైనా ఉంటే అది దాన్ని ట్రిగ్గర్ అంటాం, ఆ పర్టికులర్ పదార్థం వల్ల అది పెరుగుతుంటుంది, అది అవాయిడ్ చేయడం ట్రై చేయాలండి, మానుకోవాలి. తర్వాత ఇందాక ఎండలో వెళ్లకుండా ఉండాలి. ఈ తలనొప్పికి ఎండ ఒకటి కారణం అండి, గబుక్కని ఏసీ రూమ్ లో ఉండి సడన్ గా ఎండలోకి వెళ్ళాం అనుకోండి అది నరాల మీద ఒత్తిడి కలిగిస్తుంది, అప్పుడు కూడా మళ్ళీ ఇలా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎండని అవాయిడ్ చేయడం మంచిది, తప్పకపోతే వెళ్ళాలి, ఏదైనా టోపీ పెట్టుకున్నా గొడుగు పెట్టుకున్నా అలాగ వెళ్తే మంచిది. ఆహారంలో వాటర్ అది మంచిగా తీసుకోవాలి పద్ధతి ప్రకారం. ఇంకా ఈ చాక్లెట్స్ మానాలి, ఇందాక చెప్పాను కదా చాక్లెట్స్ తింటే వస్తుందని,
1: ఎక్కువ అవుతుందని
0: ఎక్కువ ఆహారం తిన్నా కూడా డైజెస్టివ్ బేస్డ్ ప్రాబ్లం ఉంటాయి, ఆహారంలో తేడా వస్తుంది, పొట్టలో డైజెషన్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి అప్పుడు కూడా ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అరుగుదలు లేకపోయినా కూడా ఇంకా ప్రశాంతం ఉండడం ఒకటి నేర్చుకోవాలండి. ఇందాక అన్నాను కదా ఆందోళన పడినా, బాధపడినా, ఉద్రేకపడినా కూడా ఈ తలనొప్పి వస్తుంది. అలాగే సరిగ్గా టైంకి తినడం, గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు సుమారుగా కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవడం. ఈ తలనొప్పి గ్లూకోజ్ ఎక్కువైనా వస్తుంది, తగ్గినా వస్తుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా. ఇంకా తాగుడు దురలవాట్లు లేకుండా చూసుకోవాలండి, ముఖ్యంగా రెడ్ వైన్ అన్నది ఎక్కువైతే ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది. ఇక ఈ సెల్ వైపు చూడడం అవసరం అయితే తప్పదండి, చూస్తాము కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు చేస్తారు, కాకపోతే 10 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుని కళ్ళు ఆర్పుతూ రక్తం సరిపడేటట్టు 4 అడుగులు అటు ఇటు వేస్తే అప్పుడు కూడా ఈ తలనొప్పి ఉధృతం తగ్గేటట్టు చూసుకోవచ్చు మనం.
1: ఇప్పుడు కొంతమంది మామూలుగా ఫ్రూట్స్ అనేవి సీజనల్ గా తీసుకోండి అని అంటుంటారు కదండి, మరి ఈ తలనొప్పి

0: ఉన్న వాళ్ళకి ఒక జామకాయ పడదని అట్లా అంటుంటారు కదండి.
1: ఇందాక చెప్పాను మనిషి స్వభావాన్ని బట్టి కూడా ఉంటుందండి. మళ్ళీ అందరికి ఇప్పుడు ఎవరికైనా ఒకరికి వస్తే తలనొప్పి జాంకాయ వాళ్ళని రావచ్చు, ఇంకొకరు సపోర్ట్ వాళ్ళని రావచ్చు, అందరికి అది ఉండదు. అది వాళ్ళు వాళ్ళు గమనించుకోవాల్సిందే.
0: అప్పుడు మాత్రం అది అవాయిడ్ చేస్తుంది,
1: అవాయిడ్ చేసుకోవాలి.
0: వాళ్ళకి పడుతుందో పడదో చూసుకొని
1: అవాయిడ్ చేసుకోవాలి. చేయకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారండి.
0: మనకి మామూలుగా అయితే అలోపతిలో రకరకాల మందులు అవి మనకి డాక్టర్లు ఇస్తూ ఉంటారు కదండి. మరి హోమియోలో అయితే దీంట్లో ఎట్లాంటి మందులు అందుబాటులో ఉన్నాయండి మనకి?
1: హోమియోపతిలో మందులు ఉంటాయండి, చాలా మందులు ఉంటాయి. కానీ నేను ముఖ్యమైన మందులే మాట్లాడతాను. ఈ తలనొప్పికి కారణం చూద్దాం అండి. అంటే హోమియోపతి మందులు ఇచ్చినప్పుడు ఈ కంప్లైంట్స్ అన్ని ఉంటాయి, ఈ లక్షణాలన్నీ అందరిలో ఉంటాయి. కానీ మనిషి మనిషికి మార్పు ఉంటుంది. అలాగే ఎలాగంటే తలనొప్పికి కారణం చూస్తాం ముందు, ఎందువల్ల వస్తుంది అన్నది. తర్వాత ఆ మనిషి యొక్క స్వభావం చూస్తాం, అలవాట్లు చూస్తాం, అప్పుడు మందు ఇవ్వాల్సి వస్తుంది. ఈ మందుల పేర్లు ఏంటంటే ఆర్నికా అని ఒక మందు ఉంటుందండి. అది ఈ తలనొప్పి, తలకు దెబ్బ తగిలి నరాల మీద ఒత్తిడి కలిగితే ఒళ్ళంత నొప్పులు ఉంటే ఈ ఆర్నికా అన్న మందు బాగా పనిచేస్తుంది. తర్వాత ఎకోనైట్ అండి. ఈ మందులో అయితే వినరాని వార్త, ఇందాక అన్నాను కదా ఆందోళన చెందడం, మెదడు ఒత్తిడికి లోనవడం, ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నారనుకోండి దానికి, ఈ మైగ్రేన్, ఈ తలనొప్పి వచ్చినప్పుడు వీళ్ళకి మనిషి చచ్చిపోతానన్న భయం వచ్చేస్తుంది. అదొకటే కాకుండా ఫలానా సమయానికి చచ్చిపోతానని కూడా చెప్తారు. ఇంకా ఆ లక్షణం వచ్చిందంటే ఈ మందు ఏయంగానే తలనొప్పి తగ్గిపోతుంది.
0: అంటే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు,
1: బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అండి. ఇందులో ఖచ్చితంగా ఫలానా టైంకి నేను చచ్చిపోతానని చెప్పేస్తారు వాళ్ళు. ఆ మందు వేయగానే ఇంకా ఆ లక్షణం తగ్గుతుంది, ఈ లక్షణం నొప్పి తగ్గుతుంది. తర్వాత బెల్లడోనా, బెల్లడోనా అంటే అందరికి తెలిసిందే మెదడువాపు వ్యాధి కోసం. ఈ మెదడువాపు వ్యాధి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కొంతమంది, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ ఉండిపోయి అది క్లియర్ అయినా కూడా ఆ వాపు మీద నరాల మీద ఒత్తిడి కలిగి వస్తూనే ఉంటుంది తలనొప్పి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం జ్వరం ఉంటుందండి వాళ్ళలో అప్పుడు, తర్వాత ఒళ్ళంతా ఎర్రగా కనిపిస్తుంటుంది, కంజెషన్ అంటాం. అది ఉంటే ఆ లక్షణం ఉంటే ఈ బెల్లడోనా బాగా పనిచేస్తుంది. అలాగే నక్సామిక, ఇందాక ఆహారపు అలవాట్లను చెప్పాను కదా, ఎక్కువ దురలవాట్లు అలా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆహారం తిన్నా తాగడం వల్ల కానీ, ఈ చాక్లెట్స్ తిన్నప్పుడు, చీజ్ లాంటి తింటే వాటి వల్ల హెడేక్ వస్తే ఖచ్చితంగా ఈ నక్సామిక అన్న మందు చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత గ్లోనైన్ అని ఒక మందు ఉంటుంది, అది ఎండలో వెళ్ళగానే తలనొప్పి వస్తుంది, మళ్ళీ నీళ్ళకి రాగానే తలనొప్పి తగ్గుతుంది. అలా వస్తే కనుక ఈ గ్లోనైన్ బాగా పనిచేస్తుందండి. అందరూ నేట్రమూర్ అనుకుంటారు, నేట్రమూర్ ఒక మందు. ఈ నేట్రమూర్ అన్నది చాలా ఫేమస్ అండి, సమ్మర్ లో వాడేస్తారు. ఈ గ్లోనైన్ కూడా సమ్మర్ లో వాడుకోవచ్చు, వేసుకోవచ్చు అండి, వడదెబ్బ తగలకుండా. తర్వాత నేట్రమూర్ అని ఇంకో మందు ఉంటుందండి, ఇందులో అయితే వెలుతురు చూడలేరు, అస్సలు చూడలేరు. కనీసం వేరే మందులకైతే ఇక వీళ్ళు కళ్ళకు కూడా గుడ్లు కట్టుకుంటారు, కణతలకు ఒక గుడ్డ, కళ్ళకు ఒక గుడ్డ కట్టుకుని అలా గడుపుతారు అన్నమాట. ఏదో విషయానికి బాధపడుతూనే ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి ఈ నేట్రమూర్ పనిచేస్తుందండి.
0: అంటే వెలుతురు తగిలితే మనకు బాధ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ మందు
1: చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత జెల్సిమే అని ఒక మందు ఉంటుందండి, ఇందాక చెప్పాను, చెప్పినప్పుడు బాగా వైలెంట్ గా ఉన్నప్పుడు ఉద్రేకం చెమటలు పట్టేస్తాయి, కాళ్ళు వేళ్ళు చేతులు వేళ్ళు కూడా కదపలేరు అన్న, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి పరీక్షలు అంటే భయం ఉంటుంది, ఆ భయంతో కొంతమంది తలనొప్పి వస్తుంది, దానికి కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. జెల్సిమియం, దీన్ని జెల్సిమియం అంటారు. పిల్లలు పరీక్షలకు ముందేస్తే ఆ పరీక్ష భయం అన్నది బాగా తగ్గుతుంది.
0: అంటే ముఖ్యంగా ఇది టెన్షన్ వల్ల,
1: టెన్షన్ వల్లనే ఎక్కువ వస్తుంది
0: వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి,
1: దాన్ని తగ్గించాలని ఈ మందులు. ఈ లక్షణాలకి ఫలానా ఫలానా మందు ఉంటుంది,
0: ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క మందు వాడుకోవాలి.
1: అవునండి, డయానియా అని ఇంకో మందు ఉంటుందండి, అదైతే ఇవే లక్షణాలు ఉంటాయి, దానికి తల గుడ్డ కట్టేస్తుందనే తలనొప్పి తగ్గుతుంది, అలా ఉంచుకుంటే అప్పుడు డయానియా అన్న మందు పనిచేస్తుంది. ఇందాక ఉద్రేకపడ్డం అది చెప్పాను కదా, ఒక క్యామమిలా అని ఒక మందు ఉంటుందండి. చిన్నపిల్లల్లో ఇరిటేషన్, చిరాకు, కోపం, చేతిలో ఉన్నది ఏదైనా వాళ్ళు పక్క వాళ్ళు వయసు ఎంత అన్నది చూడరు, అంత చిరాకుండి ఆ చేతిలో ఉన్నాయి కూడా విసిరేస్తారు, ఎంత మాట అంటే అంత మాట అంటుంటారు. వాళ్ళకి క్యామిల్ అన్న మందు బాగా పనిచేస్తుంది,
0: కోపం ఎక్కువగా ఉన్నటువంటి చిన్నపిల్లలకి.
1: అవునండి,
0: ఆ కోపం తగ్గడానికి,
1: కోపం తగ్గడానికి చాలా బాగా
0: పనిచేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క దానికి విడివిడిగా మందులు చెప్పారు కదండి, అట్లా కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు వెలుతురు పడదు, బ్యాండెడ్ కడతారు తలకి, ఇంకా వాళ్ళకి టెన్షన్ గా ఉంటుంది, ఈ నీరసం వచ్చి పడిపోతామా ఇంకా అనేది, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఒక్కొక్కసారి,
1: ఇవన్నీ వాటి లక్షణాలు, మైగ్రేన్ లక్షణాలు.
0: ఇవన్నీ ఒక్కసారే వచ్చినాయి అనుకోండి, అప్పుడు అన్నిటికి కలిపి మందు లేదండి?
1: అన్నిటికి కలిపి అది జెల్సిమియం చాలా బాగా పనిచేస్తుంది.
0: అన్నిటికి కలిపి,
1: అన్నిటికి కలిపి జెల్సిమియం పనిచేస్తుంది.
0: అంటే మీరు ఒక్కొక్క దానికి చెప్పారు కదా, ఒక్కొక్క దానికి
1: అన్నిట్లోనే ఈ లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఉంటుంది అనమాట, వేరు వేరు స్వభావంతో వేరు వేరు మందులు. నేను ఆర్నికాన్ మందు చెప్పాను, దెబ్బ తగిలితే బెల్లడానా ఇన్ఫెక్షన్ వస్తే అలా. ఈ జెల్సిమియా అన్నది చాలా బాగా పనిచేస్తుంది. మీరు అడిగినట్టు అందరికి ఏదైనా కూడా వేస్తే తగ్గడంగా అయితే జెల్సిమియం గానీ నాట్రమూర్ గానీ, అది కూడా ఎందుకంటే వెళ్తురు అసలు చూడలేరు, ఆ రెండు చాలా బాగా పనిచేస్తాయి.
0: అంటే మోతాదు ఎట్లా వాడుకోవాలండి వాటికి?
1: ఇందులో పొటెన్సీస్ ఉంటాయండి, బాగా ఎక్కువ ఉంటే 30 అని ఒకటి ఉంటుంది, 200 ఉంటే 200 తీసుకుంటే సరిపోతుందండి. నాట్రమూర్ 200 గానీ జెల్సిమియం గానీ, అంటే స్పెసిఫిక్ గా నేను చెప్పట్లేదు, బాగా ఉండే. ఇప్పుడు ఈ చెప్పిన మందుల్లో వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
0: కాబట్టి చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది విపరీతమైన బాధతో కూడుకున్నటువంటి నొప్పి, ఒకవైపు మాత్రమే వస్తుందన్నారు, అయినా కూడా విపరీతంగా నొప్పిగా ఉంటుందని కూడా చెప్పారు. వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏంటి అది కూడా చెప్పారు, వాటి మందులు కూడా చెప్పారు. అయితే ఈ మందులు వాడేటప్పుడు వీళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఏంటంటే సరైన వైద్యుని సలహాతో మాత్రమే ఈ మందులు తీసుకోవాలి. ఎందుకంటే ఆ మోతాదు అది ఎంత వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి
1: చెప్తారండి, వాళ్ళే చెప్పగలరు
0: ఎలా వేసుకోవాలి,
1: వాళ్ళు పడే బాధను బట్టి వాళ్ళకి ఇవి ఇలా వేసుకోవాలని చెప్తామండి.
0: మీరు అన్నారు ఇప్పుడు ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క మందు వాడుకోవచ్చు అన్నారు, అది ఒక ఇవి కూడా వంశ పారంపర్యంగా కొంతమందిలో వస్తాయి అన్నారు. కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి, మీరు ఆహారంలో కొన్ని పడకపోవటం వల్ల వస్తాయి, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు తప్పనిసరిగా వైద్యుని పర్యవేక్షణలోనే ఈ మందులు గనక వేసుకుంటే బాగా తగ్గటానికి హోమియోపతిలో
1: బాగా కాదు ఖచ్చితంగా తగ్గుతుంది,
0: మంచి
1: వైద్యం ఉంటుందండి,
0: మనకి అందుబాటులో ఉందంటారు.
1: నమస్కారం, నమస్తే.
2: ఇంతవరకు శ్రోతలు మైగ్రేన్ తలనొప్పి హోమియో వైద్యం గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్స్ పై శ్రోతలు శుభోదయం సింహపురి వింటూ ఉన్నారు. ఇప్పుడు విందాం మన కళారూపాలు వాస్తవికత, మన కళారూపాలలోని ప్రత్యేకత, వాటి వెనుక దాగి ఉన్న వాస్తవికత గురించి తెలుసుకుందాం.

కళ మనకు ఇంద్రియ జ్ఞానం ద్వారా అనుభవంలోకి వచ్చేది, మనకొక అనుభూతినిచ్చేది. విశిష్ట దృక్కోణంలో మన చుట్టూ గల ప్రపంచం, సమాజం, పరిస్థితులపై ఒక అవగాహన కల్పించగలిగేది. మన మానసిక సామర్థ్యాల పరమావధిని, పరిమితులపై ఆలోచనను కలిగించేది కళ. సమాజంలో ఉన్న సూక్ష్మమైన అంశాలను మన ముందుకు తీసుకువచ్చి సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇవ్వగలిగి మానవ భావ వ్యక్తీకరణకు శక్తివంతమైన మాధ్యమంగా, అడ్డుగోడలను తొలగిస్తూ మనకు విశిష్ట గుర్తింపును తెచ్చిపెడుతుంది కళ. వేగంగా మారిపోతున్న నేటి డిజిటల్ యుగంలో కళా సాంస్కృతిక రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ యుగం ప్రారంభమైన తరువాత కళా సంస్కృతుల సృష్టి, వినియోగం అనేక మార్పులకు చేరువయ్యాయి. వివిధ రకాల సాఫ్ట్వేర్, సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ గ్యాలరీలను వినియోగించుకునే అవకాశం ఉన్నందువల్ల ఔత్సాహిక కళాకారులు వారి నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చింది. స్వీయ వ్యక్తీకరణకు తోడ్పడే సాధనం కళ. ప్రపంచంపై ఒక కళాకారుడికి ఏర్పడిన ప్రత్యేక దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఉన్నత విద్యాభ్యాసం కలిగిన వారికి సైతం స్పష్టంగా అర్థం కాని విషయాలను విశదీకరించే విధంగా కళలు మానవ మేధస్సును ప్రభావితం చేస్తాయి. కళ అనేది మనుషులు తమను తాము లోతుగా అర్థం చేసుకోవడానికి, అలాగే ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు నెలకొల్పుకోవడానికి సహాయపడతాయి. మనిషిలో అంతర్లీనంగా ఉండే వాస్తవికతకు మెరుగుపెట్టి అందరికీ ఉపయోగపడే అంశంగా మనోవిశ్లేషకులు కళను విశ్లేషించారు. కళ ఎల్లప్పుడూ ఒక వాస్తవ స్థితికి, సమస్యకు వివరణ ఇచ్చేదిగా లేదా ప్రతిస్పందనగా నిలిచి అలాంటి వాస్తవంలోనే జీవించాలి అనే తత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే విమర్శ లేదా ప్రశంస ద్వారా దిద్దుబాటును సూచిస్తూ ఉంటుంది. రాతియుగంలో మానవులు గుహలలో నివసించినప్పటి నుండి తమ వినోదం కోసం కళను ఉపయోగించుకునేవారు. ప్రతిభ లేదా నైపుణ్యాన్ని ప్రదర్శించే అందమైన సాటిలేని అద్భుత సృష్టికి లలిత కళలు ఉపయోగపడితే దృశ్యమాన ప్రతీకాత్మక వ్యక్తీకరణ మనిషి

అనుభవానికి తగిన స్వరాన్ని వ్యక్తిగత మతపరమైన సామాజిక పరివర్తనకు దారితీస్తుంది. ప్రజలు తమ భావాలను భావోద్వేగాలను కొత్త దృక్కోణంలో అర్థం చేసుకోవచ్చు, ప్రతిస్పందించవచ్చు. కళాత్మక వ్యక్తీకరణ అనేది మానసిక ఆరోగ్యానికి మంచిది. కొన్నిసార్లు శిక్షణ పొందిన కళాకారులు ఆర్ట్ థెరపీ వల్ల సరైన ఫలితాన్ని పొందలేకపోవచ్చు. చాలామంది పిల్లలు తమ భావోద్వేగాలను పదాల ద్వారా కాకుండా డ్రాయింగ్ లేదా పెయింటింగ్ ఇంకా ఇతర కళాత్మక రూపాల ద్వారా సులభంగా వ్యక్తపరుస్తారు. పిల్లల భావోద్వేగ ప్రతిస్పందనలు, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ఆర్ట్ థెరపీ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు మనం ఊహించలేని విధంగా వారు వారి ప్రపంచాన్ని చూస్తారు. అలాగే కొంతమంది పిల్లలు వారి అవసరాలు, వారు ఎదుర్కొనే సమస్యలు చాలా ప్రత్యేకంగా, భిన్నంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు తమను తాము నిరూపించుకోవడం, వ్యక్తీకరించడం కొంచెం భిన్నంగా ఉంటుంది. కళ అనేది పెయింటింగ్, డ్రాయింగ్, అచ్చు లేదా శిల్పంగానో ఇంకా మరో రూపంలో కూడా ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో కళను సృష్టించవచ్చు. విద్య లేదా వృత్తిపరమైన శారీరక సామర్థ్యంతో కూడినదైన లేదా సామాజిక ప్రమాణాలను ఎదుర్కోలేని పిల్లలకు మనం అందమైన రంగులు, పెన్సిల్స్, శుద్ధముక్కలు, జిగురు, కాగితం ఇలా దేనినైనా ఉపయోగించి ఏ స్థలంలోనైనా, అంటే కాగితం, నేల, గోడలు, పలకలు, బురద ఇలా ఏ ఉపరితలం మీదైనా వారు వారి కళాత్మకతను ప్రదర్శిస్తారు. కాబట్టి మనం చేయవలసిందల్లా పిల్లలకు వీటిని అందించడమే. ముఖ్యంగా కళ ఒక వ్యక్తికి తన ప్రక్రియపై, అంటే తను చేసే పని మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. కాబట్టి తనకు నచ్చినట్టుగా ఎంపిక చేసుకుని దానిని పూర్తి చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మరిన్ని ఎక్కువ ప్రయోగాలు చేసే అవకాశం, ఆలోచన పెరుగుతాయి. పిల్లలు తమ భావాలను వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. ఇలా సాధన చేయడం ద్వారా అతి చురుకైన పిల్లలు నిశ్చలంగా ఉండడం, ఏకాగ్రతతో పనిచేయడం నేర్చుకుంటారు. ఒక్కసారి తన దృష్టిని కేంద్రీకరించడం నేర్చుకున్న పిల్లలు అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కళాత్మక వ్యక్తీకరణను అందిపుచ్చుకున్న పిల్లలు ఏదో ఒక పద్ధతిలోనో సహజంగానో దానిని అందిపుచ్చుకోవాలి. ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లలకు చేయూతనివ్వడం, అవసరమైన వస్తువులను అందివ్వడం, అంటే బ్రష్, క్రేయాన్, పెన్సిల్, కాగితం, రంగులు అందించడం అనేది ప్రారంభ బిందువులుగా చెప్పవచ్చు. నెమ్మదిగా అభ్యాసం చేయడం వల్ల, సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల పిల్లలు తమను తాము బహిర్గతం చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల్లో దాగి ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలు వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది. కళ అనేది ఒక వ్యక్తికి తనకు తానుగా ఉండే స్వేచ్ఛను నిరూపించుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి తన భావోద్వేగాలను, ఆలోచనలను తాను చూడగలిగినప్పుడు ఆ భావాల మూలాన్ని విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. విశ్వాసాన్ని పెంపొందించడం, నియంత్రణను సాధించడం అనేది తప్పు కాదు. కళాకారులు ప్రశాంతంగా, ఏకాగ్రతతో కూడిన మానసిక స్థితి కలిగి ఉండాలి. అన్ని కళలు ఎప్పుడూ నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగానూ ఉంటాయి. స్వీయ వ్యక్తీకరణ వల్ల సృజనాత్మక శక్తి పెరుగుతుంది. పిల్లలు, పెద్దలు ఎవరినైనా సరే బలవంతంగా కళలోకి వారిని లాగలేము. శిల్పకళలో కాని, చిత్రీకరించేటప్పుడు కాని, కళాత్మక వ్యక్తీకరణలో ఒక వ్యక్తి ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలి. భయాందోళనలో ఉన్న వ్యక్తుల వల్ల అభివృద్ధి నిరోధక పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి ఆర్ట్ థెరపీ అనేది కళాకారుడికి సుఖవంతంగా, సురక్షితంగా, నిర్ణీత సమయంలో ఏదైనా పూర్తి చేయాలన్న లక్ష్య నిర్దేశం లేకుండా పూర్తి స్వేచ్ఛతో కూడిన కళాత్మక మాధ్యమ శక్తిని పూర్తిగా వినియోగించుకునేలా చేయాలి. ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ కళను మనిషి హృదయాంతరాళాల్లో అణిగిపోయి బహిరంగంగా తృప్తి చెందని భావోద్వేగాలను నిర్మాణాత్మకంగా మలిచి తగిన రీతిలో సామాజికంగా వినియోగపడే ఒక శక్తివంతమైన సాధనంగా నిర్వచించారు. తాత్వికంగా చూస్తే
కళ అనేది ఎల్లప్పుడూ మనం జీవించవలసిన వాస్తవిక పరిస్థితికి వివరణ లేదా సమస్యకు ప్రతిస్పందన తరహాలో ఉంటుంది. కళ వాస్తవికతకు అనుగుణంగా ఉండే ఒక ఆదర్శ నమూనాను సృష్టిస్తుంది. కొన్నిసార్లు విమర్శగా లేదా నిరాకరించబడమో జరుగుతుంది. అలాగే కళలు సామాజిక విలువలు, సాంప్రదాయాలు, విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి. సాహిత్యం, నృత్యం, చిత్రకళ, శిల్పకళ, వాస్తుకళ, సంగీతం వంటి కళారూపాల ద్వారా వ్యక్తులు, సమాజాలు తమదైన ప్రత్యేక గుర్తింపును, వారసత్వాన్ని ప్రకటించుకుంటాయి. ఏది ఏమైనప్పటికీ డిజిటల్ యుగం కళా ప్రపంచాన్ని పరివర్తనాత్మకం చేసింది. సృజనాత్మకత, సంయుక్త కృషి ఆవిష్కరణలకు కొత్త బాటలు పరుస్తోంది. నిరంతర సాంకేతిక ప్రగతి ఫలితంగా డిజిటల్ కళాత్మక విస్తరణ అవకాశాలు కూడా అపారంగానే ఉంటాయి. కళపై మనకు అవగాహనను పెంచడంతో పాటు సమాజంలో దాని స్థానం పునర్నిర్మించడానికి ఈ సాంకేతికత భరోసా ఇస్తుంది. కళ అనేది ఏ ఒక్కదానికో పరిమితమైంది కాదు, అనేక రూపాలలో విస్తరించి ఉంది. దీనికి కొలమానాలు, అడ్డుగోడలు లేవు. కాలంతో పాటు పరివర్తనం చెందుతూ అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి. నిర్మల్ బొమ్మలు, ఎంబ్రాయిడరీ, బిద్రీవేర్ అంటే మెటల్ వర్క్ క్రాఫ్ట్, బ్రాస్వేర్, తారకాసి అనే సున్నితమైన లోహపు పని, థోక్రా కాస్టింగ్, చెర్యాల్ స్టోల్ పెయింటింగ్, గిరిజన ఆభరణాలు, కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు, పోచంపల్లి ఇక్కత్ కళారూపాలు, మగ్గం వర్క్, చెక్క, లక్క సామాన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే కళకు కళాకారులకు కొదవలేదు. చేనేత, ఖాదీ వస్త్ర కళాకారులు శతాబ్దాల నుంచి ఎనలేని గౌరవానికి, సాంప్రదాయానికి తమ నైపుణ్యాన్ని అద్ది అంకితభావంతో ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. వారి పనితనానికి ఎంతో కొంత విలువ కడుతున్నాం, కానీ వారి అకుంఠిత దీక్షకు, శ్రమకు, కార్యశీలతకు విలువ కట్టలేము. కళ ఉన్నంత వరకు కళాకారులు ఉంటారు. కళాకారులు ఉన్నంత వరకు కళ బ్రతికే ఉంటుంది. మనం చేయవలసింది కేవలం వారిని గుర్తించి ప్రోత్సాహాన్ని అందివ్వడమే. దానివల్ల ఈ కళలు తరువాతి తరాలకు అంతరించిపోకుండా అందిపుచ్చుకునే అవకాశాన్ని అందిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

0: ఇంతవరకు శ్రోతలు మన కళారూపాలు వాస్తవికత ఈ అంశం గురించి ప్రసంగం విన్నారు.
1: ఇన్వెస్టింగ్ పాఠాన్ని

సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

సహారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి

శుక్రవారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: cyber security and integrative wellness, or they will receive lower appraisal scores, reads the top story in the Pioneer. And finally, math star Mahesh Kakre clinches Ramanujan Prize for fundamental work in algebraic number theory. And with that, it's back to you, Shakun.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to inaugurate 10th India Mobile Congress at Yashobhumi in New Delhi this morning. 57 GST Council meeting to be held at Bharat Mandapam in New Delhi today. Veteran actor Nana Patekar passes away in Goa. India joins US and 13 other economies in signing joint ministerial statement to address global excess capacity and production in key manufacturing sectors. IMD forecast heavy rain in Kerala, Tamil Nadu, Puducherry, Uttarakhand, West Bengal and Sikkim today. And in table tennis, Manu Shah and Diya Chitali create history, become first Indian mixed doubles pair to reach Grand Smash semi-final at China Smash in Beijing. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, బాలకార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే 1098 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, 240 కోట్లతో కోనసీమ పవర్ గ్రిడ్ ఆధునీకరణ వంటి పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీరు జీవం అయితే భూమి జీవితమని అన్నారు. అందుకే ఈ రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. రాష్టంపై తీవ్రమైన ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నది నుంచి 1000 TMC పైగా నీరు సముద్రంలోకి వెళ్లిందని అన్నారు. ఆ నీటిని వినియోగించుకోగలిగితే ఎంతో ప్రయోజనం కలిగేదని అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం P4తో సామాజిక బాధ్యత కింద వారి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కోనసీమ జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భవిష్యత్ అవసరాలకు సిద్దం చేసేందుకు 240 కోట్ల రూపాయలతో కోనసీమ పవర్ గ్రిడ్ ఆధునీకరణ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ CMD ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అంబాజీపేటలో ఆయన మాట్లాడుతూ, 23.8 కోట్లతో 8 కొత్త విద్యుత్ ఉప కేంద్రాలను పూర్తి చేయగా మరో 17.6 కోట్లతో 5 కేంద్రాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. 153.9 కోట్లతో RDSS పనులలో భాగంగా ఫీడర్ సెగ్రిగేషన్ ద్వారా వ్యవసాయ ఇతర విద్యుత్ అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టామని అన్నారు. న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సత్వరమే పరిష్కరించేందుకు చేపట్టిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా అమలాపురం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ 2వ అదనపు జిల్లా జడ్జ్ డి చంద్రమౌళీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కక్షిదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 3,65,20,201 రూపాయల విలువైన కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. బాలకార్మికులతో వెట్టిచాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలంతా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. రామచంద్రాపురంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బాలకార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై యువతలో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిపై చైతన్యం తీసుకురావటమే లక్ష్యంగా అమలాపురంలో 5K రెడ్ రన్ మారథాన్ ను నిర్వహించారు. భట్నవిల్లి జాతీయ రహదారి నుండి జరిగిన 5 కిలోమీటర్ల పరుగు పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు చెందిన 140 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని విజయవాడలో నిర్వహించే రాష్టస్థాయి 5K రెడ్ రన్ పోటీలకు పంపించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలు కౌమార దశలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నులిపురుగుల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని

0: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ మోడల్ స్కూల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాల్గొని నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. స్వచ్ఛతా రంగంలో జిల్లా సత్తా చాటిందని, జిల్లాకు 67 స్వచ్ఛాంధ అవార్డులు లభించడం గర్వకారణమని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ బాలయోగి పేర్కొన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి భవన్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి స్వచ్ఛతా ఆంధ్ర 2026 పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరింతవరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కేవీఎస్ఎన్ మూర్తి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు. ఇప్పుడు విందాం విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాలపై ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో నెల్లూరు దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

విహారీ మీ యాత్ర సహాయకారి ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రోతులకు శరణ్ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమస్త విశ్వానికి మహారాజ్ఞి, లోక పాలకులైన అష్ట దిక్పాలకులను పాలించే తల్లి, భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత, మహాత్రిపుర సుందరిగా పూజలందుకుంటోంది. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. అనంత శక్తి స్వరూపమైన ఈ తల్లి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. ఒక చేతిలో చెరుకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించే నేర్పును ప్రసాదించడమే ఈ తల్లి యొక్క లక్షణం. అందుకే ఈ తల్లిని విజయానికి ప్రతీకగా చెప్తారు. ఈనాటి విహారి కార్యక్రమంలో శక్తి స్వరూపిణి సుధాసాగర మధ్యస్థ, వహ్ని ప్రాకార నిలయ సూర్యమండల మధ్యస్థ, వింధ్యాచల నివాసిని కదంబ వనవాసిని అయి శ్రీ పార్వతీదేవి అంశావతారమైన నెల్లూరు నగరం నందు వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

స్థలపురాణం ఈ విధంగా ఉంది. పూర్వం శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు, శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతులు అయిన శ్రీ అరుళ్ జ్యోతి నటరాజమూర్తి స్వామివారు ఈ స్థలంలో ఆశ్రమం స్థాపించాలని సంకల్పించారు.

శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారి తేజో వీక్షణ మహత్యం వల్ల ముగురమ్మల మూలపుటమ్మను ఇక్కడ ప్రతిష్ఠించుటకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. 1968 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో ఒక శుభముహూర్తాన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి పవిత్ర హస్తాలతో శ్రీ అమ్మవారి ఆలయానికి భూమిశుద్ధి శంకుస్థాపన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 1975 ఆనందనామ సంవత్సరం మార్చి నెల 6వ తేదీన ఫాల్గుణమాసం శ్రవణ నక్షత్రం దశమి తిథి రోజున శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యానంద నృసింహ భారతి స్వామివార్ల పర్యవేక్షణలో ఋత్విక్కులు చతుర్వేద పండితుల జపమంత్ర హోమాలతో అమ్మవారి బాల సౌభాగ్య పంచదశ షోడశ మహామంత్ర అనుష్ఠానములతో అమ్మవారి నామస్మరణల మధ్య శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగాయి. ఆ రోజు నుంచి శ్రీ అమ్మవారు నిత్య నైమిత్తిక సేవలందుకుంటూ భక్తుల ఆరాధ్య దేవతగా కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. సంవత్సరంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు వారి దివ్య స్వర్ణ హస్తాలతో అమ్మవారికి పట్టాభిషేకం చేశారు. 1975 సంవత్సరం మార్చి 6వ తేదీన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు శ్రీ శృంగేరి పీఠాధిపతులు అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించారు. ఈ ఆలయం ఈ సంవత్సరం శరణ్ నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ రాజగోపురం 4 అంతస్తులతో పంచ కలశ శోభిత ప్రతిష్ఠితంగా వర్ణరంజిత దేవశిల్ప సంశోభితంగా మనకు దర్శనమిస్తుంది. ఈ రాజగోపురం మూలంలో సింహతలాటం క్రింద రత్న కిరీటధారి అయి నెలవంకను శిఖలో ధరించి సౌందర్య రాశి అయి ఉన్న అమ్మవారు తన దర్శనానికి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నట్లుగా కనిపిస్తారు. గథలు చేతపూనిన ద్వారపాలికలు త్రిశూల ధారిణులు అయిన దేవతా ప్రతిమలు రాజగోపురంపై నిలిచి మనకు కనిపిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ద్వారాలకు తాపడం చేసిన రేకులపై అమ్మవారి వివిధ రూపాలు ముద్రితమై దుష్ట శిక్షణ శిష్టరక్షణ తత్వాన్ని తెలియజేస్తున్నట్లుగా కనిపిస్తాయి. వీణాపాణిగా భద్రకాళిగా త్రిశూల ధారిణిగా

లోపలకు ప్రవేశించగానే పైకప్పు లోపల ఎంతో అందంగా ఉన్న పద్మం మనకు కనిపిస్తుంది. తామర పువ్వును జీవన్ముక్తికి ప్రతీకగా భావిస్తారు. గర్భాలయంలో అమ్మవారు శ్రీచక్ర సింహాసనంపై నిమ్మకాయల హారాన్ని ధరించి కుంకుమ చందన శోభితంగా పుష్పాలంకృతయై కొలువుతీరి

ఆలయ ప్రాంగణంలో శ్రీ సుందరేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ పంచముఖ గాయత్రీదేవివారి దేవస్థానం, నవగ్రహ మండపం, శ్రీ దక్షిణామూర్తి స్వామివారి దేవస్థానం, వివిధ భంగిమలలో కొలువుతీరిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, శ్రీ ఆంజనేయ స్వామివారు, శ్రీ నాగ ప్రతిమలు, శ్రీ భక్త కన్నప్ప, శ్రీ మహాదేవుని ప్రతిమలను మనం దర్శించవచ్చు. ఈ ఆలయంలో పంచలోహ విగ్రహాల ప్రతిష్ట, నవదుర్గల విగ్రహాల ప్రతిష్ట, శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్ట, గంటస్తంభం, ఆస్థాన మండపం, ముఖమండపానికి పైకప్పు ఏర్పాట్లను చేయడం జరిగింది. 2010 అక్టోబర్ 11 ఈ ఆలయంలో నూతన పాకశాలను నిర్మించడం జరిగింది. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలో జరిగే నిత్య పూజల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు అభిషేకం, రుద్రాభిషేకం, నవగ్రహ అభిషేకం, తైలాభిషేకం, క్షీరాభిషేకం, అమ్మవారికి పంచామృతాభిషేకం, దక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాభిషేకం, అమ్మవారికి వస్త్రాలంకార సేవ, పూలంగి సేవ, నవావరణ పూజ, పల్లకీ సేవ, చండీ హోమం, రాహుకాల పూజ, ఏకరుద్రం, సహస్రనామార్చన, ఖడ్గమాల పూజ, అష్టోత్తరం, నవగ్రహ అష్టోత్తరాలు జరుగుతాయి. ఈ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా 10 పాటు అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకార సేవలు, శ్రీ లలితా కుంకుమార్చన, మహాన్యాస పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్వైజ శుద్ధ పాఠ్యమి ప్రారంభమై ఆశ్వైజ శుద్ధ దశమి వరకు ఈ శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు ఉదయం పూజలు ప్రారంభమై పుష్కర కాలం చండీ కలశ స్థాపన జరుగుతుంది. మొదటి రోజు అనగా శ్రీ చండీ అలంకారంలో, 2 ఆశ్వైజ శుద్ధ విదియనాడు శ్రీ భవానీ అలంకారంలో, 3 ఆశ్వైజ శుద్ధ తదియనాడు శ్రీ గాయత్రీ అలంకారంలో, 4 ఆశ్వైజ శుద్ధ చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో, 5 ఆశ్వైజ శుద్ధ పంచమి రోజు శ్రీ గజలక్ష్మి అలంకారంలో, 6 ఆశ్వైజ శుద్ధ షష్ఠి రోజు శ్రీ కాళికా అలంకారంలో, 7 ఆశ్వైజ శుద్ధ సప్తమి రోజు శ్రీ సరస్వతి అలంకారంలో, 8 ఆశ్వైజ శుద్ధ అష్టమి రోజు శ్రీ దుర్గా అలంకారంలో, 9 ఆశ్వైజ శుద్ధ మహర్నవమి రోజు శ్రీ మహిషాసురమర్థని అలంకారంలో, 10 ఆశ్వైజ శుద్ధ విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 నుంచి నిత్య చండీ హోమం, ఉదయం 9 నుంచి 11 వరకు సామూహిక నవావరణ పూజ, శనివారం విజయదశమి మహాపర్వదినం రోజున వేకువజామున 4 అమ్మవారికి మహాభిషేకం నిర్వహిస్తారు. నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున 1:30 నుంచి 4 వరకు అంతరాలయంలో మహిళా భక్తులు ప్రదక్షిణలు చేయుటకు అనుమతిస్తారు. ఆఖరి 3 మాత్రం అంతరాలయ ప్రదక్షిణలు నిలిపివేయబడతాయి. ఈ ఆలయానికి ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ ఎస్ రఘురామమూర్తి గారు ఈ విధంగా

0: చేస్తున్నారు.
1: ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఐ నమః. నా పేరు ఎస్రోగ్రామమూర్తి. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకుండి. ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి

0: ఉంటుంది. ప్రతి నిత్యము కూడా అమ్మవారికి నిత్య నవావరణము, అష్టోత్తరము, ఖడ్గమాల, సహస్రనామాది విశేష నిత్య నైమిత్యకారి విశేషమైన ఎన్నో రకములైన అమ్మవారికి పూజా కార్యక్రమములు కూడా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి కాలంలో అన్ని రకాల పూజా కార్యక్రమాలన్నీ జరిగి అత్యంత వైభవంగా జరుగుతాయి. లోకకంటకులైన చండముండ నిసుంభ రాక్షసుల మీద దుర్గాదేవి విజయం సాధించి విజయదుర్గగా భాషించిన రోజు, రామ రావణ యుద్ధంలో లోకకంటకుడు సీతమ్మను అపహరించిన రాక్షస రావణునిపై విజయంబు సాధించిన రావణ వధ జరిగిన రోజు, ఈ విశేషమైన రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మహాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే రాత్రి అమ్మవారి నగరోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ వీక్షించి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులై అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. భక్తులందరికీ చిన్న విజ్ఞప్తి, నవరాత్రుల్లో దేవి 108 ప్రదక్షిణాలు చేసే భక్తులందరూ కూడా కలశ స్థాపన అయిన తర్వాత ప్రదక్షిణాలు ప్రారంభించి మహానవమి రోజుతో ప్రదక్షిణాల యొక్క దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులందరూ కూడా గమనించగలరు.
1: ధన్యవాదాలు శ్రీ రఘురామమూర్తి గారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

నెల్లూరు నగరం రోడ్డు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. కనుక అన్ని ప్రాంతాల నుంచి నెల్లూరుకు రైలు బండ్లు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా నెల్లూరుకి చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా కాని సిటీ బస్ల ద్వారా కాని ఈ దేవస్థానానికి సులభంగా చేరుకోవచ్చు.

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రోతలకు మరొక్కసారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చేవారం మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.

ఇంతవరకు శ్రోతలు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విహారీ విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 53 నిమిషాలు. ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వరి ఈ చిత్రం నుంచి ఓ పాట విందాం.

0: ఇంతవరకు శ్రోతలు శ్రీ రాజరాజేశ్వరి చిత్రగీతం విన్నారు.
1: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కింద.

0: 102.7 మెగాహెర్ట్జ్ పై
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్స్ పై శ్రోతలు ఇప్పుడు వింటారు సముద్ర తీర కథలు. సమర్పణ శ్రీమతి మంజులాపారెడ్డి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్స్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు సముద్రంలో కాకిరెత్త.

భూమి, అగ్ని, ఆకాశం, వాయువు, నీరు, పంచభూతాలు. మొదటిదైన భూమి సుమారు 3 వంతులు సముద్రాలు కలిగి నీటితో నిండి ఉంది. అంతేకాక భూమిలో నిక్షిప్తమై ఉన్న నీటిని కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆనాడు అగస్త్యుడు కోపంతో 7 సముద్రాలను దోసిలిలోకి తీసుకుని త్రాగేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలా జరిగినప్పుడు సముద్రాల లోతులు, అందులోని కోటానుకోట్ల ప్రాణులు ఏమిటో మనకు తెలిసి ఉండేది. నేడు అది సాధ్యమయ్యే పని కాదు. భూమిని నమ్ముకున్న వాళ్లకు కరువు, కాటకాలు, వరదలు, తుఫానుల లాంటి ప్రకృతి వైపరీత్యాల వలన తిండి దొరక్కపోవచ్చునేమో కాని జాలర్లకు సర్వకాల సర్వావస్థల యందు సముద్రంలో చేపలకు కొదవలేదు. వాళ్లకు తిండికి లోటుండదు. ఈ ప్రపంచంలో జలచరాలు ఆహారంగా లేని ప్రాంతం అంటూ లేదు. కోట్ల మందికి ఇది జీవనాధారమైతే 100 కోట్ల మందికి ఇది ప్రియమైన ఆహారం. లొట్టలు వేసుకుని తింటారు. ఆ రుచికి మైమరచిపోతారు. సముద్రం కొంత లోతు వరకు నీలం రంగులో ఉంటుంది. లోతులకు వెళ్లే కొలది కటిక చీకటిగా ఉండాలి. అయితే సముద్రం అడుగున కొన్ని జలచరాలకు భూమి మీద మిణుగురు పురుగులు వెలిగినట్లు కాంతివంతంగా ఉంటాయి. కొన్నింటి కళ్ళు లారీ హెడ్లైట్లలా వెలుగుతూ ఉంటాయి. వెడల్పుగా పొడవుగా పాములాగా ఉండే ఎలక్ట్రిక్ ఈల్స్ కు 2 వైపులా ఎలక్ట్రిక్ బల్బుల్లాగా వెలుగుతూ ఉండే లైట్లు ఉంటాయి. ఇందులో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి కోటానుకోట్ల జీవులు ప్రసరింపజేసే ఈ కాంతి వలన సముద్రం అడుగున కూడా స్వచ్ఛమైన వెలుతురు ఉంటుంది.

సముద్రులకు సముద్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. అది తల్లి బిడ్డల అనుబంధం. తల్లి బిడ్డలకు పాలిచ్చి పెంచినట్లు సముద్రం తన నీటిలో దాచుకున్న అపార మత్స్య సంపదను జాలర్లకు ఇస్తుంది. నిద్రలేచి సముద్రాన్ని చూడందే జాలర్లు బ్రతకలేరు. అలాగే సూర్యోస్తమయ సమయంలో సముద్రాన్ని చూడందే నిద్రపోరు. యువకులు, నడివయస్సు వాళ్లు చుక్కపడవగానే వేటకు వెళితే అదే సమయంలో స్త్రీలు ఎండు చేపల బుట్టలు నెత్తిన పెట్టుకుని అమ్ముకోవడానికి గ్రామాలకు బయలుదేరుతారు. వృద్ధులు నిద్రలేచిందే మొదలు సముద్రం దగ్గరకు వస్తారు. సముద్రం మీద అలలు చూస్తూ అక్కడే తిరుగుతుంటారు. అది అందించే ఆహ్లాదం వారికి మరొకటి లేదు. ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో వంట చేస్తే చంటి పిల్లలు, చిన్న పిల్లలు ఇంటి ముందే ఆడుకుంటుంటారు. చిన్నపిల్లల్లో 5-6 ఏళ్లు దాటిన వారు తీరంలో ఆడుకుంటుంటారు. ఒక్కరోజు చేపల వేటకు వెళ్లకపోతే మగవాళ్లకు నిద్రపట్టనట్లే. ఆడవాళ్లకు కూడా ఒక్కరోజు ఎండు చేపలమ్మకపోతే నిద్రపట్టదు. పర్వదినాలలో ఒకరోజు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు నాగరికులు. ఆ లెక్కన రోజూ సముద్రంలో స్నానం చేసే మత్స్యకారులకు ఎంత పుణ్యం రావాలి. మగవాళ్లైనా, ఆడవాళ్లైనా, పిల్లలైనా వాళ్ల స్నానం సముద్రం నీళ్లతోనే. ఆ నీళ్లకు అంటులేదు. ఎప్పటికప్పుడు అలలు సముద్రాన్ని కడుగుతూ ఉంటాయి. అక్కడే వాళ్లకు ఆటలు, పాటలు. ఈత కొట్టడంలో మగవాళ్లకు ఎంత నైపుణ్యం ఉందో ఆడవాళ్లకు కూడా అంతే నైపుణ్యం ఉంది. వాళ్ల కష్టాలను సముద్రంతో చెప్పుకుంటారు. సముద్రం కూడా తన అలల ఘోషతో విన్నట్లు ఊకొడుతూ ఉంటుంది. అంతేకాదు, రామచంద్రయ్య లాంటి అన్నీ తెలిసిన వాడు కూడా సముద్రానికి తన బాధ చెప్పుకొని ఊరట పొందుతుంటాడు. రామరెడ్డి చెప్పినట్లు నీలమ్మతో తన ప్రేమ కథ రాధాకృష్ణుల ప్రేమలాంటి ఒక అలౌకిక భావన. అది శరీరానికి సంబంధం లేని శాశ్వత బంధం అని గర్వపడుతుంటాడు రామచంద్రయ్య. మగవాళ్లకు విశ్రాంతి సమయం సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లలు అయ్యే జులై, ఆగస్టు నెలలే. మగవాళ్లు ఆ కాలంలో కొబ్బరి చెట్ల నీడన కూర్చుని వలలు బాగు చేసుకుంటూ, పడవలు రిపేరు చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతారు. ఆడవాళ్లకు విశ్రాంతి సమయం వర్షాకాలమే. ఆ కాలంలో జోరిన వర్షంలో చేపల బుట్టలు నెత్తిన పెట్టుకుని వెళితే చేపలు తడిసి వాసన కొడుతుంటాయి. వీధుల్లో తిరిగి అమ్మలేరు. అదీ కాక గ్రామాల్లో కొనేవాళ్లు కూడా ఉండరు. అందువల్ల వాళ్లు సముద్ర తీరాన తమ గుడిసెల్లోనే ఉంటూ వంట చేసుకుని ఆ గుడిసెకు, ఈ గుడిసెకు తిరుగుతూ తోటి ఆడవాళ్లతో మాట్లాడుతూ తమ స్నేహాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. వర్షాకాలంలో చేపలు పెద్దగా పడవు. పడ్డ చేపల్ని ఉప్పులో ఊరవేస్తుంటారు. అంతే తప్ప ఎండలో ఆరబెట్టలేరు. అందుకే అప్పటికే ఎండు చేపలు అమ్మి వేసి ఉంటారు కనుక ఖాళీగా ఉన్న తాము ఎండు చేపలు భద్రం చేసి గుడిసెల్లో ఆరబెడుతుంటారు. చిన్న ఎండ కాసినా వాటిని ఇసుక నేల మీద తాటాకులు పరిచి వాటి మీద ఎండబెడతారు. ముసలి మత్స్యకారులకు ఎప్పుడూ సెలవే. ఖాళీ సమయాల్లో తాము సముద్రం మీద వేటకు వెళ్లేటప్పుడు ఎలా చాకచక్యంగా వేటాడేవాళ్లో కథలు కథలుగా కుర్రజాలర్లు అడిగినా అడక్కపోయినా చెబుతుంటారు. ఆడవాళ్లైతే అమ్మలక్కల ఇళ్లకు వెళ్లి వాళ్ల చేపల్ని ఊరవేసేందుకు సాయపడుతూ తమ వయసులో ఉన్నప్పుడు ఎంత చాకచక్యంగా చేపలమ్మింది చెబుతూ వాళ్లకు కొత్త కొత్త చిట్కాలు నేర్పేవాళ్లు. రాత్రుళ్ళు గుడిసెలో ఏకాంతంగా ఉన్న వృద్ధ దంపతులు చలికి వెచ్చగా దుప్పట్లు కప్పుకొని తమ గతకాలపు జీవిత మధురిమలు చెప్పుకొని సంతోషించేవారు. ఇలా వారికి వర్షాకాలపు సమయం గడిచిపోయేది. వర్షాకాలం వచ్చింది, పోయింది. వర్షాకాలంలో కూడా తమ చేపల వేటను ఆపలేదు జాలర్లు.

రొయ్యలపాళ్ళం శివయ్య తన పడవలో ప్రయాణం చేస్తున్నాడు. అతని పెద్ద కొడుకులిద్దరికీ పెళ్ళయి పెళ్ళాం పిల్లలతో వేరే వేరేగా కాపురాలు ఉంటున్నారు. వాళ్ళు తమ భార్యాపిల్లలతో ఎవరి పడవలో వాళ్ళొస్తున్నారు. శివయ్య పడవలో అతని భార్య, పెళ్లి కాని చివరి ఇద్దరు కొడుకులు జానయ్య శంకరయ్య ఉన్నారు. ఇప్పుడు అంతా మూడోవాడు

జానయ్యకు యానాదయ్య కూతురితో పెళ్లి నిశ్చితార్థానికి వెళ్తున్నారు. ఇది ప్రస్తుతం అందరి పడవ ప్రయాణం. నరసింహులు మగపిల్లల్లో పెద్దవాడు, రెండవవాడు నాంచారయ్య. ఇద్దరూ బుద్ధిమంతులు, తండ్రి మాట జవదాటరు, బాగా కష్టపడతారు. వాళ్ల పెళ్లాళ్ళు కూడా తెలివిగా ఎండు చేపలమ్మిన డబ్బులు జాగ్రత్త చేస్తున్నారు. పిల్లల్ని సాక్కుంటూ ఆనందంగా ఉన్నారు. పెదకాపు అతని భార్యకు సపరేటు పడవ ఏర్పాటు చేశాడు శివయ్య. వీళ్ళు గవళపాలెం చేరుకునేసరికి ముందుగానే సమాచారం అందుకున్న గవళపాలెం యానాదయ్య అతని పెళ్ళాం బంధువులతో తీరం దగ్గర వీళ్ల కోసం మంచి దుస్తులు ధరించి ఎదురుచూస్తున్నారు. వీళ్లని సాదరంగా ఆహ్వానించి ఊళ్ళోకి తీసుకువెళ్లారు. యానాదయ్యకు కొడుకులు లేరు, ఇద్దరు కూతుర్లే. ఆ ఊరి రామలోరి గుడి దగ్గర పెళ్లి కుమార్తె శాంత తరపు ముత్తైదువులందరూ ఎదురుచూస్తున్నారు. వాళ్ళు మంచి మంచి రంగు చీరలు కట్టుకుని హుందాగా ఉన్నారు. ఆ ఊరి పెదకాపు కొందరు పెద్దలు శుభ్రంగా ఉతికిన తెల్ల పంచలు, తెల్ల చొక్కాలు ధరించి భుజాల మీద తెల్ల తుండుగుడ్డలు వేసుకుని ఉన్నారు. అక్కడ చేరిన పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. రాముడి గుడి అనబడే ఆ విశాలమైన వసారాలో రెండు వైపుల వాళ్లు అటు ఇటు చాపల మీద కూర్చున్న తర్వాత పెళ్లికొడుకు తరపు వారు, పెళ్లి కుమార్తె తరపు వాళ్లు తాము పెద్ద పెద్ద అల్యూమినియం పళ్ళాలలో తెచ్చిన బియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు మొదలైనవన్నీ దేవుడి ముందు పెట్టారు. రెండు గ్రామాల పెద్దకాపుల సమక్షంలో కట్నకానుగులతో పాటు అన్ని విషయాలు మాట్లాడుకుని పెళ్లి ఒప్పందం చేసుకున్నారు. నిశ్చయతాంబూలాలు రెండు వైపుల వాళ్లు అందుకున్నారు. పెళ్లి వచ్చే వేట విరామంలో జరిగిపోవాలని మాట్లాడుకున్నారు. ఈలోగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలలో ఏ లోటు లేకుండా డబ్బుతో సహా అన్నీ సిద్ధం చేసుకోవాలి అనుకున్నారు. రెండు గ్రామాల వాళ్లు ఒకరికొకరు వియ్యంకులు కావడంతో ఆ సమయానికి గ్రామంలోని వాళ్లంతా వచ్చి ఒకరికొకరు సరసమాడుకుంటూ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పువ్వులతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ మధ్యాహ్నం కాబోయే పెళ్లి కుమార్తె ఇంట్లో భోజనాలు ముగించి ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్ల నీడన విశ్రమించి చేయాల్సిన పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు శివయ్య కుటుంబ సభ్యులు. ఒరే, మన జానయ్య పెళ్లికే మీరంతా తలా ఒక సెయ్యి అయ్యాలరా. మళ్ళీ ఏట ఇరామ సమయానికే మనం డబ్బు దస్కంతో సిద్ధంగా ఉండాలా. అందరూ ఎక్కువ పనిచేసే డబ్బు దాసాల. రెండు లోళ్ళ కలిపే 600 మందికే 2 రోజులు ఇందియ్యాలా. ఇంకా పిల్లకి ఇయ్యాల్సిన కట్నం ఎట్టాగూ ఉండాది. ఆళ్లకి మనంత కష్టం ఉండాలిలే. ఎంత ఇచ్చినా ఎవరిచ్చినా కొత్త కాపురం పెట్టబోయే ఆళ్లకే కదా ఎల్లేదే అన్నాడు తండ్రి శివయ్య. అట్టాగేలే నాయనా, కాకపోతే నువ్వు ఒక్కడివే ఎట్టా సంపాదిస్తావా? అందరం కలిసే ఈ కార్యం కానిసేద్దాం. మీ కోడళ్ళు కూడా దీనికే కాదనరు, ఏమంటారా అన్నాడు పెద్ద కొడుకు నరసింహులు. పెళ్లైన పెద్ద తమ్ముడు నాంచారయ్య, అతని భార్య కూడా దీనికి తలలూపారు. అట్నగాదురా, ఇంతకు ముందులా పడవ రోజుకొక తూరేస్తే సాలదు. ఏట ఇరామంలో పెళ్లి, ఈ లోపల నిద్ర మానుకునే పడవను రోజుకు 2 సార్లు అయ్యాలా. ఒకసారే మనం వెళ్తే రెండో పూట కూలీ మనసుల్ని పెట్టే ఏయించాలా. వాళ్ళు మనల్ని మోసం చేయకుండా మన మనసు ఒకడో అందులో ఉండాలా, ఏమంటారా అన్నాడు శివయ్య. అట్టాగే నాయనా, అట్నే సేద్దాంలే అని అందరూ తలలూపారు. రాత్రి సుక్క పొడిసిన తరువాత నేను శంకరయ్యను తీసుకునే సముద్రం మీదకు వేటకెళ్తా. మధ్యాహ్నానికి వస్తాం. సిన్నోడు జానయ్య వెంటనే అదే పడవలో కూలోళ్ళు నెక్కించుకునే ఏటకెళ్లి అర్ధరాత్రికి వస్తాడు. ఇదే మాదిరి రోజు సేపలేట సాగాలే. ఇక పోతే పెద్ద కొడుకులిద్దరూ, పెళ్లైన ఇద్దరు ఎక్కువ మంది కూలోళ్ళని పెట్టుకునే ఎక్కువ సేపల్ని పట్టే అమ్మాలా. దీనికే ఏమంటారా అన్నాడు శివయ్య. శివయ్య ప్లాన్ కు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

మరుసటి రోజు నుంచే ప్లాను అమలు చేయబడింది. సాయంత్రం వేకోజామున వచ్చే చేపల్ని శుభ్రం చేయటానికి, వాటిని ఉప్పులో ఊరవేయటానికి, చేపల్ని ఎండలో ఆరబెట్టడానికి రోజుకు మనిషికి బుట్టెడు

చేపల్ని కూలి క్రింద ఇచ్చే పద్ధతిలో పట్టుకున్నారు. మామూలుగా అయితే చేపల వేటకు వెళ్లి మధ్యాహ్నానికో పొద్దు తిరిగిన తర్వాత వచ్చిన వాళ్లు ఇంత గంజి తాగి కొబ్బరి చెట్ల నీడన పడుకుంటారు. అయితే ఇప్పుడు డబ్బు అవసరం బాగా ఉంది కనుక శివయ్య కుటుంబ సభ్యుల కష్టమే వేరు. మగవాళ్లు అనుకున్న ప్రకారం సముద్రం మీదకు వెళ్లి చేపలు వేటాడి తెస్తుంటే ఇక శివయ్య భార్య కోడళ్లు ఎండు చేపల పుట్టల్ని నెత్తికెత్తుకుని చుట్టుప్రక్కల గ్రామాల్లో అమ్ముకు రావడానికే సరిపోతోంది. చేపలు కుప్పలు తిప్పలుగా పడుతున్నాయి. అదేవిధంగా ఎండు చేపల అమ్మకంలో చేతి నిండా డబ్బు కూడా వస్తోంది. చూరుల్లో డబ్బు కట్టలు ప్లాస్టిక్ కాగితాల్లో చుట్టి దోపుతున్నారు. శివయ్య తన ఆఖరి కొడుకుతో పడవలో చేపలు వేటాడుతుండగా సమీపంలోని పెద్దయ్య, ఏంద్రా శివయ్య, నా పడవ దగ్గరగా వస్తే వేటాడుతుండావే, పడవనే దూరంగా తీసుకెళ్ళా, మన వలలు సిక్కుకున్నాయంటే ఇద్దరికే ఇబ్బంది అవుద్దే అన్నాడు పెద్దయ్య. ఏంది పెద్దయ్య మామా, మన వలలు శానా దూరంగా ఉండాయిలే, చేపలు ఒకచోట ఉంటాయా చెప్పు, నీకు పడే చేపలు నాకు పడ్డానికి అన్నాడు శివయ్య. నీ కొడుకు పెళ్లి దగ్గరకొస్తే కొద్దే నీకు ఆశ శానా ఎక్కువైపోయిండదే అన్నాడు మళ్ళీ. ఏంది పెద్దయ్య మామా, ఏం చేస్తాం మామా, డబ్బు లేనోడి పరిస్థితే అంతే కదా, కొడుకు పెళ్ళే ఆగుతుందా, ఏనాటికైనా చెయ్యాల్సిందే కదా అన్నాడు శివయ్య. సరేరా, నువ్వా ఇక్కడే చేపలు ఏటాడు, నేనే దూరంగా పోతుండా అంటూ పెద్దయ్య దూరంగా వెళ్లిపోతుంటే చాలా బాధపడ్డాడు శివయ్య. పెద్దయ్య శివయ్యల బాధులాట తెలిసిన రంగయ్య ఆ రోజు తీరానికి వచ్చిన శివయ్యతో, ఏరా తమ్ముడు, సముద్రంలో ఒక్క చేపను కూడా ఉంచేట్లు లేవే, పొగులు రాత్రి సముద్రంలోనే ఉంటుండావంట, ఆడా ఈడా నువ్వే చేపలు పడుతుండావే అన్నాడు రంగయ్య. మావా, మాకూడా నాలుగు చేపల్ని సముద్రంలో ఉంచు మామా, మేము కూడా చేపలు పట్టుకునే కదా బతకాలే అన్నాడు ఇంకో జాలరి. ఏం చెప్పాలో అర్థం కాక తలగొక్కున్నాడు శివయ్య. అక్కడే ఉన్న పెదకాపు, ఒరే సముద్రంలో జల సంపద ఎంతమంది పట్టుకున్నా అరిగేదా తరిగేదా, నా తలలో ఎంటికలంత మంది ఒకేసారి ఇట్లా ఏళ్ల తరబడి పట్టిన సంద్రానికే ఒక్క ఈక్ కూడా రాళ్ళు, వీళ్ళు పట్టే చేపలు సముద్రంలో కాకిరెడ్డతో సమానం కూడా కాదురా అన్నాడు నవ్వుతూ. అక్కడే ఉన్న ఒక జాలరి కలగజేసుకుని, అదేంటన్నా సముద్రంలో నీళ్లను తోడి పారబోయగలమా, అది ఏనాటికైనా ఎండద్దా, అందులోని చేపల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా, నువ్వు చెప్పినట్టు ఆడు పట్టే చేపలు సముద్రంలో కాకిరెట్టంత అన్నాడు. మా బాగా చెప్పినావురా మెచ్చుకున్నాడు పెదకాపు. వేట విరామ సమయం ప్రక్క రోజు నుంచే మొదలవుతుంది. అది 2 నెలలుంటుంది.

ఆ రోజు యానాదయ్య వేటైన తరువాత తన పడవను పనివాళ్ల చేత ఇంటికి పంపి తాను శివయ్య పడవలో రొయ్యలపాళెం వచ్చాడు. దారిలో తన మనసులోని మాటను శివయ్యకు చెప్పాడు యానాదయ్య. నాదేముండాదిరా, అంతా మీ అక్కకు చెప్పే ఒప్పించు. ఇంట్లో అందరం ఆ మడిసి చెప్పేదే గదా ఇంటామా, ఆ మడిసి మాట జబదాటం అన్నాడు శివయ్య. యానాదయ్య ఈ అనుకోని రాకకు కారణమేదో ఉందని శివయ్య భార్య చెంచురామమ్మ అనుకుంది. ఆ రాత్రి చిక్కటి ఎండుచేప పులుసులో రాగి సంకటి ముద్దలు అద్దుకుని తింటున్న యానాదయ్య అసలు విషయం ఎత్తాడు. అక్క, నాకో ఇద్దరు కూతుర్లు, నీకో నలుగురు కొడుకులు, నాకా మగదిక్కే లేదు. ఆడపిల్లలకో పెళ్లి చేసి అత్తింటికి పంపిస్తే నాకో నోట్లో మాట చెప్పుకునేందుకు కూడా రగతం పంచుకునే పుట్టిన వాళ్ళెవరూ ఉండరు. అందుకని ఏంటి తమ్ముడో, కడుపులోనే మాట చెప్పు అంది చెంచురామమ్మ అభిమానంగా. అందుకనే మా ఆడది ఏం చెప్పిందంటే, వాళ్ళిద్దరి కొడుకులకి పెళ్ళయి ఆ ఊళ్ళోనే ఉంటుండారు కదా, కొడుకులతో పాటు మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకునే మురిసిపోతుంటారు. మనకు అదృష్టం లేదు. వాళ్ళ మూడో కొడుక్కి మన పెద్దమ్మాయితో సంబంధం కుదురుండాది, వాళ్ళకే నాలుగో కొడుకుండాడు కదా, ఆ పిల్ల

తోడికే మన రెండో పిల్లనిద్దాం అంటూ నోట్లోని ముద్ద మింగి ఆగాడు యానాదయ్య. నీ పిల్లలకేం నాయనా బంగారం బిడ్డలా, అట్టాగేలే. ఈ ఏడో మూడో వాడి పెళ్లి కాని, నాలుగో వాడికే మీ రెండో పిల్లని చేసుకుంటాం, ఏ దిగులు పడమాక, ధైర్యం చెప్పింది చెంచురామమ్మ. నా పెళ్ళ ఏమంటాదంటే, వెక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగి నెమ్మదించుకున్నాడు యానాదయ్య. చెప్పు తమ్ముడు, ఎక్క దగ్గర నీకు భయం ఎందుకు, మాటిస్తుండా చెప్పు అంది చెంచురామమ్మ. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి వెళ్ళిపోతే మనకింకెవరుండారో, ఎప్పుడో కదా వెళ్ళి చూస్తామా, నాకు మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకునే ముద్దెట్టుకోవాలని ఉండదా, మనం మాటి మాటికి రొయ్యల పాలెం వెళ్ళలేం కదా. ఉదయంతో మాట్లాడే శివయ్య ఇద్దరి కొడుకుల్నే మనం ఇల్లరికం తెచ్చుకుందామయ్యా అని అడిగిందక్క నా పెళ్ళామా, నసుగుతూనే అసలు విషయం చెప్పాడు యానాదయ్య. ఇంటి పనులు వంట పనులు పిల్లల్ని సాకడం వంటి పనుల్ని అవలీలగా చేయగలరు అనుకున్న తెలివిగల ఆడపిల్లల్ని తమ కొడుకులకు చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు ఆడవాళ్లు. అంతేకాక చాకచక్యంగా చేపలమ్మటంలో డబ్బు పొదుపు చేయగలరు అనుకున్న ఆడవాళ్లను ఇట్టే పసిగట్టేస్తారు. ఇలాంటి ఆడపిల్లలకు మంచి డిమాండు రెండు పళ్లల్లో. మేము చేసుకుంటామంటే మేము చేసుకుంటామంటూ ఎగబడతారు. యువకులైన మగవాళ్లు వేటలో చాకచక్యం ఉన్న యువకుల్ని అల్లుళ్లగా చేసుకోవటానికి తహతహలాడినట్లు. అయితే రెండు పల్లెల్లోని వారు ఎవరైనా ఇల్లరికం అంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఆమె యానాదయ్య కూతుర్ల గురించి చాలా విని ఉంది. వాళ్ల నాయనకు వాళ్లు మగపిల్లల్లాగా కనిపిస్తారు. ఎంతటి మగవాడైనా తండ్రి పడవలో చేపల్ని తాగితే సహించరు, గొడవ పెట్టుకుని తరిపి కొడతారు. అది దురుసుతనం కాదు, జాగ్రత్త. తల్లే తెలివిగలది అనుకుంటే ఆమె కంటే ఆరాకులు ఎక్కువ చదివిన వాళ్లు వీళ్ళు. కాకపోతే ఆడపిల్లలు గల యానాదయ్యను మోసం చేస్తారు. యానాదయ్య కుటుంబం సంగతి, వాళ్ల మర్యాదల సంగతి, ఆడపిల్లల వినయ విధేయతల గురించి ఆమెకు తెలుసు. పాపం తన కూతుళ్లను కళ్ళెదుట చూసుకోవాలని, మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకోవాలని ఎంత ఆరాటపడుతున్నారో. దయాగుణం కలిగిన చెంచురామమ్మ ఒక నిశ్చయానికి వచ్చింది. మొగుడితో పాటు దుప్పటి తీసుకుని తీరంలో పడుకోవడానికి పోతున్న యానాదయ్యతో, తమ్ముడు, నా మరదలు ఆలోచన సబబే. ఎందుకంటే ఊళ్ళో తమ రకతం పంచుకు పుట్టిన బిడ్డలో తమ ఎదుట అతిరుగుతుంటే ఆ ఆనందమే ఏరు. ముందు మూడోవాడి పెళ్లి కాని, ఆణ్ణి ఇల్లరికం పంపిస్తా. వచ్చే ఏడాదే నాలుగో వాడికి నీ రెండో కూతుర్ని చేసుకునే ఇల్లరికం పంపిస్తా. అయితే మనమా సుట్టాల్లా కాకుండా ఈలేనప్పుడల్లా ఒకరింటికొకరమా వత్తా పోతా ఉండాలా అంది చెంచురామమ్మ. యానాదయ్య అంత తేలిగ్గా పని అవుతుందని ఊహించలేదు. వెంటనే చెంచురామమ్మ కాళ్లమీద పడి బోరున ఏడ్చాడు. ఆమె అతని తల నిమిరి పైకి లేపింది. యానాదయ్య కళ్ళు తుడుచుకుంటూ శివయ్య వెంట బయటకు నడిచాడు. ఆ రాత్రి లయబద్ధంగా వినిపించే సముద్రపు ఘోష వింటూ, ఆ సముద్రపు గాలి పీలుస్తూ హాయిగా నిద్రపోయాడు యానాదయ్య.

ఇప్పుడు వేట విరామ సమయం మొదలైంది. అందరూ ఇసుకలో కొబ్బరి చెట్ల కింద కూర్చొని తమ పూర్వీకుల అనుభవాలు నెమరవేసుకుంటూ సముద్రదేవత కథలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు శివయ్య ఇంటి ముందు మైకు వచ్చి చేరింది. అందులో నుంచి ఒక్కసారిగా బొయ్యమంటూ శబ్దం వచ్చి పాట మొదలైంది. అందరి చెవులు అటుమళ్ళాయి. చిన్నపిల్లలు సముద్ర తీరంలో ఆటలు ఆపేసి పరిగెత్తుకు వచ్చి మైక్ సెట్ అబ్బాయిని హీరోగా చూస్తూ ఇక్కడే ఇసుకలో కూర్చొని పాటలు వినసాగారు. పెద్దవాళ్లు సైతం తమ మాటలు ఆపి అందులోకి వేలడు పొడుగు మనుషులు వెళ్లి పాడతారని చెప్పుకుంటున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పెళ్లి. రొయ్యలపాలెం వారి చుట్టాలైన గవ్వలపాలెంలో ఇచ్చి చేసిన ఆడపిల్లలు వాళ్ల ముగుళ్లతో పిల్లలతో 2 రోజుల ముందే పడవల్లో వచ్చి దిగారు. పెళ్లి ఆర్భాటంగా జరిగింది. రామిరెడ్డి బండ్లు కట్టుకు వెళ్లి ముందు రోజు తెచ్చిన మైకు గ్రామంలో ప్రతిధ్వనిస్తుంటే ఆ రోజు తీసుకువచ్చిన మేళగాళ్లు నాదస్వరం డోళ్లతో ఆ సముద్ర తీరంలో సంగీత ధ్వనుల్ని వినిపించారు. రామిరెడ్డి దంపతులు పెళ్లికి వచ్చి పెళ్లి కొడుకు

పెళ్లికూతుర్లను ఆశీర్వదించారు. అక్షింతలు వేసి చెరో 10,000 రూపాయలు చేతుల్లో పెట్టారు. ఆ రోజు శనివారం అయినందున తాము ఉపవాసమని భోజనం చెయ్యమని చెరో 2 అరటిపళ్ళు తిన్నారు. ఆడవాళ్లు కొత్త చీరలు రవికలతో నవ్వుతూ కబుర్లాడుతూ తిరుగుతుంటే మగవాళ్లు కొందరు కొత్త పంచలు కొత్త చొక్కాలతో భుజాన తుండుగుడ్డలతో, మరికొందరు ఉతికిన పంచలు చొక్కాలతో ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నడుస్తూ కబుర్లలో పడ్డారు. గవ్వలపాలెం పెదకాపు రామదాసు తన కూతుర్ని ఆ ఊళ్ళో ఇచ్చున్నా వాళ్ళింటికి పోక రొయ్యలపాలెం పెదకాపు జయరామయ్యకు అతిథిగా వాళ్ళింట్లో దిగాడు. ఇద్దరు కొత్త బట్టలతో కలసి తిరుగుతూ 2 పల్లెల ప్రజలకు ఆనందం కలిగించారు. ఒరే శివయ్య, ఏం యాట్లని కోస్తుండావురా పెళ్లికే అన్నాడు గవ్వలపాలెం పెదకాపు పెళ్లికొడుకు తండ్రి శివయ్యను. పక్కనే ఉన్న శివయ్య పెద్ద కొడుకు, 6 మేకపోతుల్నే 7 పొట్టేళ్లనే రాముడు పాళ్ళంలో కొనే ఆళ్ల గొర్రె దొడ్లలోనే కట్టేసినాం. ఈరోజు పెళ్లికే నీసులేదు గదా, రేపు అన్నిటినీ తోలుకునే వంటవాళ్లు అన్ని సామాన్లతో వస్తారు. ఆళ్లే కోసి ఆళ్లే వంట చేసేట్లుగా మాట్లాడుకున్నాం. బిర్యానీ కూడా ఉంటాది పెదకాపు అన్నాడు. శబాస్రా, రొయ్యలపాలెం పొరుగు నిలిపావా, మెచ్చుకున్నాడు రొయ్యలపాలెం పెదకాపు జయరామయ్య.

0: ఇంతవరకు శ్రోతలు సముద్ర తీర కథలు విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: నూట 102.7 మెగాహెడ్స్ పై శ్రోతలు సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసారాలు వింటూ ఉన్నారు. స్టూడియోలో సమయం 9:20. మరి హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా ఫోన్ ద్వారా ఓ శ్రోతను పలకరిద్దాం. ఎస్, ఈనాటి లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హలో అభిరుచి అండి. మీరేనా? మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఒక కాలకి అవకాశం ఉంటుంది ఇవాళ.
2: అవును సార్, ఒక కాలకి అవకాశం ఉంది. పాపం చాలా మంది శ్రోతలు కూడా బాధపడతారు.
0: చెప్పండి.
2: చెప్తాను సార్.
0: రైట్.
2: పోలయ్య, జోగిపత్తి శివప్రసాద్, మొహమ్మద్ రఫీ, ముఖ్యంగా నా ప్రాణ సహితుడు కాదర్ భాషా జాకీ కోసం.
0: ఏ పాట విందామంటారు ఇవాళ?
2: ఏమి మేఘాలలోనా అనే పాట సార్.
0: ఓకే, తప్పకుండా అండి. మిస్టర్ హీరో చిత్రం నుంచి మీరు కోరినటువంటి పాట అయితే ఇప్పుడు విందాం. ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే ప్లే చేస్తాను, విందాం.

శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం ఆకాశవాణి సినిమాపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటూ ఉన్నారు. మరి ఫోన్ ద్వారా శ్రోత కొన్నటువంటి సినీకి తమ్మినాం కదా. ఇక స్టూడియోలో సమయం అయితే 9:32. వాట్సప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు ఇప్పుడు విందాం. మరి ముందుగా మనకు వచ్చినటువంటి వాట్సప్లో ఒకసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల వారి కుటుంబ సభ్యులు వీరు డామ్ చిత్రం నుంచి ఇంత అందంగా పాట వినిపించమని కోరుతూ ఉన్నారు. డామ్ చిత్రం నుంచి నా ఫేవరెట్ సాంగ్ కూడా ఇదండి, తప్పకుండా వినిపిస్తాను. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. ఈ వాట్సాప్ సందేశం మనకు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక వీరందరి కోసం ఒక మంచి పాట కోరుతున్నారు. అలాగే శ్రోతలు ఇద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, వీరితో పాటు శ్రోతలు సంజయ్, స్వాతి, స్వాతి, భరత్ వీరందరూ కూడా బెంగళూరు నుంచి. రైట్, మరొక వాట్సాప్ కూడా చూద్దాం. సో శ్రోతలు బ్రహ్మయ్య కర్నూలు నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. వీరందరి కోసం డాన్ చిత్రం నుంచి ఈ పాట విందాం.

మరికొంతమంది శ్రోతలున్నారు, వారి పేర్లు కూడా చూద్దాం. సో మా కోసం ఒక మంచి పాట వినిపించండి పెళ్లి పందిరి మూవీ నుంచి అంటూ శ్రోతలు లక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్, ఓకే, నెల్లూరు లక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలున్నారు. ఏ పాటైనా పర్లేదు, మా కోసం వినిపించండి అంటూ హితేంద్ర దాస్ అస్సాం నుంచి, శ్రోతలు శివ, ప్రేమ్, కపిల్, శివాన్ష్, సంగీత, లిపి, దీపాలి వీరు మనకు జార్ఖండ్ నుంచి. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి బండి ఏడుకొండలు, వెంకటలక్ష్మి, సుబ్రహ్మణ్యం, వెంకట తనుజ, బ్రహ్మయ్య, వెంకటేశ్వరి, రూప, దీపిక, అమూల్య, గోపి, జ్యోత్స్న, వెంకట సునీత, వెంకట నరసింహారావు, వెంకట్రావు, వెంకట్ చిన్నమేస్త్రి, వెంకటస్వామి, విష్ణువర్ధన్, వంశీ, టైలర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా మాకు ఒక మంచి పాట అయితే వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండా అండి. అలాగే శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్ అండ్ ఫ్యామిలీ, రైట్. అలాగే శ్రోతలు మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీ వర్మ.

లడ్డు బాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు వీరందరి కోసం ఒక మంచి పాట కోరుతూ ఉన్నారు. మరి పెళ్లి పందిరి చిత్రం నుంచి శ్రోత కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. మరి ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తి గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి పంపించారు. ఎప్పట్లాగే ఈరోజు స్పెషల్ కూడా వీరు రాసి పంపించారు. మరి ఇవాళ ప్రముఖ రచయిత దర్శకులు విజేంద్ర ప్రసాద్ గారి సోదరులు, సంగీత దర్శకులు కీరవాణి గారి తండ్రి గారు, ప్రముఖ దర్శకులు రాజమౌళి గారి పెద్దనాన్నగారు, ప్రముఖ రచయిత దర్శకులు కూడూరి సుబ్బారావు అనగా శివశక్తి దత్త గారి జయంతి. మరి ఈ సందర్భంగా షిరిడి సాయి చిత్రం నుంచి ఓ పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. అవునండి, ఈరోజు కోడూరు శివశక్తి దత్త గారి జయంతి. మరి జానకిరాముడు, సాయి, ఛత్రపతి, బాహుబలి, ట్రిపులర్ వంటి చిత్రాలకు పాటలు కూడా అందించారు. మరి అన్నట్టు సంగీత దర్శకులు కీరవాణి గారి తండ్రి, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారికి పెదనాన్న కూడా. మరి మీరు కోరినటువంటి మరి ఈ సందర్భంగా మీరు షిరిడి సాయి చిత్రం నుంచి పాట వినిపించమని మనకు వాట్సాప్ పంపించడం జరిగింది. వారు రాసినటువంటి పాట ఇప్పుడు విందాం, షిరిడి సాయి చిత్రం నుంచి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి కోయిల పాటను మాకోసం వినిపించండి అంటూ కొత్తూరు రామకోట నగర్ నుంచి కరుముతుల్లా మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు ఇదే చిత్రం నుంచి మాకోసం ఒక పాట వినిపించండి అంటూ చంద్రహాస్, సాయి చంద్రహాస్ మరి వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు అయితే చూద్దాం. ఎస్ శ్రోతలు, హైదరాబాద్ వనస్థలీపురం నుంచి దూర్నాల రేణుక, బాలరాజు, భద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప, సోమనాథం, జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఊబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులు. శ్రోతలు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. శ్రోతలు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్. శ్రోతలు చిత్తూరు జిల్లా పూతరపట్టు మండలం తరుపులపల్లి గ్రామం నుంచి నరేందర్రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రతూష, దిలీప్, హన్విత. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష, మరి వీరందరి కోసం నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ గీతం విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. చక్రం చిత్రం నుంచి జగమంత కుటుంబం మాకు పాట వినిపించండి అంటూ నారాయణపేట ఊట్కూర్ నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి మీరందరూ కూడా మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు కూడా ఉన్నారు. చోటుపాల నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్, అలాగే వీరితో పాటు శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటిపాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరూ కూడా మనకు వాట్సాప్ పంపించారు. సో వీరి కోరిక మేరకు చక్రం చిత్రం నుంచి ఇప్పుడు పాట విందాం.

0: ఇంతవరకు శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి విన్నారు. ఇప్పుడు స్టూడియోల సమయం అయితే 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్పై ప్రత్యేక ముఖాముఖి ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎం పై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర సంస్థలు వస్తువుల సేవలను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒక సమర్థవంతమైన వేదిక ప్రభుత్వ ఈ మార్కెట్ అంటే జెమ్ పోర్టల్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016లో దీనిని ప్రారంభించింది. ఇప్పటికే ఈ జెమ్ పోర్టల్ లక్షలాది మంది విక్రయదారులతో దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జెమ్ పోర్టల్కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈరోజు ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసిన బీజేపీ రాష్ట నాయకురాలు సాధినేని యామిని శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం యామిని శర్మ గారు.
1: నమస్కారం అండి.
0: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ అంటే ఏమిటి, దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
1: జెమ్ పోర్టల్ అంటే మనకి ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ని షార్ట్ కట్ లో జెమ్ అంటున్నాము. ఆ జెమ్ పోర్టల్ అనేది ఇదివరకు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా కావాల్సిన పెన్ను దగ్గర నుంచి, అంటే వాళ్ళు వాడే ఆఫీసులో వాడే గుండు సూది దగ్గర నుంచి కూడా బయట నుంచి తీసుకునేవాళ్ళు. ఆ బయట నుంచి తీసుకోవడంలో అధికారులు టెండరింగ్ ప్రాసెస్ అని అనుకోండి, లేదంటే కొటేషన్ బేస్ అనుకోండి, ఏదో రకరకాలుగా వారికి నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, ఇటువంటి కొన్ని అవకతవకలు చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉండేవి. ఇమాజిన్ లైక్ చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద లక్షల్లో ఉండేటటువంటి లేదా కోట్లలో ఉండే విలువ గల వస్తువులను కూడా తీసుకుంటూ ఉంటుంది ప్రభుత్వం, ఇప్పుడు ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏంటంటే ఒకటి చాలా మటుకు అవినీతికి తెరదీసినట్టు, అంటే మధ్యలో ఉన్న కొంతమంది అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం ద్వారా అవినీతికి పాల్పడేవాళ్ళు. రెండోది దేశీయంగా ఇప్పుడు మనం ఉత్పత్తిదారులని పెంచాలి, లేదంటే గనక మరింత మందికి స్వయం ఉపాధి అందించాలి అని అంటే వాళ్ళు తయారు చేసేయడానికి మెటీరియల్ ని సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వము తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కి కొనే వాళ్ళు ఉండాలి కదా. ఆ కొనేవాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు సస్టైన్ అవ్వగలిగేది, తయారు చేసేటటువంటి వాళ్ళు. ఒక పక్కనేమో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వము ఎంఎస్ఎంఈలకి, కుటీర పరిశ్రమలకి, తర్వాతనేమో చేతి వృత్తుల వారికి రకరకాల సంస్కరణ అంటే పథకాలు తీసుకుని వచ్చి వారికి ఉపాధిని అందించే విధంగా ఎన్నో రకాలుగా ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు. సరే, వీళ్ళు ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటారు, వాళ్ళు తయారు చేశారు. సోఫా ఉందనుకుందాం, సోఫా తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, కానీ దాన్ని కొనేవాళ్ళు ఎవరు? ఇప్పుడు వేరే అమెజాన్ లాంటివి ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉన్నాయి. ఈ మార్కెట్ ప్లేస్ లోకి వచ్చేటప్పటికి ప్రజలందరూ వాటిలో ఉంటారు. అవి ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా తయారు చేసే వాళ్ళు ఉంటారు, లేదా వేరే దేశాల నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర స్థానికంగా తయారు చేసినటువంటి వ్యక్తికి అతను తయారు చేసిన ప్రోడక్ట్ అమ్ముడుపోయేది ఎలా? కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఏం చేసిందంటే ఇటు అవినీతిని అరికట్టడం కోసము మరింత పారదర్శకత, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ విధానాల్లో, విభాగాల్లో వారు కొనుగోలు చేసేటటువంటి దాంట్లో మరింత పారదర్శకతని తీసుకురావడం కోసము, అలాగే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారు ప్రజలకి, వారు తయారు చేసినటువంటి వస్తువుని మరింతగా అమ్మకం జరిగే విధంగా వాళ్ళకి, ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీసుకొచ్చినటువంటిది మన జెమ్ పోర్టల్ అనుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే అనేక వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, లేదా పిఎస్సీలు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా తమ అవసరమైన సాధారణంగా వినియోగించుకుని, ఇందా చెప్పినట్టుగా పెన్నుల దగ్గర నుంచి, పిన్నీసుల దగ్గర నుంచి, పుస్తకాలు కానీ లేదంటే రకరకాల వస్తువులు, ఫర్నిచర్ కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ వస్తువులు, ఈవెన్ సేవలు కూడా, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ ని ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు, అంటే ఉదాహరణ చెప్తున్నాను, అమెజాన్ లాంటివి ఇప్పుడు మనం చూస్తే అంటే అక్కడ బయ్యర్ ఒక అతను తన ప్రోడక్ట్ పెడతాడు, మనకు అది నచ్చితే గనక మనం క్లిక్ చేసి కొనుక్కుంటాము, ఐ మీన్ సెల్లర్ పెడతాడు, బయ్యర్ మనం తీసుకుంటాం అనమాట. ఇట్లా అయితే ఉంటుందో అటువంటిది ఈ ప్రభుత్వ విభాగాల మధ్య, సామాన్య వస్తు తయారీ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక ట్రాన్సాక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటిది జెమ్ పోర్టల్ అనమాట. దీని ద్వారా ఏంటంటే ఒక వన్ స్టాప్ పోర్టల్, ఇది ఒకే చోట అన్ని రకాలైనటువంటి వస్తువులు, సర్వీసెస్ దొరుకుతాయి. దీని ప్రభుత్వ శాఖలో పారదర్శకత, మరింత క్వాలిటీ ప్రోడక్ట్, సో ఒకటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అలానే క్వాలిటీ ప్రోడక్ట్స్, అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ లోనే కొనుక్కునే విధంగా ఇవన్నీ జెమ్ పోర్టల్ ద్వారా సాధ్యపడుతున్నాయి. ఇదేంటంటే ఇంకొకటి ఈ బిడ్డింగ్, రివర్స్ వేలము, ఇట్లాంటి డిమాండ్ అగ్రిగేషన్ లాంటివి కూడా ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనకి సాధ్యమవుతున్నాయి అన్నమాట.
0: యామిని గారు, అసలు కొనుగోలుదారులకు ఈ జెమ్ పోర్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
1: ఇప్పుడు ఇక్కడ మనము కొనుగోలుదారులు అనేటప్పటికీ, ఉదాహరణ కిందాక చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, పిఎస్యూస్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటే వారందరూ వస్తారు, కొనుగోలుదారులు అవుతారు వాళ్ళు. వారికి ఏంటంటే వస్తువులు లేదా సేవల యొక్క కేటలాగ్ అంటాం కదా, అంటే రకరకాల ప్రోడక్ట్ కేటలాగ్ ఏదైతే ఉంటుందో వారికి రకాల కావాల్సిన రకరకాల సేవలన్నీ ఒకే చోట లభ్యం అవుతూ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే కంపారిజన్ కూడా ఉంది ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్లో. అంటే మీరు ఒక ప్రోడక్ట్

0: ఎంచుకున్నారు అనుకుందాం, ఉదాహరణకి ఈ మైక్ అనే ప్రోడక్ట్ ని ఎంచుకుంటే మైక్ ని ఒకరే అమ్మరు కదా, ఎంతో మంది ప్రోడక్ట్ పెడతారు, అలాంటి అమ్మేటటువంటి వాళ్ళందరినీ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరు ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని అమ్ముతూ ఉన్నారు, ఎంతెంత దాని క్వాలిటీ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి, లేదంటే దాని డిస్క్రిప్షన్ అంటాం కదా టెక్నికల్ గా, దాని డిస్క్రిప్షన్ ఏంటి, దీని డిస్క్రిప్షన్ ఏంటి, రేట్ డిఫరెన్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపేర్ చేసుకోవడానికి కూడా మనకి జెమ్ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే విడిగా ఏంటంటే ఆన్లైన్ పోర్టల్ కాబట్టి అప్పటికప్పుడు మనం చెక్ చేసుకుని అప్పటికప్పుడు మనకు కావాల్సి వచ్చింది మనం ఆర్డర్ చేసేసాం అనుకోండి, తెల్లారు రెండో రోజు వచ్చేస్తుంది డెలివరీ. అలా కాకుండా విడిగా అంటే టెండరింగ్ అనుకోండి, లేదంటే కొటేషన్ తెచ్చుకోవాలి. సో ముందు ఆ కొటేషన్ కోసం అని చెప్పని మన స్టాఫ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మనకి ఆల్రెడీ ఎంపానల్డ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని లేదా బయట నుంచి కొటేషన్ తెచ్చుకోవాలి, లేదా టెండరింగ్ ప్రాసెస్ కి వెళ్ళాలి. అవంతా అయ్యి అది మళ్ళీ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసి వెండర్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చుకొని లేదంటే ఆర్డర్ ఇచ్చుకొని వాళ్ళు డెలివరీ చేసి కొన్నిసార్లు డెలివరీ చేయడంలో డిలేస్ ఉంటాయి, ఏదో కారణాలు చెప్తుంటారు, ఇంకా రాలేదండి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందండి, ఇలాంటి లాజిస్టికల్ ఇబ్బందులు అని అంటుంటారు. ఇటువంటివన్నీ కూడా ఉండవు. మనకి ఇప్పుడు మీకు కావాలని అనుకుంటే మీ హైయర్ ఆఫీషియల్స్ మీరు పర్మిషన్ తీసుకుంటారు, మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేస్తారు, మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఇది అప్పటికప్పుడు డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవసరానికి ఇమీడియట్ గా కూడా ఆన్లైన్ లో మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఉంటుంది. రెండోది ఏంటంటే నిరంతరంగా ఇప్పుడు వాటికి రేటింగ్ ఇస్తూ ఉంటారు, మన వెండర్స్ కి రేటింగ్ కూడా ఉంటుంది, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతున్నారా అంటే వాళ్ళకి ఎట్లాంటివి అమ్ముతున్నారు మనకు ఉంటాయి కదా పక్కన స్టార్ రేటింగ్ రివ్యూస్ అన్నట్టుగా, అలాంటిది కూడా ఉంటుంది అనమాట. సో రేటింగ్ ని బట్టి కూడా మనం చూసుకుంటుండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ప్రభుత్వంలో కావాల్సింది ప్రజల సొమ్ము కాబట్టి అల్టిమేట్లీ ఆ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం కదా, ఆ పారదర్శకత మరియు కొనుగోలు సౌలభ్యం, ఈజ్ ఆఫ్ పర్చేజ్ ఏదైతే ఉంటుందో మనకి క్విక్ గా, అది ఈ పోర్టల్ ద్వారా దొరుకుతుంది అనమాట. మనకి ట్రాన్స్పరెన్సీ కూడా అంటే తెలుస్తుంది ప్రభుత్వానికి, మీ అందరికి తెలుస్తుంది మీరు ఏ వెండర్ నుంచి కొన్నారు ఏంటి అనేది, ఎందుకు కొన్నారు, ఏ ఎలా కంపేర్ చేశారు, ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి కొన్నారు, ఇటువంటివన్నీ కూడా తెలిసిపోతుంది. ఒకటేనంటే మనకి ట్రాన్సాక్షన్స్ కూడా మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా కొంతమంది ఏంటంటే అవినీతి చేసే అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ పేమెంట్ మోడ్ లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేది కూడా ఉంటుంది. అది లేదనుకోండి ఇద్దరు క్యాష్ పేమెంట్ లాగా చేసేవాళ్ళు, అది చెక్కులను ఇచ్చేవాళ్ళు, లేదంటే రకరకాలుగా ఉండేవి. కానీ ఎక్కువ చిన్న చిన్న వస్తువులన్నిటికీ పెట్టి క్యాష్ అన్నట్టు క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు, అదేంటే చిన్న వస్తువులు కదా వీటికి అనేసి అని ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డిజిటల్ ట్రాన్సాక్షన్ ని పెంపొందించడం ద్వారా దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ అంటే ఎవ్రీ రూపీ ఈజ్ అకౌంటెడ్, ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా ఉండేది అనేది ఇది మనకి కొనుగోలుదారు అంటే గవర్నమెంట్ లకి. దాని ద్వారా ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనం చూస్తే గనక ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి ఇలా అవినీతి జరగకుండా, ప్లస్ క్వాలిటీ ఇది రావడం వల్ల. అండ్ ప్రతి రూపాయి అక్కడ అకౌంట్ ఉంది కాబట్టి అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపం కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా సేవ్ అయ్యింది. ప్రజాధనం కాబట్టి ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉండేది అధికారులకు ఉంటుంది, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది అధికారులు మనం చూస్తున్నాం కదా ప్రతిరోజు వార్తల్లో
1: కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతుంది అంటారా?
0: ప్రస్తుతానికంటే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మాండేట్ గా కొనుక్కోవాలి, ఎవరైనా సరే మామూలు రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళైతే పిఎస్యూస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవుతున్నాయి, కంపల్సరీ జెమ్ పోర్టల్ నుంచి కొనుక్కోవాలనేది ఉందన్నమాట మనకి.
1: మేడం అలాగే అమ్మకందారులకు అంటే వస్తువు అమ్మదలుచుకున్న వాళ్ళకి జెమ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: ఒకటి వస్తువుని ఎంతో కష్టపడి తయారు చేయడం ఒకటైతే గనక దాన్ని మార్కెట్ చేసుకోవడం అంటే అమ్ముకోవడం అనేది ఇంకొక ఎత్తు. సో ఈ జెమ్ పోర్టల్ ద్వారా ఏంటంటే అన్ని ప్రభుత్వ ఏదైతే వీళ్ళు ఒకసారి ఎంపానెల్ అయిన తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్ గా యాక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి నోటీసెస్ వస్తుంటాయి కదా, ఎక్కడైతే ఏదైనా అవసరం ఉంది అని చెప్పని వీళ్ళు అడుగుతారు, అక్కడ వీళ్ళు అది చూసుకుని వీళ్ళ వస్తువుని వాళ్ళకి అంటే బిడ్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. దాని ద్వారా గతంలో ఇంత యాక్సెస్ లేదు, ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది, ఎవరో వారి వారికి తెలిసిన వాళ్ళు లేదంటే ఆ పర్టికులర్ స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలిసేది మహా అంటే నోటీస్ టెండర్ నోటీస్ ఇచ్చేవాళ్ళు అది చాలా మంది చేరేది కూడా కాదు. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క వెండర్ కి కూడా ఎవరైతే విక్రేత ఉన్నాడో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఆ విభాగంలోకి వెళ్తే ఓ పలానా వాళ్ళకి పలానా వస్తువు అవసరమైంది అనేది. దాని ద్వారా వీళ్ళ వస్తువు అమ్ముకోవడానికి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్ యాక్సెస్ అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా ఇటువంటివి ఏమీ లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. రెండోది అతి తక్కువ ఖర్చుతోటి శ్రమతోటి మార్కెటింగ్. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కాబట్టి అంటే ఆల్రెడీ పోర్టల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వీళ్ళు సపరేట్ గా మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మళ్ళీ ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇంటింటికి తిప్పానో లేదంటే

0: అట్లా తిప్పి అలాంటిది అవసరం లేదు. అంటే శ్రమ తక్కువ ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, కానీ మార్కెటింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఇది వన్ స్టాప్ షాప్ అనుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా వాళ్ళకి ఉత్పత్తులు తర్వాత సేవలపై బిడ్లు కానీ రివర్స్ వేలం కోసం కూడా ఇది విక్రేతలకు కూడా ఉపయోగపడుతుంది. కొత్త ఉత్పత్తి సూచన అంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా ప్రోడక్ట్ చేశారు అనుకుని తయారు చేశారు, ఆ క్యాటలాగ్ కూడా వీళ్ళు పెట్టుకోవడానికి, లేదంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాడే ప్రభుత్వ విభాగాలు కూడా వాళ్ళు కూడా కొత్తగా ఎప్పుడు తీసుకున్నా కాకుండా కొత్తగా ఏదైనా అవసరం ఉందన్నా కూడా ఇందులో వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు తయారు చేయగలిగితే తయారు చేసి వాళ్ళకి అమ్మడానికి కూడా ఒక సులభమైనటువంటి ఇది అన్నమాట. ఇంకోటి ఏంటంటే డైనమిక్ ప్రైస్ ఎలాంటి అంటే అప్పటికప్పుడు అంటే మార్కెట్ ని బట్టి ధర ఏదైతే మనం విక్రయించడానికి నిర్ణయిస్తున్నామో అది మార్కెట్ కి అనుసరించి మనం ధర మార్చుకోవచ్చు వెండర్. అంటే ఇప్పుడు నేను పోయిన నెల ఒక వాటర్ బాటిల్ తయారు చేయాలని అంటే నాకు ఒక 10 రూపాయలు ఖర్చు అయిందని అనుకుందాము. ఇప్పుడు ఇంకో కారణంతో నాకు అదే 12 రూపాయలు ఖర్చు అవుతుంటే గనక నేను అంత 2 రూపాయలు పెంచి అమ్ముతాను కదా, అంటే నష్టపోతూ ఎవరు అమ్ముకోరు కాబట్టి మనము డైనమిక్ ప్రైస్ చేంజ్ అంటే దానికి పరిస్థితి తగ్గట్టుగా కూడా మార్కెట్ పరిస్థితులకు అనుసరించి ధరను కూడా మార్చుకోవచ్చు. అది కూడా విక్రేతకి మంచి అవకాశం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మకాలు సరఫరాలు మరియు చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వీటిలో పర్యవేక్షణ కోసం కూడా ఒక డాష్ బోర్డు ఉంటుంది. అంటే మంచి విక్రేతకి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే దీంట్లో ఒక డాష్ బోర్డు కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి చిన్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టైప్ లో వాళ్ళు ఎన్ని పర్చేజ్ ఆర్డర్లు కానీ ఎంత అమ్మారు, ఏ స్టాక్ అమ్మారు, ఎంత జరిగే ట్రాన్సాక్షన్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ఏకరీతిగా ఉండేటటువంటి మరియు స్థిరమైనటువంటి కొనుగోలు ఒక వ్యవస్థ, అంటే ఇట్స్ గవర్న్డ్ వ్యవస్థ కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీంట్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట విక్రేత కూడా.
1: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ ద్వారా ఎవరు కొనుగోలు చేయవచ్చు అంటారు?
0: అన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాలు వాటి అనుబంధ వాటి ఆధీనంలో ఉన్నటువంటి కార్యాలయాలు, కేంద్ర మరియు రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ యూనిట్లు అంటే పిఎస్యులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే స్థానిక సంస్థలు మొదలైనవి జెమ్ పోర్టల్ ద్వారా సేకరణ అంటే వస్తువులని కొనుగోలు చేయడానికి అవకాశం ఉందండి.
1: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ ను ఉపయోగించుకోవటానికి ఎలా ముందుకు వెళ్లాలంటారు?
0: ఇప్పుడు జెమ్ పోర్టల్ ను ఉపయోగించుకోవాలంటే ముందుగా దాంట్లో ప్రైమరీ వినియోగదారుడు ఎవరైతే ఉంటారో ఆ జెమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ చేసుకోవడానికి వినియోగదారుడి ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్, ఆధార్తో లింక్ చేయమన్నటువంటి మొబైల్ నెంబరు, అలాగే ఇప్పుడు వాళ్ళకు ఒక జెమ్ బయ్యర్ అని చెప్పనంటే ఒక ఇమెయిల్ ఐడితో ఇస్తారన్నమాట ఆ ఇమెయిల్ ఐడి, ఆ తర్వాత అధికారికంగా సంబంధించండి వాళ్ళకి ఏదైతే అధికారిక ఇప్పుడు పిఎస్సీ ఉంది దాంట్లో ఎవరు కొనాలి, పర్చేజ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు కదా, పర్చేజ్ మేనేజర్ అట్లాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వివరాలు అనేది దానిలో నమోదు చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నమోదు చేసుకున్న తర్వాత మనం కొనుక్కోవచ్చు.
1: యామిని గారు, అలాగే అసలు జెమ్ పోర్టల్ లో ఎంత వాల్యూ వరకు ఉన్న వస్తువులు మనం కొనుగోలు చేయవచ్చు అంటారు?
0: ఇప్పుడు మనకి అవసరమైన నాణ్యత స్పెసిఫికేషన్ మరియు డెలివరీ వ్యవధిని అంటే దానికి అంతా చూస్తూ పూర్తి చేస్తూ ఏదైనా సరఫరాదారు ద్వారా మనం 25,000 వరకు కూడా దాన్ని కొనుగోలు చేయొచ్చండి. అలాగే మళ్ళీ ఇప్పుడు వేరువేరు తయారీదారులు అందుబాటులో ఉన్న విక్రేతల్లో అత్యల్ప ధర కలిగినటువంటి జెమ్ పోర్టల్ విక్రేత అంటే వెండర్ ఉంటారు కదా, అతని ద్వారా 25,001 రూపాయి కంటే ఎక్కువ మరియు 5 లక్షల కంటే తక్కువ జెమ్ పోర్టల్లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా చూసి తీసుకోవచ్చు అన్నమాట. అంటే అది అధికారులు ఇప్పుడు ఎవరైతే కొనేటటువంటి అధికారులు ఉన్నారో ప్రభుత్వ రంగానికి సంబంధించి వారు వారికి ఉన్న అవసరాన్ని బట్టి 5 లక్షల వరకు కూడా కొంటారు. అంతకంటే గనక ఒకవేళ ఆన్లైన్ బిడ్డింగ్ లేదా రివర్స్ వేలం సాధనాన్ని ఉపయోగించి రివర్స్ వేలం అని కూడా అంటారు కదంటే ముందే కొనుగోలుదారు నేను ఇంత ప్రైస్ అనుకుంటున్నాను దానికి ఎంత తక్కువలో మీరు అమ్ముతారు అనేది రివర్స్ వేలం అంటాం మామూలుగా. సో అట్లాంటి దానికి తప్పనిసరిగా బిడ్లని పొందాల్సిన అంటే నాణ్యత గానీ స్పెసిఫికేషన్ గానీ డెలివరీ వ్యవధి ఈ మూడు ముఖ్యం కాబట్టి మనకి ఏంటి క్వాలిటీ ఆ తర్వాత డెలివరీ పీరియడ్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఆర్ స్పెసిఫికేషన్ అయితే ఉంటుందో వీటిని చూస్తూ పూర్తి చేసి అత్యల్ప ధర కలిగిన సరఫరా ద్వారా కంటే 5 లక్షల కంటే ఎక్కువ అంటే 3 కేటగిరీస్ అనుకోవచ్చు, 25,000 లోపు ఒకటి, 25,001 రూపాయి నుంచి 5 లక్షల వరకు, 5 లక్షల పై నుంచి కూడా కొనొచ్చు. అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ అవసరాన్ని బట్టి కొనుక్కునే వ్యక్తి అవసరాన్ని బట్టి అవి కొనుక్కోవచ్చు అనమాట.
1: యామిని గారు, అలాగే జెమ్ పోర్టల్లో ఎవరెవరు వస్తువులు అమ్ముకునే సౌలభ్యం ఉందంటారు?
0: ఇందాక మనం విక్రేతలం అంటే ఇప్పుడు వెండర్స్ అని అంటున్నాం కదా, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం. ఎవరైతే ఒరిజినల్ గా వస్తువును తయారు చేస్తారో అటువంటి వాళ్ళని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటాము. వాళ్ళు లేదంటే వాళ్ళకి ఛానల్ పార్ట్నర్స్ అని అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అని అంటాం కదా, ఛానల్ పార్ట్నర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణ సిస్కో ఉందనుకుందాం, ఉదాహరణకి సిస్కో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్.

0: మ్యానుఫ్యాక్చర్, ఒరిజినల్ గా వాళ్ళు తయారు చేస్తారు సిస్కో వాళ్ళవి. కానీ సిస్కో వెళ్ళి B2C అంటే చిన్న చిన్న కస్టమర్ కి సిస్కో చెయ్యదు, వాళ్ళకి ఛానల్ పార్ట్నర్లు ఉంటారు ప్రతి రీజియన్ లోను. సో ఆ ఛానల్ పార్ట్నర్ల ద్వారా వాళ్ళు విక్రయించుకుంటారు అనమాట. సో అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కానీ లేదా వాళ్ళ ఛానల్ పార్ట్నర్ ద్వారా గానీ ఇటువంటి వాళ్ళని దీంట్లో అంటే తయారు చేసే, అది చిన్న వస్తువైనా సరే, ఇప్పుడు నేను ఒక తయారు చేస్తున్నాను ఒక బొమ్మ లేదంటే ఇంకోటి ఏదో మైకో ఏదైనా తయారు చేస్తున్నాను, నేను దాని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అవుతాను, ఎందుకంటే నేనే తయారు చేశాను కాబట్టి నేనైనా అందులో అమ్మొచ్చు. లేదు అని అంటే నేను డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చుకున్నాను అనుకోండి, నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉందనుకోండి,
1: సో దాని ప్రైస్ మీరే పెట్టుకోవచ్చు.
0: ప్రోడక్ట్ తయారు చేసింది నేను పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి సంబంధించి అంటే విభాగం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళకు ప్రోడక్ట్ కంపారిటేటివ్ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ లోనే ఉండాలని చెప్పని కొన్ని దానికి అంటే ఇంకా ఫర్దర్ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. సో ఏదేమైనా యావరేజ్ ప్రైస్ దాంట్లోనే ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్ గా నేను 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు పెట్టి అమ్ముతాను అని అంటే అలాంటి అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా. సో ఎట్లా అమ్ముతాము అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఒక విక్రేతను ఉన్నాను, దానికి ఏం చేయాలని అనుకుంటే గనక మనం జెమ్ పోర్టల్ లో ఫస్ట్ నమోదు చేసుకోవాలి, నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను దాన్ని ఏం చేయాలి అమ్మాలి అని అంటే గనక నేను ఆ పోర్టల్ జెమ్ పోర్టల్ ఏదైతే ఉందో దానిలో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఉత్పత్తి తయారు చేస్తున్నాం, ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ ని అంటే అక్కడ ఇస్తారు మనకి డ్రాప్ డౌన్ లో ఉంటుంది, అంటే మీ దేని కిందకి వస్తుందని, ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇంకా వేరేదా
1: అంటే కేటగిరీ అంతా,
0: ఆ కేటగిరీ దానిలోకి వెళ్ళి మనం దాన్ని నమోదు చేయాలన్నమాట. నమోదు చేసిన తర్వాత పోర్టల్లో వివరాలని నమోదు చేసి ఉత్పత్తి సరుకులు అంటే మనం ఎవరైతే డెలివరీ ఇస్తారో ఆ డెలివరీ అంటే మన వైపు నుంచి కన్సర్న్ పర్సన్ అంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేసుకుంటాం అండ్ దాంట్లో రిజిస్టర్ చేసి పెట్టుకుంటాము. సో అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మీరు కొన్నారు అనుకోండి నా ప్రోడక్ట్, నేను అందులో పెట్టాను నమోదు చేసుకున్నాను ప్రోడక్ట్ పెట్టాను, పెట్టిన తర్వాత నేను నా వైపు నుంచి ఎవరు డెలివరీ చేస్తారన్నది కూడా మీకు అందులో పెడతానమాట, అంటే SPOC అంటాం కదా స్పోకన్, అంటే ఒక వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఎవరు దీన్ని తీసుకొచ్చి డెలివరీ చేస్తారు, ఒకవేళ ఎవరిని సంప్రదించాలి ఇటువంటిది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వివరాలు నమోదు చేస్తాం మనం. ఆర్డర్ విజయవంతంగా డెలివరీ అయిన తర్వాత సరుకుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ తోటి ఉత్పత్తి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చెక్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ చెక్ చేసుకుని దాన్ని పరీక్షించుకొని ఆ తర్వాత ఆన్లైన్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. ఓకే ఆర్డర్ క్వాలిటీ చెక్ అయిపోయింది, దీన్ని నేను తీసుకోవచ్చు తీసుకోకూడదు లేదా తిరస్కరణ చేయాలి ఇటువంటివన్నీ అంతా ఆన్లైన్ అయిపోతాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత బిల్లుల్ని ప్రాసెస్ చేసుకుని మీరు నాకు పేమెంట్ చేసేస్తారు, అంటే తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఇప్పుడు సేమ్ బిజినెస్ కి సంబంధించి కూడా అమెజాన్ లో బిజినెస్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే మనం పర్చేజ్ ఆర్డర్ అని ఒకటి పెట్టుకుంటాం కదా, సో మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఇస్తాము, మనం ఎవరైతే ఇస్తామని అనుకుంటామో అటువంటి ప్రాసెసే, క్వాలిటీ ప్రోడక్ట్ మెన్షన్ చేస్తాము, క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత మీకు నచ్చితే మీరు తీసుకుంటారు.
1: అందులో పెట్టిన దగ్గర నుంచి అది కస్టమర్ కి చేరేంత వరకు కూడా ప్రతి డీటెయిల్
0: అందులో ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ కి సంబంధించి ఇన్వాయిస్ కి సంబంధించింది, డెలివరీ అయ్యిందా లేదా, దాని క్వాలిటీ చెక్ అయిందా లేదా,
1: వస్తువు
0: తీసుకున్న తర్వాత బిడ్డింగ్ అయిపోయిన తర్వాత మీరు నాకు పేమెంట్ ప్రాసెస్ చేస్తారు, అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది, అగెన్స్ట్ ఇన్వాయిస్ ఉంటుంది కాబట్టి అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది అన్నమాట.
1: జెమ్ పోర్టల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ కి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనిని యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ GEM పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మిస్టర్ నోకే నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. హరిచరణ్ పాడగర్ రామజోగేశాస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:24 దాటి 40 సెకండ్ గా వస్తుంది. మనం హర్ విల్లవ్. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక సెకండ్లో ఒకసారి, ఒక నిమిషంలో ఒకసారి, కానీ గంటలో అస్సలు ఒకసారి కూడా రాదు, అలాగే సంవత్సరంలో కూడా రాదు, అది ఏంటిది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా చైత్రమాసం. అసలు క్వశ్చన్ కి ఆన్సర్ సంబంధం ఉందా అండి? కాదనమాట. ఇంకా పెద్దకాక నుంచి పద్మశేఖర్, టాపిక్ చాలా బాగుంది, వెరీ నైస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ హర్విలు ప్రోగ్రామ్ కి వెల్కమ్ అంటూ సుమ

పడన్ నుంచి మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. భాస్కర్ పడన్ నుంచి సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఖుషి ఫ్రమ్ విజయవాడ నుంచి, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. ఇంకా బర్త్డే అంటూ పంపించారు, కాదండి కడప నుంచి పూజారి కళ్యాణ్ గారు, రాంగ్ ఆన్సర్. పేటే నుండి కాగితాలు ఉమా అండ్ మాధవి, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫాతిమా జహీరా, హాయ్ మామ్ అలా ఉన్నారు అంటూ కా అనుకుంటున్నారు పంపించారు, కా అను కాదనమాట వేరేదన్నమాట. హాయ్ అంటూ శుభోదయం అంటూ మొగల కోటేశ్వరరావు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు, ఎం లేదా మీ అను అక్షరం అని పంపించారు, కాదండి. కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమినపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సమాధానం ఎస్ అనే అక్షరం అంటూ పంపించారు. ఎలా అండి, ఎలా పాసిబుల్ చెప్పండి, మినిట్లో ఎలా ఉంటుంది, ఉండదు కదా. సెకండ్లో అయితే ఎస్ ఉంటుంది, మినిట్లో ఎలా ఉంటుంది, ఉండదు కదా. మినిట్లో కూడా ఒకసారి ఉంటుందని చెప్పా కదా, సో ఎస్ కాదనమాట. సున్నా లేదా సున్నాలు అంటూ మధుసూదన్ రెడ్డి పాపనేపాల నుంచి పంపించారు, కాదండి రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ రికెల్ ఇంగ్లాండ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. వనపర్తి జిల్లా ఆత్మూర్ మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు అండ్ ఇంద్రబాబు గారు మెసేజ్ చేశారు, ఫిబ్రవరి 29. అబ్బో ఏదో డిఫరెంట్ గా పంపిద్దాం అనుకుంటున్నారేమో, అస్సలు కాదండి. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కార్యక్రమానికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మూర్ నుంచి టి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే ఇంగ్లీష్ లెటర్ ఎన్ అనమాట. సెకండ్ లో SECONDE ఎన్ ఉంటుంది, మినిట్ లో MINUTE ఎన్ ఒక్కసారి ఉంటుంది. అలాగే ఆర్ లో అంటే గంట అనేదాన్ని ఆర్ అంటాం కదా, ఆర్ లో ఉండదు, ఇయర్ లో కూడా ఉండదు అనమాట. సో ఇంగ్లీష్ లెటర్ ఎన్ అనమాట. ఇంకా మరి తెలుగులో కూడా ఎన్ అని తీసుకోవచ్చండి, నా అనే లెటర్ తీసుకోవచ్చు. ఇంకా మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడుగుతాను, ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతారు, అందరూ 10 అని చెప్తారు, కానీ మీలాంటి ఒక స్మార్ట్ స్టూడెంట్ మాత్రం 11 అని చెబుతాడు, ఇది ఎలా సాధ్యం? మీకు ఆన్సర్ తెలిస్తే మన నెంబర్ తెలుసు కదా, 0866-244-8144 కి మెసేజ్ చేసండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతాడు, అందరూ 10 అని చెబుతారు, కానీ మీలాంటి ఒక స్మార్ట్ స్టూడెంట్ మాత్రం 11 అని చెబుతాడు, ఇది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, పంపించేయండి. స్టిచ్ ఇంటూ విద్ భారతి FM 101.3.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

నాట్యం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. వింత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎలా చెప్పిన మూవీ నుంచి ఉదిత్ నారాయణ అండ్ చిత్ర గారు పాడగా సిరివెనల్ సీతారాం సజ్జ గారు లిరిక్స్ అందించిన పాట ఈ పాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 14 సెకండ్లు గా వస్తుంది. మనోనం హరివిల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతాడు, అందరూ 10 అని చెప్తారు, కానీ ఒక బ్రిలియంట్ స్టూడెంట్ మీలాంటి వాళ్ళు మాత్రం 11 అని చెప్తారు, ఇది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్కున్ నుంచి ఆశీష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి ఒక చెయ్యికి వేళ్లు ఉన్నాయేమో కాదండి. శుభోదయం సౌంజ గారు అంటూ 10 అని పంపించారు. కొనగళ్ళ రమణారావు గారు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, 10 కాదనమాట. ముసపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని పంపించారు, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారాజు గారు ఆదో నుంచి ఆ టీచర్ కి 11 ఫింగర్స్ ఉన్నాయేమో, ఇది కూడా ఒక లాజిక్ అండి. కొంతమందికి ఒక ఫింగర్ ఎక్స్ట్రా ఉండు కనిపిస్తుంది కదా, అలా అనుకున్నారు కానీ కాదనమాట. నేను అడిగింది అలా కాదు, 10 ఫింగర్సే చూపించింది వాళ్ళ టీచర్ మాత్రం. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌంజ గారు ఇంటెలిజెంట్ అయి ఉంటాడండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కర్ పెడ నుంచి. గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఇంక్లూడింగ్ ది చాక్ ఇన్ ద హ్యాండ్ అబ్బు రిక్యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి చాలా ఎక్కువ ఆలోచించేశారు. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చిన్న ఫింగర్ ఉంది ఉంటుంది. ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, లేదు నేను చెప్పా కదా టీచర్ 10 ఫింగర్సే చూపించిందని, ఎక్స్ట్రా ఫింగర్ లేదనమాట. కొంతమందికి ఉంటుందేమో కానీ ఆ మేడం చూపించింది మాత్రం 10 ఫింగర్సే. మేడం అవి 10 కాదు, కేవలం 8 వేళ్లే, 2 బొటన వేళ్ళు. అబ్బా మధుసూదన్ రెడ్డి పాపనాయపాలెం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అనమాట. మూవీ బాహుబలి సాంగ్ కావాలి అంటూ మార్కండే గారు లక్ష్మి గారు మెసేజ్ చేశారు, కష్టమండి. ఇంకా మీకు దిస్ ఇస్ హర్ష ఫ్రమ్ బలభద్రాపురం నుంచి అండ్ ద ఆన్సర్ ఈజ్ 11 కరెక్ట్ బికాస్ ద స్టూడెంట్ ఫింగర్ తో కలిపి చెప్పాడు, దట్స్ ఫన్నీ అండ్ క్యూట్ కదా అంటూ గ్రేట్ వాయిస్ మేడం అంటూ పంపించారు. కాదు రాంగ్ ఆన్సర్ అనమాట. రంగచారులు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి జవాబు పంపించలేదు, ఫస్ట్ క్వశ్చన్ పంపించలేదు అని అని పంపించారు. పర్లేదండి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మరి నారాయణపేట జిల్లా డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ వ్యక్తి కనిపించడం లేదు కనుక అంట. అబ్బో కాదండి, 11 వేళ్లు. నేను చెప్పింది 11, అది ఎలా అని అడిగాను అనమాట. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. 11 వేళ్లు ఎలా అంటే మన ఫింగర్స్ 10 ఫింగర్స్ ని బ్యాక్ నుంచి కౌంట్ చేస్తే 10, 9, 8, 7, 6 అవుతుందన్నమాట. ఇంకా ఇంకో హ్యాండ్కి 5 ఉంటాయి, సో 6 + 5 = 11 అని చెప్తాడు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే ఒక కోడి

దీని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ కి అయితే మెసేజ్ చేసండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి అదనమాట క్వశ్చన్ అయితే. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే మీ ఆన్సర్స్ నేను రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

సమయం చూస్తే 10:51 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. రాత్రి వేళ చూడొచ్చు అంటూ సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ముసాపట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా సిమెంట్ గట్టిగా వేయాలి అంటూ పంపించారు. హాయ్ సౌజ్ఞ, థ్యాంక్ యూ మురళి గారు. ఇంకా గుడ్డుని ఉడికించాలి అని పంపించారు బంగారరాజు గారు ఆధార్ నుంచి. కాదండి, గాయత్రి ఫ్రమ్ తిరుపతి, ఆన్సర్ ఈస్ నైట్ చూస్తాను అని పంపించారు. కాదండి, ఫాతిమా బాయిల్డ్ ఎగ్ లేదా బుక్ లో ఎగ్ అనుకుంటున్నా అని పంపించారు. కాదండి, ఇంకా రాత్రి వేళ చూడొచ్చు అంటూ భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల లక్ష్మి గారు పంపించారు. కాదండి, హరీష్ గారు మెసేజ్ చేశారు బలభద్రాపురం నుంచి రాత్రి చూడండి అంటూ. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా మా సౌజన్యారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు ఆన్సర్ ఏం పంపించారంటే, ఏ నేల మీద పగలగొట్టినా గుడ్డు పగలదు తప్ప గచ్చు పగలదు కదా అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుంచి రాత్రిపూట చూడొచ్చు అని పంపించారు, రాంగ్ ఆన్సర్. ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, షో చాలా బాగుంది అని పంపించారు. థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ అంటూ టి ఆర్శేష్ గారు మెసేజ్ చేశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం, గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే, ఎలా పడేసినా సిమెంట్ నేల పగలదు కదా, అది మాట ఆన్సర్ అయితే. అనంతపురం నుంచి అనురాధ గారు ఇంకా మెసేజ్ చేస్తూ ఉన్నారు. మొదటి చేతి వెళ్ళి మామూలుగా లెక్కించి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇందా క్వశ్చన్ కి. అలాగే గుడ్డు పగులుతుంది గచ్చు పగలదు అంటూ టి ఆర్శేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఆన్సర్ అయితే చెప్పేశాను కదా, ఎలా పడేసినా సిమెంట్ నేల కదా పగలనే పగలదు అనమాట, అది ఆన్సర్, లాజిక్ అనమాట. ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:53 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మరి ఈనాటి హర్బిల్కి అయితే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఈనాటి నా షోకి బై బై చెప్పేస్తూ ఈసారి మరిన్ని విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఈ సందర్బంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తొలగించిన, అనర్హులుగా తేల్చిన ఓటర్ల వివరాల పునః పరిశీలన చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సదరు ఓటర్ల వివరాలు పునః పరిశీలించనున్నారు. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. స్పెయిన్లోని సెవిల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఐను ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైందని, ఈ కార్యక్రమాన్ని టెండర్ ద్వారా ఎంపిక చేసిన సంస్థతో చేపట్టేందుకు అనుమతిని ఇస్తూ కార్మిక శాఖ సెక్రటరీ శేషగిరిబాబు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారులు తెలిపారు. విజయవాడలో సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్టాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. జనాభా లెక్కల సేకరణ 2022లో భాగంగా రెండవ విడత పాపులేషన్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి రేపు అమరావతి సచివాలయంలో రాష్టస్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఓటర్ల జాబితాను సమగ్రంగా పునః పరిశీలించి కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల వివరాల పునః పరిశీలనతో పాటు కొత్త, యువ, మిగిలిపోయిన అర్హులైన ఓటర్ల నమోదుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తాజాకరించడం చేస్తున్నట్లు తెలిపారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇక అక్టోబర్ 8 ఈ రోజు చాలా డేస్ తర్వాత అందరం మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ రోజు మనం అయితే సినిమా కబుర్ల నుంచి అలా వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో పాటు మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మరి ఫస్ట్ అయితే సాంగ్ మీరు వినేశారు, మానవ మానవ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అంజీ. మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. సో ప్రజెంట్ అయితే కార్తిక్ సుబ్బరాజ్ గారు డైరెక్ట్ చేస్తున్న డోరతి సినిమా రిలీజ్ అయితే మీరు చూసారే ఉంటారు, రిలీజ్ అయింది కదా. అండ్ ఈ షూటింగ్ అంటే ఆయన డైరెక్షన్ లోనే కాకా సినిమా కూడా ఆయన చేయబోతున్నారు. సో ప్రజెంట్ కాకా మూవీ తో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు కదా షూటింగ్ లో. అండ్ ఇది పక్కన పెట్టేస్తే కార్తిక్ సుబ్బరాజ్ గారితో పాటుగా ఒక తమిళ డైరెక్టర్, సో ఈయన స్క్రిప్ట్ అయితే నెరేట్ చేశారు కాబట్టి త్వరలోనే చిరంజీవి గారు ఈ కొత్త డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. మరి చూడాలి ఈ రేర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మనం కూడా అప్పటిదాకా వెయిట్ చేద్దాం అప్డేట్స్ కోసం. నెక్స్ట్ అయితే ప్రభాస్ గారు నటిస్తున్న ఫౌజీ గురించి అప్డేట్ అయితే తెలుసుకుందాం. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి అత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ మిర్చి ఫిల్మ్ నుంచి వినేశాం కదా. మరి ప్రభాస్ గారి పుట్టినరోజు వచ్చేస్తోంది మరి అక్టోబర్ 23rd న. మరి ఈ సినిమా అంటే ఆయన నటించబోయే ఫౌజీ మూవీ గురించి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాము అని ముందుగా ప్రకటించేశారు, కానీ అది కాస్త నెక్స్ట్ ఇయర్ కి కాస్త పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది. మరి సినిమా అయితే రావట్లేదు కానీ కనీసం ఆయన పుట్టినరోజున ఒక చిన్న టీజర్ అయినా వదలండి అబ్బా అని చెప్తూ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఆ టైం కి ఒక టీజర్ అయినా రిలీజ్ చేస్తారా, అది కూడా టైం మెన్షన్ చేస్తున్నారు కనీసం 3 మినిట్స్ అయితే ఉండాలంట. సో కనీసం 3 మినిట్స్ టీజర్ అయితే రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి ఈ సంవత్సరం మనకి ఫౌజీ నుంచి ఒక చిన్న టీజర్ తో అలా అందరినీ ఎంటర్టైన్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా నెక్స్ట్ ఇయరే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోబోతున్నామా అనేది తెలియాలంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. సో అదనమాట మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఫిల్మ్స్ కు సంబంధించి. మరి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

నవంబర్ 4th న రిలీజ్ కాబోతుంది తెలుసా? ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? సో రామాయణం పార్ట్ 1 అనమాట. సో ముందుగా నవంబర్ 6th న రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రకటించేశారు. కానీ ఆ రోజున ప్రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి, అంటే నవంబర్ 6th న రిలీజ్ చేస్తే ఎలా అనేది ఆలోచించుకుంటూ, సో మొత్తానికి ఒక 2 డేస్ బిఫోరే మన ముందుకి రిలీజ్ చేయబడుతున్నారనమాట. సో నవంబర్ 4th న అండ్ పెయిడ్ ప్రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ డేట్ ని ఫిక్స్ చేసేశారు. సో మొత్తానికి రణబీర్ కపూర్, యష్ అండ్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ రామాయణ సినిమా, అంటే ముందుగా పార్ట్ 1 అయితే రిలీజ్ చేయబోతున్నారు, మనందరి ముందుకి ఒక రోజు ముందే రాబోతుంది థియేటర్స్ లో. మరి ఇక ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, జర్మనీ, ఇది ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా సేమ్ నవంబర్ 5th న రిలీజ్ చేయబోతున్నారు అదనమాట విషయం. అండ్ ఇక చూడాలి, ఈ పార్ట్ 1 కి సంబంధించిన ట్రైలర్ కూడా ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో ఆల్రెడీ అర్థమైపోయింది. మరి వాళ్ళ యాక్టింగ్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎంత అద్భుతంగా తీశారు. ఇంకా ఇవన్నీ చూడాలంటే పెద్ద స్క్రీన్ మీద హ్యాపీగా విజువల్ గా మనం చూసి ఎంజాయ్ చేసాం. మరి దీనికోసం మనం ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే. మరి చూస్తూ ఉండండి, మీరు కూడా హ్యాపీగా మంచి మంచి ఫిలిమ్స్ ని అలాగే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతీయ FM 101.3. నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.

భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జయలలోకి కోసం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నెక్స్ట్ మనమైతే సినిమా కబుర్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే శ్రీ విష్ణు హీరోగా నటించిన కామ్రేడ్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది కదా. మరి ఈ సినిమాలో థియేటర్ ఓనర్ గా కనిపిస్తారు శ్రీ విష్ణు గారు. మరి ఆయన చెప్పే డైలాగ్స్ కానివ్వండి, ఇక సత్య కామెడీ అయితే సూపర్ గా ఉంది కదా. సో ప్రతి మూవీలో ఇప్పుడు సత్య పీక్ రేంజ్ లో మంచి మంచిగా కామెడీ అందిస్తూ కామెడీని పండిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణుకి తల్లిగా రాధిక గారు పోషించారనమాట. సో కామెడీ గా శ్రీ విష్ణు మారడం, ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ట్రైలర్ లో చూస్తుంటే చాలా కామెడీగా అయితే అనిపిస్తోంది. సో నవ్వులు పొయ్యిచ్చేస్తోంది అని చెప్పాలి. మొత్తానికి రేపు ఈ సినిమా మన ముందుకు రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ అక్టోబర్ 9th థియేటర్స్ లోకి రాబోతుంది. జానకిరామ్ మారెళ్ళ ఈ సినిమాకి డైరెక్టర్, మహిమా నంబియార్ గారు హీరోయిన్ గా నటించేశారు. మరి శ్రీ విష్ణు కెరీర్ లో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మూవీగా మెలిచిపోవాలి, సూపర్ హిట్ అవ్వాలి మనం కూడా కోరుకుందాం కామ్రేడ్ కళ్యాణ్. అండ్ ఇంకా ఈ దసరాకి రిలీజ్ రెడీగా ఉన్న సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లైఫ్ క్యారెక్టర్ అనమాట. మరి తను పోషించిన ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూస్తే కానీ తెలీదు. ఆనంది గారు ఆల్రెడీ తెలుసు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ తో మనకి ఎప్పటి నుంచో మంచి మంచి మూవీస్ తో అలరిస్తూ ఉన్నారు. మరి బస్ స్టాప్ సినిమా ద్వారా పరిచయం అయ్యారనమాట ఇండస్ట్రీకి. మరి చూడాలి ఈ గరివిడి లక్ష్మి ఎలా ఎంటర్టైన్ చేస్తుందో. ఇక తర్వాత అక్టోబర్ 17 ఆ సినిమా తర్వాత అక్టోబర్ 16 ఒక రోజు ముందుగానే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన క్రేజీ కళ్యాణం తరుణ్ భాస్కర్ గారితో కలిసి నటించారనమాట ఈ సినిమా. సో క్రేజీ కళ్యాణం సినిమా కూడా అక్టోబర్ 16 రిలీజ్ కాబోతోంది. మరి ఇవి కాకుండా మరి రజనీకాంత్ గారు నటిస్తున్న జైలర్ 2 ఫిల్మ్ కూడా అక్టోబర్ 15 రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ఫిల్మ్ కూడా ఈ నెల 16 థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి ఈ ఫిలిమ్స్ అన్నిటిలో ఏది సక్సెస్ అవుతుంది అనేది మాత్రం తెలియాలంటే కొన్ని రోజులు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ దసరాని హ్యాపీగా ఈ మూవీస్ అన్నిటితో ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఫిలిమ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం. మరి మీ అందరి కోసం శ్రీదేవి సోడా సెంటర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ స్వాగతం ప్లే చేస్తున్నారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల 30,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సీఆర్ పాటిల్ తో ఈ రోజు సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామానికి వీబీజీ రామ్జీ పథకం కింద 3.75 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, అందులో 1.75 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లను మంత్రి ఈ రోజు స్వయంగా పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయం వెనుక ఉన్న కొండ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది కీలక సూచనలు జారీ చేశారు. క్వారీ ప్రాంతంలోకి కార్మికులు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. మహిళా సాధికారత, మహిళలకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఒంగోలు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి చర్చ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ ప్రారంభించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతరిక్ష పరిశీలన కేంద్రం ఈ రోజు ప్రారంభమైంది. సావేరి హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన

కేంద్రాన్ని ఉప కులపతి వెన్నం ఉమా ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా రాత్రివేళ సూర్యచంద్రులు నక్షత్రాలను వీక్షించే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు వీసీ పాత్రికేయులకు తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్ రాజు తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో 5K రెడ్ రన్ ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తొలి దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులను నివారించవచ్చన్నారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కోర్వారి ఇంకా వింటున్నారా బాలు? ఇప్పుడు వద్దాం రావులే కొన్ని అక్క.

నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో. ఏదైనా ఒక ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలన్నా, ఒక ఇంజనీరింగ్ అద్భుతాలను చూడాలి అనుకున్నా సరే చక్కగా ఈఫిల్ టవర్ కో లేకపోతే లండన్ బ్రిడ్జ్ కో ప్లాన్ చేసుకోవచ్చు. సో అక్కడ వరకు చేరుకోవచ్చు. లేదు అంటే బుర్జ్ ఖలీఫా, సిడ్నీ ఓపెరా హౌస్ ఇవన్నీ కూడా విజిట్ చేయొచ్చు. ఇక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కూడా చుట్టేసి రావచ్చు. మరీ అంత దూరం ఎందుకులే తేజు, మనకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి మాట్లాడదాం అని అంటే మాత్రం ఇక ఏముందండి. మరి ఇంజనీరింగ్ అద్భుతాలను చూడాలన్నా, చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలన్నా మన దేశంలో ఉన్న ప్లేసెస్ మాట్లాడాలి అంటే చాలానే ఉన్నాయి. వాటిలో తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ వీటినైతే హ్యాపీగా చూసేయచ్చు. మరి ఇవన్నీ ఒక ఎత్తైతే చల్లటి గాలిలో పచ్చటి నేల మీద సేద తీరాలి అనుకుంటే మాత్రం వెళ్లాల్సింది ఈ ప్లేసెస్ కైతే కాదు. ఇక ఒక ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేసుకోవాలన్నా, డిఫరెంట్ స్లాంగ్స్ వినాలి అనుకున్నా, ఇక స్థానిక రుచులను ఆస్వాదించాలనుకున్నా కూడా ఖచ్చితంగా వెళ్లాల్సింది విలేజెస్ కి. మరి అవే కదా ది బెస్ట్ హాలిడే స్పాట్స్ అనమాట. మరి ఇప్పుడు దేశ విదేశీయులు అందరూ కూడా వీకెండ్స్ వచ్చినా సరే, ఏమైనా లాంగ్ హాలిడేస్ వచ్చినా సరే ఎక్కువగా విలేజ్ టూరిజం కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఎలాగో ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి మనకి ఇంకా 2 రోజుల్లో, కాబట్టి మీరు కూడా హ్యాపీగా విలేజ్ టూర్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం విలేజ్ టూరిజం గురించి. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఆ. మరి స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:18 పిన్ని క్లాక్ లో టైం చూస్తే సో మనమైతే విలేజ్ టూరిజం గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. సో ప్రెజెంట్ ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా రోబోటిక్ లైఫ్ స్టైల్ గా మారిపోయింది ట్రెండ్. మరి ఫీడ్ చేసిన ప్రోగ్రామింగ్ లాగా వారంలో 5 రోజులు ఆఫీస్ పనితో బిజీ, తర్వాత వీకెండ్ లో షాపింగ్ మాల్స్ తో బిజీ. ఇక సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు ఒక లాంగ్ డెస్టినేషన్ టూర్స్ ని వేయడం తప్ప పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండట్లేదు. మరి ఈ ట్రెండ్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుందనే చెప్పాలి ఇప్పుడు. మరి స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి కాస్త ప్రకృతిని ఆస్వాదించే ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు చాలా మంది. అండ్ ఈ రూరల్ టూరిజం అది చాలా చాలా ఫేమస్ అయిపోతుంది. చాలా మందికి ఇది ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది దీని మీద. మరి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అసలు మామూలుగా ఉండవు. సిల్లీ సిల్లీ క్వశ్చన్స్, అసలు మనం ఆన్సర్స్ కూడా చెప్పలేని విధంగా ఉంటాయి. అంటే బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి, పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి, పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది, కూరగాయలను మనం ఏ మార్కెట్ లో తయారు చేస్తారు. సో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడిగే పిల్లలందరికీ కూడా చక్కగా లైవ్ లో తీసుకెళ్లి రూరల్ టూరిజం ని కనుక చూపిస్తే, టూరిజం చేంజ్ చేసి వాళ్ళకి లైవ్ లో అన్ని చూపిస్తే ప్రాక్టికల్ గా అన్ని నేర్చుకుంటారు. ఓకే బియ్యం ఇలా పండుతాయన్నమాట, సో అన్ని తెలుసుకుంటారనమాట. సో వాటి వాల్యూ తెలుస్తుంది అండ్ మనకి వేస్టేజ్ ప్రాబ్లం కూడా రాదు. అంటే దేన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది పిల్లలు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా మరిన్ని విషయాలు ఈ రూరల్ టూరిజం గురించి మాట్లాడుకుందాం అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలుగా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్ర మోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం, డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
2: దేశ్ కే హర్ జిలే తక్ 5G కనెక్టివిటీ పహుంచ్ చుకీ హై. ఆజ్ 5.5 లాఖ్ సే అధిక్ బేస్ స్టేషన్ భారత్ మే హై, జహాన్ సే 5G నెట్వర్క్ ఆపరేట్ కర్ రహా ఔర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 2022 కీ తులనా మే 10 గుణా బడీ.
1: కేంద్ర సమాచార ప్రసార కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యం.

0: మని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
1: Connecting, creating and innovating. And the Prime Minister has always insisted that technology must permeate not only the last village but reach every single citizen.
0: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై ఆర్థిక సహాయం అందించేవారిపై ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమాపేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ, మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరింద, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్దత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో

పర్యటిస్తారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని పరమకుడి నామక్కల్ అంబసముద్రం వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరుదేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుకగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:44 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే ఒక ఊరిలో సినిమా నుంచి బ్యూటిఫుల్ రాగితే వినేశాం కదా. అండ్ ప్రతి పాటలోనూ ఆ విలేజెస్ అట్మాస్ఫియర్స్ ని ఎంత బాగా కవర్ చేస్తారో కదా. సో చూస్తుంటే మనం హ్యాపీగా ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అంత అద్భుతంగా షూట్ చేస్తారు విలేజెస్ లో సినిమాలు కానీ మంచి మంచి సాంగ్స్ కానీ. సో ఇక సకుటుంబ సమేతంగా క్యాంపులు వేసుకోవాలి అనుకునేవారు, ఇక ట్రెక్కింగ్ ని ఇష్టపడేవారు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలి అనుకునేవాళ్లు, ఇక సాగు చేయడం ఎలాగో నేర్చుకోవాలి అనుకునేవాళ్లు, అలాగే పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ కోరుకునేవాళ్లు, ఇంకా గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలి అనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి మీ అభిరుచికి తగ్గట్టుగా గ్రామీణ పర్యటనలు చాలా రకాలుగా ఎంతో అద్భుతంగా అందుబాటులోకి అయితే వచ్చేసాయి. మరి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అసలు మంచి ట్రెండింగ్ లో ఉన్న హోమ్ స్టే విధానాన్ని కూడా ఫాలో అవుతున్నారు ప్రతి గ్రామీణ ప్రాంతం వారు. ఇక ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండేది ఇది వరకు హోమ్ స్టే విధానం, కానీ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో కూడా ఎస్పెషల్లీ రూరల్ టూరిజం లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అంటే ఈ హోమ్ స్టే టోటల్ గా ఎలా ఉంటుందంటే సొంతింటి అనుభూతిని కలిగిస్తుంది, లోకల్ ఫుడ్ ను కూడా ఎంజాయ్ చేసే వెసులుబాటు అయితే కల్పిస్తుందన్నమాట. అంటే వెళ్లిన ప్రతి చోట మనకి చుట్టాలైతే ఉంటారు కదా, ఇక సిటీస్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇది వరకు హోటల్స్ లోనో ఎక్కడో స్టే చేసే వాళ్ళం, సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం, అండ్ బయట ఎక్కడైనా ఫుడ్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇక విలేజెస్ లో చూసుకుంటే అలాంటి హోటల్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో అక్కడ రూరల్ పీపుల్, అక్కడ స్థానిక ప్రజలే వాళ్ళు ఉండే ఇళ్లనే టూరిస్టుల బస కోసం రెడీగా చేసేస్తున్నారు. అండ్ ఇంకా వాళ్లే గైడ్లుగా కూడా మారిపోయి చక్కగా మనం ఉన్నన్ని రోజులు అన్ని తిప్పి చూపిస్తూ ఉంటారనమాట. మరి వీకెండ్ రవనివ్వండి, ఇంకా దసరా సంక్రాంతి ఇలా మెయిన్ గా ఫెస్టివల్ టైమ్స్ లో మాత్రం అసలు ఈ హోమ్ స్టే కి చాలా చాలానే డిమాండ్ ఉంటుంది. అండ్ మెయిన్ గా అక్కడ స్థానిక వంటలు రుచులు కూడా హ్యాపీగా చూడొచ్చు, వాళ్లే మనకు అన్ని సజెస్ట్ చేస్తారనమాట, ఇది తినండి అది తీసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు. అండ్ హోమ్ స్టే విధానం చాలా పాపులర్ అనే చెప్పాలి ప్రజెంట్ డేస్ లో. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన దేశంలో ఉన్న ఏ ఏ ప్లేసెస్ లో మెయిన్ గా రూరల్ టూరిజం ఎక్కువగా ఫేమస్ అయింది అనేది మరి ఈ విషయాల గురించి చెప్పుకునే ముందు మీ అందరి కోసం ఆర్య ఫిలిం

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మేఘాలయాలో ఈ రూరల్ టూరిజం అనేది చాలా ఎక్కువగా ఉంది. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది టూరిస్టులు ఎక్కడ విలేజ్ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ జీవన విధానం గురించి అండ్ వాళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ గురించి అన్ని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారనే మాట్లాడుకోవాలి. ఇక మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఈ రూరల్ టూరిజం ఎక్కడ ఎలా అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో తెలుసా? అసలు చాలానే ఉన్నాయి. రంపచోడవరం, పాపికొండలు, అరకు, కోనసీమ, మారేడుమిల్లి, ధవళేశ్వరం, యానం, ఉప్పాడ, కడియం, అలాగే భద్రాచలం, లక్నవరం, రామప్ప, పాండవలగుట్ట, రాచకొండ, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉందండి. సో ఒక్కో డిస్టిక్ లో ఒక్కొక్క ప్లేసెస్ ఉన్నాయి అండ్ బోల్డ్ అని స్లాంగ్స్ ఉన్నాయి. మనకున్న ఫెసిలిటీ ఏంటంటే అసలు మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు, ఒక్కో ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో మంచిగా అన్ని వచ్చిన వాళ్ళకి మనం హ్యాపీగా అన్ని నేర్పించి పంపించవచ్చు. నిజంగా ఒక గ్రామీణ పర్యాటకం ఎలా ఉంటుంది, ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్ అయితే నేర్పిస్తుందని మాట్లాడచ్చు కదా. ప్రకృతి వనరుల మీద అవగాహన కూడా కల్పిస్తుంది గ్రామీణ పర్యాటకం, అలాగే వాటి మీద గౌరవాన్ని కూడా పెంచుతుంది, అలాగే శ్రమ యొక్క విలువను కూడా చూపిస్తుంది, ఇంకా నిరాడంబర జీవన శైలిని, దాని యొక్క అవసరాన్ని కూడా తెలియజేస్తుంది. మరి ఈ రూరల్ టూరిజం ని ఖచ్చితంగా మీరు కూడా మొదలు పెట్టేసేయండి ఈ హాలిడేస్ లో. సో ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఇక నెక్స్ట్ న్యూ ఇయర్ కోసం కంచె ఫిలిం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఉండండి విద్ భారతి FM 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఢిల్లీలోని భారత్ మండపంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం ఈ రోజు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్టాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని, దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. క్రీడాకారులు జాతీయ స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా ఒలింపిక్స్ లక్ష్యంగా నిర్దేశించుకుని మంచి క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్టస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో గెలుపొందిన జిల్లా విజేతలకు కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో కలెక్టర్ బహుమతులను ఈ రోజు అందజేశారు. ప్రతి రైతు తప్పనిసరిగా వారి పంటను అధికారులచే ఈ పంటలో నమోదు చేయించుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తెలిపారు. ఈ రోజు ఆయన రాప్తాడు మండలంలో పర్యటించి ఖరీఫ్ 2026 సీజన్లో నమోదైన ఈ పంట వివరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులు వారి పంటలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి రైతు పంట వివరాలు తెలుస్తాయని, దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. జనాభా లెక్కల సేకరణ 2027లో భాగంగా రెండవ విడత పాపులేషన్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి రేపు అమరావతి సచివాలయంలో రాష్టస్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఈ సమావేశంలో ఇతర అంశాలపై చర్చించనున్నట్లు రావత్ తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్తగా కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని పొందే సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆర్టీజీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఉన్న చోటు నుండే స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఒకప్పుడు మహిళల పాత్ర కొన్ని రంగాలకి మాత్రమే పరిమితమని భావించేవాళ్లు. కానీ ఈ రోజు చూసుకుంటే మహిళలు అంతరిక్షం నుంచి సముద్రం వరకు, విజ్ఞానం నుంచి రక్షణ రంగం వరకు తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. మరి అలాంటి గర్వించదగిన రంగాల్లో ఒకటి భారత వైమానిక దళం. మరి ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కదా. మరి దేశ సరిహద్దులను కాపాడుతూ ఆకాశంలో సాహసాలకు ప్రతీకంగా నిలుస్తూ యుద్ధ విమానాలను నడుపుతూ అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న భారత మహిళా వైమానిక దళ అధికారుల గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం చెలియా ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అమరన్ ఫిల్మ్ నుంచి వినేశారు కదా. 1:17 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. భారత వైమానిక దళంలో మహిళల ప్రవేశం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1990s లో. సో అప్పుడే ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది వాళ్ల ఎంట్రీతోనే అని చెప్పచ్చు. ఇక 1993లో మహిళా అధికారులను ప్రయోగాత్మకంగానే కాకుండా అధికారికంగా కూడా కొన్ని విభాగాల్లో చేర్చుకోవడం స్టార్ట్ చేశారు.

చేశారన్నమాట. సో ఫస్ట్ అయితే రవాణా విమానాలు, తర్వాత హెలికాప్టర్స్, వైద్య పరిపాలన, ఇంకా ఇలాంటి విభాగాల్లో సేవలైతే అందించారు మహిళలు. తర్వాత అయితే క్రమంగా కొన్ని ఇంకా చాలా రకాల బాధ్యతలు చేపట్టడం జరిగింది. అండ్ ఇంకా 2015 లో చూసుకుంటే మహిళలకు యుద్ద విమానాలు, అంటే యుద్ద విమానాల పైలట్స్ గా ట్రైనింగ్ ఇవ్వడం, ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారనమాట 2015 నుంచి. ఇక 2016 లో చూసుకుంటే తొలి మహిళా ఫైటర్ బృందం ఒక చరిత్ర అయితే సృష్టించిందని చెప్పాలి. సో ఇలా దీంతో ఏం జరిగిందంటే భారత వైమానిక దళంలో మహిళలకు కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ప్రజెంట్ అయితే చూసుకుంటే మహిళలు పైలట్స్ గానే కాకుండా ఇంజనీరింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గా, అలాగే లాజిస్టిక్స్, పరిపాలన, వైద్య సేవలు, ఇంకా చాలా విభాగాల్లో దేశానికి సేవలైతే అందిస్తూ ఉన్నారు. అయితే మరి చరిత్ర సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో తెలుసుకుందాం మరి కాసేపట్లో. మరి ఇక్కడ టైం చూసుకుంటే 1:19 అయిపోయింది. ఇంకా కాసేపట్లో మనమైతే వినబోతున్నాం ప్రాంతీయ వార్తలు. ప్రాంతీయ వార్తల తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జలజీవన్ మిషన్ నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఆధ్వర్యంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జలజీవన్ మిషన్ అమరజీవి జలధార పనులకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూడాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పోలవరానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించేందుకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కింద 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి వసతి కల్పించే పనులు ప్రారంభించామని, ఈ పనులకు అనుగుణంగా త్వరితగతిన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులో 3 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ల్యాబులతో పాటు రోబోటిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓల ఆధ్వర్యంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా వీరబల్లి, తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో విజయవంతంగా నడుస్తున్న మునగ ప్రాసెసింగ్ యూనిట్ను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. మునగ పొడికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉందని, ఈ కామర్స్ వేదికల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.

0: ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏపీఎస్ఏసీ ప్రాజెక్టు సంచాలకులు స్మరణ్ రాజ్ సూచించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈరోజు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చని అన్నారు. హెచ్ఐవీ పరీక్షలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన తెలియజేస్తూ,
1: హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ నియంత్రణ మరియు కట్టడి కోసం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కృషి చేస్తూనే ఉంది. 30 సంవత్సరాల పట్ల ఈ కృషి వల్ల చాలా వరకు ఈ వ్యాధి కట్టడి మరియు నిర్మూలన ఎంతవరకు సాధించడం జరిగింది. చాలా వరకు పర్సంటేజ్ అచీవ్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయి నుంచి రివ్యూ చేస్తున్నారు రెగ్యులర్ గా. మనం దాని పట్ల మేము రాష్ట్ర స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులని వీక్లీ రివ్యూస్ అండ్ మంత్లీ ఫిజికల్ రివ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: ఢిల్లీలోని భారత మండపంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం ఈరోజు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. జీఎస్టీకి సంబంధించిన వివాదాల పరిష్కారం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానంలో మార్పులు, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించే అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. చిన్న వ్యాపారులకు జీఎస్టీ ప్రక్రియను సులభతరం చేసేందుకు 5 అంశాలతో కూడిన సంస్కరణలను ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మించిన రామమందిరం భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024 జనవరి 22న రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగ్గా 2025 నవంబర్ 25న ఆలయ నిర్మాణం పూర్తయింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్దికి కూడా ప్రాధాన్యత పెరిగింది. భక్తులు, యాత్రికుల సౌకర్యం కోసం రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి సదుపాయాలను అభివృద్ది చేశారు. దీంతో అయోధ్య ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: అపార శ్రద్ధ హై జో ఘటిత హువా హై ఇస్కీ అనుభూతి దేశ కే విశ్వ కే కోనే కోనే మే రామ భక్తో కో హో రహీ హోగి యే మాహోల్ యే ఘడీ ప్రభు శ్రీ రామ కా హమ్ సబ్ పర్ ఆశీర్వాద్ హై.
0: భారత గగనతలాన్ని కాపాడుతున్న భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. 1932 అక్టోబర్ 8న భారత వైమానిక దళం ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 8న వైమానిక దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యుద్ద సమయంలో శత్రువులను ఎదుర్కోవడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడంలో వైమానిక దళం ముఖ్యమైన సేవలు అందిస్తోంది. కాగా వైమానిక దళం దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఎయిర్ బేస్లో జరిగిన వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అధునాతన పరికరాలతో దళాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళలో కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, రహదారులు, విద్యుత్ అలంకరణలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పిస్తూ వారిని అభివృద్ది వైపు ప్రోత్సహిస్తున్నామని ఆయన ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: We have been able to

0: successfully target and cut down the left-wing extremism. First of all, from the police side, there is a Eagle team that is particularly dedicated for the ganja cultivation areas. There, this team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well and making them back into the agricultural areas by giving them some alternate crops as well.
1: పోషకాహార లోపం లేని జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని సూచించారు. చిరుతిళ్లు, శీతల పానీయాలకు బదులుగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 1.75 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జలజీవన్ మిషన్ నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్టంలో రైతు ఉత్పత్తుల సంస్థల ఆధ్వర్యంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా కొన్ని విశేషాలు మాట్లాడుకున్నాం, అండ్ చరిత్ర సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నాను కదా. మరి ఫస్ట్ అయితే అవని చతుర్వేది. మరి భారత తొలి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్ లో ఒకరు అవని చతుర్వేది. విదేశాల్లో జరిగిన వైమానిక యుద్ద విన్యాసాల్లో కూడా పాల్గొన్న తొలి భారత మహిళా ఫైటర్ పైలట్ గా మరి గుర్తింపు సాధించారు అవని చతుర్వేది గారు. అండ్ ఇంకా భావన కాంత్, భారత తొలి మహిళా ఫైటర్ పైలట్స్ లో ఒకరు భావన. 2026 లో ఫైటర్ కంబాట్ లీటర్ కోర్స్ ని కూడా పూర్తి చేసి తొలి మహిళా వైమానిక దళ అధికారిగా మరొక చరిత్ర కూడా సృష్టించడం జరిగింది భావన. సూపర్ కదా. మరి వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్ క్యాండిడేట్స్ అనే చెప్పాలి ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ గర్ల్స్ అందరికీ కూడా. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఉన్నారు కొంతమంది హిస్టరీ సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

టునారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మేజర్ ఫిలిం ది సాంగ్ అయితే వినేశారు. 1:42 అయిపోయింది క్లాక్ లో టైం. చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. మోహన సింగ్ తొలి మహిళా ఫైటర్ పైలట్స్ బృందంలో

ఒక సభ్యురాలన్నమాట. స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలను నడిపే స్క్వాడ్రన్ లో కూడా చేరి భారత వైమానిక రంగంలో ఒక మైలురాయినైతే నెలకొల్పారు మోహన సింగ్. అండ్ ఇంకా చూసుకుంటే శివాంగి సింగ్ అన్నమాట, రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారత మహిళా ఫైటర్ పైలట్ గా ఎంతో ఫేమస్ అయ్యారు శివాంగి. అత్యాధునిక యుద్ధ విమానాలను నడపడంలో మహిళల సామర్థ్యాన్ని చాటి చెప్పారు. ఇక ఇలా చూసుకుంటే ఇప్పుడున్న మహిళలందరికీ కూడా వీరంతా మంచి ఇన్స్పిరేషన్ అనే మాట్లాడాలి. ఇక భారత వైమానిక దళంలో చేరాలి అనుకుంటే మరి యువతులకు మెయిన్ గా ఏ విభాగాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఏ విభాగాలు ఉన్నాయి అంటే మెయిన్ గా మూడు విభాగాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు కనుక భారత వైమానిక దళంలో చేరాలనుకుంటే సో మూడు విభాగాలు అయితే ఉన్నాయి. మెయిన్ గా ఒకటి ఫ్లయింగ్ బ్రాంచ్, అంటే ఫైటర్ గా రవాణా విమానాల గురించి తెలుసుకోవడం కానీ వాటిని మేనేజ్ చేయడం, ఇంకా హెలికాప్టర్ పైలట్స్ గా కూడా సేవలు అందించవచ్చు. ఇంకా ఇంకొకటి సెకండ్ది టెక్నికల్ బ్రాంచ్. ఇది ఏంటంటే విమానాల నిర్వహణ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణ, ఇవి ఈ టెక్నికల్ బ్రాంచ్ కిందకైతే వస్తాయి. ఇంకొకటి గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ అనమాట, అంటే పరిపాలన, లాజిస్టిక్స్, ఇంకా విద్య, అకౌంట్స్, ఇతర నిర్వహణ బాధ్యతలు చేపడుతూ ఉంటారు ఈ బ్రాంచ్ లో. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్, శారీరక ప్రమాణాలు, ఎంపిక విధానం, వాటిని బట్టి ఒక్కొక్క విభాగాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆకాశంలో ఎగిరే విమానం కేవలం ఒక యంత్రం అయితే కాదు కదా, అది ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మరి ఆ విమానాన్ని నడిపే మహిళ కేవలం పైలట్ మాత్రమే కాదు, ఆమె ధైర్యానికి నిర్వచనం, పట్టుదలకు ప్రతిరూపం, లక్షలాది మంది యువతులకు స్ఫూర్తి అనే చెప్పచ్చు. మరి నిజంగా ఆడపిల్లలకు ఆకాశం హద్దైతే ఎటువంటి హద్దైతే కాదు, మరి ఆకాశమే ఆమె విజయానికి ఆరంభం అని మాత్రం ఎంతో మంది మహిళలు ఇప్పుడు చాటి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్న భారత వైమానిక దళ మహిళా అధికారులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం 2:26 టైం అయిపోయింది కాబట్టి ఇక కాసేపట్లో సందర్శన దీనికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తాను. మరి ఇక ఎందుకు లేట్? మీరు కూడా మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని చక్కగా వాట్సాప్ నంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని పంపించడానికి రెడీగా ఉండండి. 8662488114 నంబర్ కి మీరు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించేసేయచ్చు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఎగ్జాక్ట్లీ 2:30 తర్వాత నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. సో గెట్ రెడీ. మరి మీ అందరి కోసం రెడీ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

భారతి ఎఫ్ఎం 101.3. మనకి ఒక చిన్న హిస్టరీలోకి వెళ్ళిపోదాం, పురాణాలకెళ్ళలోకి వెళ్ళిపోదాం. మరి అక్కడ మీరు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమైపోతుంది ఇప్పుడు. సో వానర సైన్యం తెలుసు కదా, వానర సైన్యం ఎక్కడ తెలుసు కదా మీకు కూడా. మరి వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు. మరి ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. తెలుసు కదా మరి రామాయణంలో చూసుకుంటే వానర సైన్యం మనం వింటాము, అక్కడ వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు. మరి ఆయన పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

Hi. Are you single?

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు మీకోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆడవారి మాటలకు అర్థాల వేరుల సినిమా నుంచి సాంగ్ వినేశారు. నేను అడిగిన క్వశ్చన్, ఈ రోజు మన సందేశనరీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్, వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు? మరి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ పంపించారు. మరి మనకు తెలుసు ధనుష్ కోడి దగ్గర ఉన్న రామసేతు, అది నిర్మించిన టైంలో ఒక ఇద్దరు మాత్రం వాళ్ళ ఐడియాస్ తో చక్కగా వాళ్ళ థాట్స్ తో ఇంజనీర్స్ గా, అంటే సివిల్ ఇంజనీర్, ఒకళ్ళు ఆర్కిటెక్చర్ ఒకళ్ళు డిజైన్ చేయడం. సో ఇలా ఇద్దరు హ్యావీగా ఒక 5-6 డేస్ లోనే చాలా తక్కువ సమయంలోనే ఆ బ్రిడ్జ్ ని నిర్మించడం జరిగింది అని మనం చదువుకున్నాం కదా. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు కరెక్ట్ గా చూస్తే. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, సందర్శనరికి స్వాగతం అంటూ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఇంకా రాలేదు. వెంకటేష్ గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. గాయత్రి గారు ఫ్రమ్ తిరుపతి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు, తిన్నారా అంటూ గుడ్ ఆఫ్టర్నూన్, ఎస్ కంప్లీట్ చేసేసాను. ఇక ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బావున్నారా మేడం అంటూ మెసేజ్ పంపించారు ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు. సుమాని గారు పెడర నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. మాధవి గారు, ఆంజనేయులు గారు బోధన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న గారు మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ అండ్ భాగ్యలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలవందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావాలి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. మసూం బాబా గారు మెసేజ్ పంపించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్. మువ మండలం కృష్ణా జిల్లా కాజా నుండి హస్బెండ్ అండ్ వైఫ్ అంటూ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. ఇక మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని కరెక్ట్ ఆన్సర్. కె నాగేంద్రరెడ్డి మామెల్లపల్లె సత్యసాయి డిస్టిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఫాతిమా జహీరా, తర్వాత జహీరా, ఓకే కరెక్ట్ ఆన్సర్ కాదు, వాలి సుగ్రీవుడు అంటున్నారు మీరు, కాదండి. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ బెడనా కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య అనిత కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నమస్తే అంటూ శ్రీరాముడు అంటున్నారా, రాంగ్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ పేరైతే రాలేదు మీది. నెక్స్ట్ గుంతకల్ నుంచి విజయ పరమేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ

శివదాసురెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కడప ఐ మీన్ కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పిడూరు సుబ్బారావు గారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి సునంద గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ చేశారు. లతా గారు ఫ్రం వియూర్, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపట అనంతపూర్ డిస్టిక్ట్, కరెక్ట్ ఆన్సర్. కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు. మేడం ఇప్పుడే రేడియో ఆన్ చేశాను అంటున్నారా? ఓకే, నేను క్వశ్చన్ అయితే వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరని అడిగాను. హంపపురం గ్రామం కొప్పమల్లేసు గారు, జూకు ఆదెప్ప గారు మెసేజ్ పంపించారు. తర్వాత చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య. ఓకే, ఇది ఇందాకే చదివేశాం కదా మెసేజ్. పెట్టిన వాళ్ళే మళ్ళీ రిపీటెడ్ గా పెడుతూ ఉంటే నేను మీ మెసేజ్లు మాత్రం చదువుతూ ఉంటాను. ఇంకా నో క్వశ్చన్స్, నో సాంగ్స్, ఓకేనా? సో ఒకసారి పంపించేశాక మళ్ళీ మళ్ళీ పంపించకండి ఎవరు కూడా. బృందావనం అంటే ఒకే క్వశ్చన్ కి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి కొంతమంది నుంచి, సో అలా వద్దు. ఒక క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్స్ చేయండి. ఇక బృందావనం నుంచి పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. తర్వాత సులోచన గారు ఫ్రం కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రామల్లకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్.

ఎస్బీన్ టూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు? నలుడు నీలుడు, నల్ అండ్ నీల్. సో వీళ్ళిద్దరూ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, డిజైనింగ్, ఆర్కిటెక్చర్, సో మొత్తానికి ఒక సేతు, రామ సేతు అనే దాని నిర్మాణం వెనక వీళ్ళిద్దరి బ్రెయిన్స్ ఉన్నాయన్నమాట. సో వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు అంటే నలు నీలుడు అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజెస్ కూడా వస్తున్నాయి. అంటే ఏంటిది, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి ముందుగానే నేను అడగగానే ఆన్సర్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకే, సో ఇక ఈ రోజు మన సదర సిటీలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చిన్న సామెత అడుగుతాను, దానికి ఒక చిన్న బ్లాంక్ అయితే ఇస్తాను, ఆ బ్లాంక్ లో మీరే ఆన్సర్ ని ఫిల్ చేయాలి. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు, విన్నారు కదా, అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని చెప్పేసి ఒక సామెత ఒకటి మాట్లాడతారు. సో ఏ బొమ్మ, ఏ బొమ్మ అయినట్లు? సో మీకు ఆన్సర్ తెలుసా? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. అప్పటి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి 252 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని ఒక సామెత ఉంది. ఆ బ్లాంక్ లో ఏది వస్తుంది మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ అన్నాను కదా, నాకైతే 47, 48 అలా కౌంట్ పెరుగుతోంది. సరే చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాకేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషు సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు. పర్శనంద్య హాయ్ అండి అంటూ మెసేజ్ పట్టారంటే ఆన్సర్ అయితే రాలేదు. కొండారెడ్డి గారు, ఎం కొండారెడ్డి ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారు.

తర్వాత ఎం నరేష్ రోజా, మెర్సి విజయ, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయి హాఫ్ ఐ మీన్ ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, రాంగ్ ఆన్సర్. నాగేట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి

సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలిగాలని నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. జమలయ్య గారు విహాన్ గారు దొడ్డదేవుడిపాడు నుంచి మెసేజ్ పట్టారు కానీ ఓకే కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజ నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ ఆన్సర్ బాపు గారి బొమ్మ అంటున్నారా? ఇంతకు మీ పేరు ఎక్కడా? పేరు మెన్షన్ చేయలేదు కానీ ఆన్సర్ కూడా రాంగ్. ఓకే కరెక్ట్ ఆన్సర్ తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన మెసేజ్ పంపించారు. తర్వాత విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ వియూర్ కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సైనికాపురి కాలనీ నుంచి హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ అండ్ విజయవాడ జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. బంగారరాజు బంగారరాజు గారా ఆదోని నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అంటూ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి తిరుపతమ్మ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాటి గ్రామం దొరవారి సత్రం ప్రాంతం నుంచి మెసేజ్ పంపించారు. ఇంకా చాలానే ఉన్నాయి మెసేజెస్, అయితే మాత్రం ఇంకా కౌంట్ పెరుగుతోంది. సరే ఇక సాంగ్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, ఆ తర్వాత మిగతా మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని నేర్పిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పనులకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పీఓల ఆధ్వర్యంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మునగపొడికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉందని, ఈ కామర్స్ వేదికల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత గగనతలాన్ని కాపాడుతున్న భారత వైమానిక దళం ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. 1932 ఆగస్టు అక్టోబర్ 8న భారత వైమానిక దళం ఏర్పాటైంది. యుద్ద సమయంలో శత్రువులను ఎదుర్కోవడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడంలో వైమానిక దళం ముఖ్యమైన సేవలు అందిస్తోంది. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏపీఎస్ఏసీ ప్రాజెక్ట్ సంచాలకులు స్మరణరాజ్ సూచించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈరోజు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీని వ్యాప్తిని పూర్తిగా నియంత్రించవచ్చని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాడిలో కొత్తమ్మతల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం సాధన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 1,75,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారత, మహిళల హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులో ఈరోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ వరకట్న వేధింపులు, వరకట్న కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. పోషకాహార లోపం లేని జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మూడు గంటల మూడు నిమిషాల పిన్ని క్లాక్ టైం చూస్తే సందరే సందరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేనైతే మిమ్మల్ని చిన్న సామెత, అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆ సామెత ఆ బ్లాంక్ లో ఏమొస్తుంది? సో మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి అని. ఎగ్జాక్ట్ గా నేనేదైతే ఆన్సర్ నేను చదివింది, నేను తెలుసుకున్నది, నేను అయితే క్వశ్చన్ అడిగాను కాబట్టి నాకు అదే ఆన్సర్ కావాలి. రకరకాల ఆన్సర్స్ పంపిస్తే అది రాంగ్ అనే చెప్తా. పి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ పంపించారు, తలంపాడు గ్రామం నుంచి అనమాట, దూరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుంచి ఖాసీమ్ అండ్ ముత్తుజావలి.

రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెదమస్తన్రావు కరెక్ట్ ఆన్సర్. మార్కాపూర్ శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ గారు, ఫాతిమా ఓకే ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, పుణ్య పునాయతి బిందు ఓకే కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, బసరకోడు గ్రామం కానీ రాంగ్ ఆన్సర్ అండి. గడ్డమ్మ అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ తో. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. హంపపురం గ్రామం నుంచి కొప్పు మల్లేశు గారు, జూకు అదెప్ప అలాగే చిరంజీవి నాగభూషణం, మగ్గా శివయ్య గారు, ముంతు పెద్దన్న గారు వీళ్ళందరూ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జ అండ్ లక్ష్మి గారు ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. బండ వెనిలా నాని అండ్ జాన్వి జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలి నుంచి పంపించారు మెసేజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నమస్కారం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామలా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్, అలాగే సెకండ్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ తో వివి రెడ్డి గారు మెసేజ్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ అంటూ మసూమ్ బాబా గారు మెసేజ్ పంపించారు కానీ ఓకే రాంగ్ అయితే కాదు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్ అండ్ హేమ రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్ తో గౌస్ గారు పమిడి నుంచి మెసేజ్ పంపించారు. కొన్నుతుల సునీల్ అండ్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ రెమో అంటే అపరిచితుడు అయ్యాడంట, కాదండి సో ఆన్సర్ అయితే కాదు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముళ్ళదిన్నే ఆచారి గారు, వీరేశాచారి గారు పాలకులను మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ అయితే ఎక్కడ పెట్ల కరెక్ట్ ఆన్సర్ తో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ అండ్ భాగ్యలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఇక సావిత్రి గారు, జయలక్ష్మి గారు ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, ఎమ్మెల్యే జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్లమ్మ గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. నార్కౌట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రఫీ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు రాంగ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు రాంగ్ ఆన్సర్. కాదు ఏంటి ఒత్తు పెట్టారా మీరు క్వశ్చన్? ఓకే కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. పర్షా నంద్యా క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారా, ఇంక నేను రిపీట్ కాదు ఏకంగా రివీల్ చేసే టైం వచ్చేసింది. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఖుషి ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ కర్నూల్. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టలేదు ఎవరు, డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ రావు గారు ఫ్రమ్ పోలవరం అండ్ రాణి వీళ్ళిద్దరూ పెట్టారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి బ్యాంక్ కాలనీ కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ టూ మెసేజెస్ అంటే ఉన్నాయి. మిరియం కోటయ్య గారు గుదేవారి పాలెం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి. సంజీవపురం విలేజ్ నుంచి సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. 3:10 కావస్తుంది టైం చూస్తే మాత్రం. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు, ఇది ఒక సామెత. ఆ బ్లాంక్ లో ఏమొస్తుంది అని అడిగితే ఆన్సర్స్ చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేశారు కానీ ఇంకొంతమంది మాత్రం కొయ్య బొమ్మ, ఇంకా

గాజు బొమ్మ, తోలు బొమ్మ ఇలా ఇలా పెట్టారు, కానీ అవేమి కావు. కోతి బొమ్మ, అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్లు అని చెప్పేసి ఒక సామెత ఇలా అంటూ ఉంటారు అదనమాట. కోతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక ఈ రోజు సందేశం లో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, తెలుగు లిపిని పోలి ఉండే ఒక లిపి ఉంది. సో మీరు కూడా వినే ఉంటారు, తెలుగు లిపిని పోలి ఉండే లిపి ఉన్న ఆ భాష ఏంటి? ఆ భాష చూస్తే తెలుగు లిపిలాగానే కనపడుతుంది అనమాట. సో తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏది? సో తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసచ్చు. మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన తెలుగు లిపిని పోలి ఉండే ఒక లిపి ఉంది, అది ఆ భాష ఏంటి అని అడిగాను కదా, చాలా మెసేజ్లు వచ్చేసాయి, దాదాపు 75 వచ్చేసాయి. సో ఖచ్చితంగా కొన్ని మెసేజ్లు జరిగేసి ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. మరి 75 ఒకేసారి అంటే కష్టం కదా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవజీ, తక్కుబాయి కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా హాయ్ తేజు గారు అని మాత్రమే ఒక మెసేజ్ వచ్చింది, ఆన్సర్ రాల. హాయ్ అండి. ముబ్బల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి మీ నేమ్స్ మాత్రం చదువుతా, ఒకవేళ రాంగ్ పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను, సరేనా. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆన్సర్ ఈజ్ కోతిబొమ్మ. ప్రీవియస్ క్వశ్చన్ కి ఇప్పుడు వచ్చింది మెసేజ్, ఇది ఎవరంటే హరివిల్లు కాదు కాదు, మీ పేరు ఇక్కడ సుమాని గారు ఫ్రమ్ పెడన. ఓకే, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి లిపి, సో సేమ్ తెలుగుని పోలి ఉండే, తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏది అని అడిగాను కదా. సో కరెక్ట్ ఆన్సర్స్ అందరూ కూడా మెన్షన్ చేసేస్తున్నారు. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత మల్లికార్జున గారు, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, సక్కుబాయి, యాదవ్జీ, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవట్ట మండలం, కడప జిల్లా. తర్వాత ముదనూరు నుంచి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప. మండూరు లక్ష్మీదేవి గారు ఫ్రమ్ వెంకటగిరి సాలి కాలనీ. నాసిక వేణు గారు ఫ్రమ్ దేశాయిపేట. సునంద గారు ఫ్రమ్ అనంతపురం. ఆచార్య, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి. మన్విష్ బెంగళూరు నుండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావలి. మధుసూదనారెడ్డి గారు పాపినేపాలెం నుండి. దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా, కట్టా నుండి సావిత్రి, హుసేన్ కట్ట నుండి సావిత్రి జయలక్ష్మి గారు. తర్వాత ద్రాక్షాయణి గారు ఫ్రమ్ తిరుపతి. కున్నుతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. ఖుషీ ఫ్రమ్ విజయవాడ. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి పంపించారు. రఫీ గారు ఫ్రమ్ పీలేరు. నల్లమ్మ గారు ఫ్రమ్ పాపినేపాలెం. గౌరీ గారు ఫ్రమ్ తిరుపతి. తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. కౌస్తుభా గారు ఫ్రమ్ ఆత్మకూరు, నంద్యాల జిల్లా. సైనికాపూరి కాలనీ నుంచి హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ అండ్ శ్యామ్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ తలంపాటు గ్రామం, దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు. విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు. ఊర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు. మిరియం కోటయ్య గారు ఉదయవారిపాలెం, మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్వలి గారు, ఫాతిమా గారు పంపించారు. నరసింహ

రావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు. కొత్తగూడెం, ఓకే, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి మెసేజ్ పంపించారు. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు, కరెక్ట్ ఆన్సర్. ఇక ఓకే, అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టేస్తున్నారు. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి. సిహెచ్ సూర్యనారాయణ కోనసీమ జిల్లా ఈతకోట విలేజ్ నుంచి. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్ అండ్ హేమ. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని. కోవూరు మందబైలు నుంచి సుబ్బయ్య స్వామి గారు, బీవీ సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మార్కాపూర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. సరే, ఒక సాంగ్ విన్న తర్వాత మీ మిగతా మెసేజెస్ కూడా చదువుతాను. సో ఈలోపు ఇప్పుడే ట్యూన్ చేసిన వారు ఎవరైనా ఉంటే మాత్రం తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏదో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు 8662488114 నెంబర్కి. చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే తులసి ఫిలిం నుంచి సాంగ్ వినేశాం కదా. దోర్నల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. ఎంఎస్ దుర్గారావు గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. తర్వాత గౌతమ్ చౌడేపల్లి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు షాప్ నేమ్స్ కానీ అన్ని చాలా ఈజీగా చదవగలిగానండి, చాలా దగ్గర పోలిక ఉంది అని అప్పుడే అనుకున్నాను అంటున్నారు జానకి శ్రీనివాస్ గారు. వేదాంతం జానకి శ్రీనివాస్, ఓకే సూపర్. ఇక అనంతపురం జిల్లా నుంచి నరసాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్ అయితే బొమ్మ చేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ చీమలపాడు జ్యోతుల రాజారావు గారు, పునాయతి బిందు గోపాల్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ రాలేదు. నక్కడ్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి రాజోల నుంచి బండ సూరిబాబు, బండ వినీల, నాని అండ్ జాన్వి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ కర్నూలు జిల్లా బసరకోడి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. లత గారు ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. కన్నడ అని చెప్తూ యా కరెక్ట్ ఆన్సరే. ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు. కేదరి వీరేష్ గారు ఫ్రమ్ రాజుల మండలం. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ జిల్లా. మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి. సీను గారు ఫ్రమ్ ఐరాల. ఉండలో తినే ఆచారి వీరేష్ గారు పాలకొల్లు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు ఫ్రమ్ తెనాలి. హంపాపురం గ్రామం నుంచి కొప్పు మల్లేశు అండ్ జూకు అదెప్ప గారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి దేవరపల్లి మండలం నుంచి అనమాట డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, లక్ష్మి అండ్ లక్కీ, నవ్య, మీరాబాయి, మోతిబాయి. చంద్రశేఖర్ షాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రామలకోట నుంచి. పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ముద్దునూరు నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్జిరి వెంకటేష్ అండ్ సాముల. ఓకే థ్యాంక్ యూ. కే రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మెసేజ్ శ్యామల వెంకటేష్ బిజిలీ వెంకటేష్ శ్యామల.

0: రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ఏకలవ్య నగర్. సుధాకర్ ఫ్రమ్ కొత్తగూడెం. తర్వాత బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్. యా కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భీమన్న ఎస్సీ కాలనీ బీజవరం విలేజ్ నుంచి జోగులమ్మ గద్వాల జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ రాలేదు ఇంతకి. తర్వాత నవీన్ అండ్ రజిత ఫ్రమ్ కాల్వా ఆదిలాబాద్ కరెక్ట్ ఆన్సర్. సంజీవపురం విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ మెసేజ్ డి అరుణ మోహన్జీ దివ్యబాయి అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఊటుకూర్ జిల్లా నారాయణపేట మండలం. ఇవన్న మాట వచ్చిన మెసేజ్ అయితే మరి 3:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. చాలా ఈజీగా తెలుగుకి దగ్గరగా ఉండే లిపి ఏంటో తెలుసా? కన్నడ లాంగ్వేజ్. సో పక్కనే ఉన్న బెంగళూరు. మరి ఇందాక నాకు వచ్చిన మెసేజెస్ లో బెంగళూరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ తెలుగు ఐ మీన్ ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలిగాను అని చెప్తున్నారు కదా. నిజంగా తెలుగు లాంగ్వేజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది కన్నడ. అందుకని ఈ రెండింటినీ కొంచెం ఇంచుమించు ఒకే ఐ మీన్ రెండు లిపులు సేమ్ గా అనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. అదనమాట తెలుగు అండ్ కన్నడ. కన్నడ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ అందరి కోసం విన్నర్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను, మరి వింటూ ఉండండి. దీని తర్వాత ఐ మీన్ చిన్న బ్రేక్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ తర్వాత సాంగ్ ప్లే చేస్తా. స్టే ట్యూన్డ్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారా వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. కొన్ని కొన్నిసార్లు మనం ఎన్ని రకాల స్కీమ్స్ ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినవి ఏవైనా సరే కొన్ని, లేకపోతే మనకు చక్కగా చదువు చెప్తున్న టీచర్స్ ఎన్ని మాటలు చెప్పినా కూడా అవన్నీ బురకెక్కవు కానీ అవన్నీ మనమేం ఉపయోగించుకోం కానీ కొన్ని కొన్ని సినిమాల ప్రభావం అయితే మన మీద ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలు చూసి మారిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి నిజంగానే రియల్ లైఫ్ లో ఒక సినిమా అంతటి ప్రభావాన్ని చూపించింది. మరి ఒక సినిమా గురించి నేను మిమ్మల్ని క్విజ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక సినిమా చూసిన తర్వాత నిజంగానే చాలా మంది హైయర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలలోని కొన్ని విలేజెస్ ని దత్తత తీసుకున్నారు. అది కూడా ఎన్ని విలేజెస్ అనుకుంటున్నారు? దాదాపుగా 1129 విలేజెస్ అయితే దత్తత తీసుకోవడం జరిగిందనమాట. సో ఇంకా ఇంకొన్ని విలేజెస్ అయితే మాత్రం ఆ పర్టికులర్ మూవీకి ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ కలిసి ఒక ఇంకొంతమంది కూడా అలానే విలేజెస్ ని దత్తత తీసుకోవాలి అని, విలేజెస్ కి ఏదో ఒకటి చేయాలి అని ఇలా కొంచెం ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నారు సినిమా నుంచి అనమాట. ఇంతకీ ఏంటి ఒక సినిమా ప్రభావం ఇంతలా ఇంపాక్ట్ చూపించింది అంటే, ఇంతకీ ఏంటి ఆ సినిమా? మన తెలుగు సినిమానే నేను చెప్తోంది. సో మన తెలుగు సినిమా చూసిన తర్వాత కొంతమంది హైయర్ అఫీషియల్స్ కూడా కొన్ని విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది మన తెలుగు స్టేట్స్ లో. మరి ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయొచ్చు మీరు కనుక కనిపెట్టేసి. మరి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ వింటూ, ఐ మీన్ చదువుతాన తర్వాత ఒక సాంగ్ తర్వాత. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. ఎంతైనా సినిమా రిలేటెడ్ అడిగాను అంటే మాత్రం అమ్మో చాలా ఎక్కువ, సో 75 అబోవ్ ఉన్నాయన్నమాట. సరే చూద్దాం, నేనైతే అడిగాను మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ఇంపాక్ట్ అందరికీ, అందరి జనాల మీద పడిపోయి, నిజంగానే సినిమాలో చూపించినట్టుగానే చాలా మంది బయట చాలా విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడానికి బయలుదేరారు, సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో. సో అప్పట్లో 2015 ఆ టైంలో అనమాట. ఇంతకీ ఆ మూవీ పేరేంటి తెలుసా మీకు అని చెప్పేసి అడిగాను కదా. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు, త్రిబులార్ అంటున్నారండి. రాంగ్ ఆన్సర్. మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ అని చెప్పిన వెంటనే మళ్ళీ ఇంకొక ఆన్సర్ అయితే పంపించేస్తున్నారు వరుసగా. వద్దు, ఒక్క ఆన్సర్ పెట్టేశారు కదా, అది రాంగ్ అయింది, ఇట్స్ ఓకే. నేను తర్వాత మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు రిపీటెడ్ గా రాంగ్ ఆన్సర్స్ అని కానీ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్ గా పంపించొద్దు, మనకే టైం వేస్ట్ అనమాట. చదివిన మెసేజెస్ మళ్ళీ చదువుతూ ఉంటే, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. తేజు గారు మంచి జోషన సాంగ్స్ వేస్తున్నారండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. ఎంతైనా చాలా మంది ఆఫ్టర్ లంచ్ చిన్న నాప్ వేసేస్తారు, చిన్న అలా కొనుగు తీసేస్తూ ఉంటారు. సో నాకెందుకు అది నచ్చదు అంటే మంచి ఈ సందర్శనీ ప్రోగ్రామ్ లో హ్యాపీగా జోష్ఫుల్ సాంగ్స్ అయితే వింటే బాగుంటుంది కదా. సో వినే వాళ్ళకి మీకు కట్ చేస్తున్నందుకు నాకు కూడా అందుకనమాట. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు ఆన్సర్ పంపించేశారు. హర్షవర్ధన్, ఓకే, ఇంకా క్లూ కూడా ఇచ్చేసారు మీరే. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి, సూపర్. నెక్స్ట్ మల్లికార్జున గారు ఫ్రమ్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోజంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ గా. కనకారావు గారు ఫ్రమ్ పేట కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఇక నేను కరెక్ట్ ఆన్సర్ అని కూడా చెప్పక్కర్లా, మీ నేమ్స్ అన్ని కూడా టకటగా చదివేస్తాను ఎందుకంటే అందరూ కరెక్ట్ గానే పెట్టేశారు. విజయ పరమేశ్ ఫ్రమ్ గుంతకల్, తర్వాత పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత పుత్తడియా కాదు కాదు గౌస్ గారు ఫ్రమ్ పమిడి, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, సైనికపురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్, ఆదృతి అండ్ మాన్విష్ ఫ్రమ్ బెంగళూరు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ. నెక్స్ట్ కుర్నూతుల సునీల్ రక్రెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, కౌస్తుభ గారు ఫ్రమ్ ఆత్మగూరు నంద్యాల జిల్లా, తిరుపతి నుంచి దేవసేన గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ రంగస్వామి శెట్టి గారు, ఉరవగూడ నుంచి ఈశ్వరయ్య గారు, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్, సీను గారు ఫ్రమ్ ఐరాల, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, నాసికా వేణు దేశాయిపేట నుంచి, కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, అనంతపురం నుంచి మెకానిక్ వెంకటాచలపతి గారు అండ్ రమేష్, రంజిత్ రెడ్డి గారు ఫ్రమ్ రంగాపురం, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోరి మండలం, తర్వాత మురళి గారు మెసేజ్ పంపించేశారు, తర్వాత రమాదేవి గారు ఇసుకపల్లి, రిషిత, భవిత వీళ్ళు కూడా మెసేజ్ చేశారు, ఖుషి గారు ఫ్రమ్ విజయవాడ, నరసింహారావు దేవరకట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి హాయ్ అండి తేజు గారు అంటూ దాక్షాయిని ఫ్రమ్ తిరుపతి మెసేజ్ పంపించారు హాయ్. నెక్స్ట్ బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, సునంద గారు ఫ్రమ్ అనంతపూర్, మధు గారు ఫ్రమ్ కోవలకుంట్ల, కలబందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావలి, పోలవరం నుంచి భాస్కర్ రావు, మునమ్మ గారు పెద్దపరియ విలేజ్ మెసేజ్ పంపించారు, బండ సూరిబాబు గారు బండ వినీలా నాని అండ్ జాన్వి, జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలు నుంచి, సుధా గారు ఫ్రమ్ కొత్తగూడెం, చిలుకు నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, టి మోహన్ రావు మార్కాపూర్ నుంచి, వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, ఎంఎస్ దుర్గారావు గారు పంపించారు, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద జానకిరాజు, అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్, నల్లమ్మ గారు ఫ్రమ్ పాపినేపాలెం, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి, మధుసూదన రెడ్డి గారు పాపినేపాలెం అక్కడి నుంచి పంపించారు, తర్వాత వీరు మాచర్ల నుంచి, గురుస్వామి నాయుడు ధనలక్ష్మి ఫ్రమ్ రొంపిచెర్ల, దోర్నాల

0: బాలాజీ గారు ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్, సులోచన గారు ఫ్రం కరీంనగర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, కెవి రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, తాళ్ల విశ్వనాథరావు గారు పెడన బ్రహ్మాపురం నుండి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దటూరు నుంచి కృష్ణ సంతోష, తర్వాత బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డం అంకయ్య గారు, బి మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా, అనంతపురం నుంచి అనురాధ గారు, నాగార్జునరాయ లక్ష్మీ గారు ఫ్రం మడియంపేట అనంతపురం డిస్టిక్ట్, పెడన నుంచి శశాంక్, బీవీ సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం మార్కపూర్, షేర్పల్లి గ్రామం శ్రీరంగపూర్ మండలం నుంచి సుజాత రాముడు, తర్వాత కె నాగేంద్ర రెడ్డి మామెల్లపల్లి నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, ముస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి కాటమయ్య, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ, పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ నంద్యాల జిల్లా, నందం జగదీశ్వరరావు గారు అండ్ లక్ష్మీ గారు ఫ్రం కాజా గ్రామం, మహబూబ్ గారు కలీం గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. ఇక అయిపోవచ్చాయి మెసేజెస్ అయితే. ఇక శ్రీనివాస్ వర్మ గారు ఫ్రం బెంగళూర్, తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా టకటక చదివేశాను. చూడండి, పేర్లు మాత్రమే అనౌన్స్ చేస్తే చక్కగా టైంకి అయిపోయాయి. మొత్తం అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించేశారు. ఇంతకి ఆన్సర్ ఏంటి? శ్రీమంతుడు. సో శ్రీమంతుడు ఫిలిం చాలా చాలా మంచి ఇంపాక్ట్. స్వయంగా మహేష్ బాబు గారే ఈ మూవీ తర్వాత బుర్రిపాలెంని అనే ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది కదా. సో అలా న్యూస్ లో మనం చాలానే విన్నాం అప్పట్లో. చాలా మంది హైయర్ ఆఫీషియల్స్ ఎవరైనా సరే వాళ్ళకితో వచ్చినంత హెల్ప్ చేయాలి విలేజెస్ కి అని చెప్పేస్తూ అలా అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగిందని మనం న్యూస్ లో కూడా చదువుకున్నాం. అదనమాట విషయం. ఒక శ్రీమంతుడు ఫిలిం కి సంబంధించిన క్వశ్చన్ మిమ్మల్ని అడిగేశాను, అయిపోయింది కదా. ఇంకా ఈ రోజు టైం చూస్తే 3:47 అలా దాటి సెకండ్స్ వెళ్తోంది. మరి ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. నెక్స్ట్ టైం ని బట్టి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడానికి ట్రై చేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జింజి గ్యాంగు జుగు జింజి గ్యాంగు జుగు జింజి గ్యాంగు జుగు జింజి గ్యాంగు జుగు జింజి
2: ఎవడు కొడితే

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఓకే దెన్. సో ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కి ఇంకా మెసేజ్లు కొన్ని ఉన్నాయన్నమాట. సో ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ. హంపపురం గ్రామం చిరంజీవి గారు మెసేజ్ పంపించారు. అలాగే నాగభూషణం, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న, కొప్పు మల్లేశు గారు, జూకు అదెప్ప గారు, శ్రీమంతుడు సినిమా అని చెప్తూ తర్వాత మెసేజ్, బీజవరం విలేజ్ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవసాయం భీమన్న మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ టైలర్స్ గారు చెరుకుపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా, శ్రీమంతుడు అని చెప్తూ. ఇక మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వల్లి గారు, ఫాతిమా గారు పంపించారు ఆన్సర్ శ్రీమంతుడు అని చెప్తూ. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:53 అయిపోయింది కదా. ఇక ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం సందేశానికి. నెక్స్ట్ మళ్ళీ మనం వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. మీటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రశ్న. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో నవంబర్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీఐఏ సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సీఐఏతో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రాష్టంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్నారని హోంమంత్రి వంగనపూడి హరిత చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూర్ నియోజకవర్గంలో హోంమంత్రి పర్యటించారు. 75 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావుతో కలిసి హోంమంత్రి పాల్గొన్నారు. టెక్కల్ నియోజకవర్గ అభివృద్దికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మహిళలు చిన్నారుల సంక్షేమం, భూగర్భ జలాల పరిరక్షణ, పరిపాలనా సౌకర్యాల విస్తరణకు పెద్దపెట్టి వేస్తున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలో ఈరోజు మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు కార్యకర్తలను కలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. తొలగించిన ఓటర్ల వివరాలను పునఃపరిశీలించనున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటర్ను ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడడం ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. ప్రత్యేక విస్తృత సవరణ 2026లో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన చేపట్టారని జిల్లా కలెక్టర్ వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్య వర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1045 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును

0: వ్యక్తం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతీయ ఫమాన 1.3 నాలుగు గంటల 6 నిమిషాలు అయిపోయింది క్లాక్ ఫర్ టైం చూస్తే మనం అయితే వచ్చేసాం వివిధ. ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు థీమ్ ఏంటో తెలుసా? వన్ ఫిల్మ్ డైరెక్టర్. మరి ఏ సినిమా దర్శకుడి సాంగ్స్ మనం ఈ రోజు వినబోతున్నాము అంటే మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. చాలా రోజులు అయిపోయింది కదా పూరి జగన్నాథ్ గారి సాంగ్స్ అండ్ మూవీస్ చూసి. అయితే పోకిరి సినిమా నుంచి ఫస్ట్ మీ అందరి కోసం ప్లే చేస్తాను సాంగ్. ఎందుకంటే పోకిరి రికార్డ్స్ మామూలుగా ప్లే చేయలేదు, మామూలుగా సాధించలేదు. సో పోకిరి చాలా ఆయన ఫిలిమ్స్ లోనే అసలు బెస్ట్ సినిమాగా, ఎప్పుడు చాలా రికార్డ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోతుంది. మరి ఫస్ట్ పోకిరి నుంచి విందాం, తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నింటిలో సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వరుసగా ప్లే చేస్తూ ఉంటాను. అండ్ వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతీయ ప్రమాణ 1.3 మెగాహెట్స్ పై వింటూ చేస్తూ ఉన్నారు. వివిధ ప్రోగ్రామ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి సాంగ్స్ వింటూ చేస్తున్నారు కదా. మరి శివమణి సినిమా నుంచి సాంగ్ అయితే వినేసాం. ఇప్పుడు మనం కౌశల్య అలాగే శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట చక్రి మ్యూజిక్ కంపోజిషన్. అలాగే ఇప్పుడు భద్రి సినిమా నుంచి మీకోసం ప్లే చేస్తున్న రమణ గోకుల అండ్ సునీత గారు పాడిన పాట చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు. మరి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ భద్రి. ఇక తర్వాత దేశముద్రం నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టేట్ యూ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
2: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

విమిన్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తున్నారు. సమయం సరిగ్గా 4:50. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల ప్రోగ్రామ్ వింటారు.

0: హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెల ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్ గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్ పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన, వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకుండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, కానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట,

కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళమ్మ ఇంటికి పంపించాలి అనేది, ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్

తో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు, అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు, వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్ లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాల్స్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతో పాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, this is Chetan saying bye for today, only with the promise that I'm going to get back to you in our next segment. Till then, have a pleasant time, my dear friends. Bye. Call or message us on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.vanilla. That's spice.lumhe.vanilla. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చే సినిగీతాలు వినొచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు.

ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగితలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధా ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కొరే స్నేహితులు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే స్నేహితులు వింటారు. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జీకే స్పెషల్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడిపంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: మహిళలు ఎంతో ఇష్టపడేటటువంటి కార్యక్రమం వనితవాణి. ఈనాటి వనితవాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మనకు కాల్ చేసినటువంటి శ్రోతలు చాలా మంది ఉన్నారు. ముందుగా కలిసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు? హలో, ఆయిష చెప్పండి. వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: రాముడు కాదు, కృష్ణుడులో చూసాక మరి చూసాక ఆగలేక మనకు ఆకలేక ఆకలేక.
0: రాముడు కాదు కృష్ణుడు. ఓకే అండి, మరి మీకోసమైతే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: వనితావాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు సల్మా.
0: సల్మా చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఓకే అండి, మరి వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీకోసం పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వనితమణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో నమస్తే అండి.
2: నమస్తే, నా పేరు షకిల.
1: షకిల ఎక్కడి నుంచి చేస్తున్నారు? హలో
2: హలో, మైపాడు నుంచి.
1: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? హలో
2: హలో, ఆడబతుకంట.
1: ఆడపడుచు ఆడబతుకు. ఈ సినిమాలో ఏ పాట అండి?
3: పిలిచే నా మధ్యలో.
1: ఇది ఆడవాళ్ళ ప్రోగ్రామ్ అండి.
3: అదే అండి, ఆడవాళ్ళకు.
2: హలో
1: హలో
2: హలో, ఆ పాట ఏంటి మేడం?
1: మీరు కోరుకున్నటువంటి సినిమా మా దగ్గర లేదు, వేరే సినిమా నుంచి కోరుకుంటారా? హలో,
2: కృష్ణ పాట అండి మేడం.
1: ఏ సినిమా అండి?
2: పచ్చని కాపురం.
1: పచ్చని కాపురం,
2: కృష్ణాది.
1: దీంట్లో ఏ పాట? ఓకే అండి, ఇది ఆడవాళ్ళకి సంబంధించిన ప్రోగ్రాము. ఒక్క దగ్గర నుంచే కాల్స్ అన్ని వస్తున్నాయి. శ్రోతలు చాలా మంది కంప్లైంట్స్ చేస్తున్నారు, కొంచెం చూసుకొని కాల్ చేయండి.
2: సరే మేడం.
1: ఓకేనండి.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వనితావాణి కార్యక్రమంలో మరొక శ్రద్ధతో మాట్లాడదాం. హలో హలో
2: హలో
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: మీ పేరు?
2: పద్మా మేడం.
1: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, చెప్పండి. ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: శుభలగ్నంలో ఆమని పాట ఫస్ట్ పాడేవాళ్ళ.
1: శుభలగ్నం. ఏం చేస్తుంటారండి మీరు?
2: హలో
1: హలో చెప్పండి. ఓకే అండి, మరి మీకోసం అయితే మంచి పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు. దీంట్లో ఏ పాట అండి శుభలగ్నంలో?
2: శుభలగ్నం ఫస్ట్ పాట.
1: ఫస్ట్ పాట. ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ మేడం.

సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

యువతకు ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమం యువతరంగం. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ స్టేట్ సర్వీస్లో మంచి హోదా, ఆకర్షణీయమైన జీతంతో విడుదల చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు మరో వారంలో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ పోస్టుకు సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ ఆంథ్రపాలజీ విభాగాలలో పీజీ పూర్తి చేసిన వారు, డిగ్రీతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులు. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం 48,440 రూపాయల నుంచి గరిష్టంగా 1,37,220 రూపాయల వరకు లభిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు 13 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి పాట విన్నాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోనల్లో మొత్తం 3548 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ ఖాళీలను భర్తీ చేసేందుకు చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు 6 నవంబర్ వరకు స్వీకరిస్తున్నారు. గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో పోస్టులను భర్తీ చేస్తారు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మరికొంత సమాచారం వినే ముందు 1వ నెంబర్ కుర్రాడు చిత్తం నుండి పాట విన్నాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఎన్ఐసిఎల్ కార్యాలయాల్లో 321 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో వివిధ స్పెషలిస్ట్ విభాగాలలో 121, జనరలిస్ట్ 200 ఖాళీలున్నాయి. దరఖాస్తులు రేపటి నుంచి, అనగా ఈ రోజు నుంచేనండి, 8 నుంచి 28 వరకు కొనసాగుతున్నాయి. ప్రారంభ వేతనం వచ్చేటప్పటికి 82,485 రూపాయలు ఉంటుంది. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ నవంబర్ 17, ఫేజ్ 2 డిసెంబర్ 22 నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ 8 నుంచి అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు ఒకరాణి ఒక రాజు చిత్రం నుండి పాట విందాం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బీఓ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హతతో పాటు నిర్ణీత ఫిజికల్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు కాగా, ఎంపికైన వారికి నెలకు 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు జీతం లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. మరికొంత సమాచారం వినే ముందు ఓకే బంగారం చేతం నుండి పాట విన్నాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ఎస్క్రో ఖాతాను వచ్చే నవంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా వచ్చే నవంబరులో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎస్క్రో ఖాతాను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలందరికీ ఈ ఖాతా నుంచే నేరుగా రాయితీలు ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో ఈ

0: రోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. భారత్ లో సింగిల్ పవర్ గ్రిడ్ ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్, ఐ కెన్ ప్రొడ్యూస్ రిమోట్ విలేజ్ ఇన్ సౌత్ ఇండియా, ఐ కెన్ ట్రాన్స్మిట్ టు నార్త్ ఇండియా ఎనీ ప్లేస్. యూ కెన్ సీ అవర్ రోడ్స్, రోడ్ గ్రిడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ గ్రిడ్ ఇన్ ది వరల్డ్. ఈవెన్ అవర్ రైల్వే లైన్స్, ఇఫ్ యు సీ ఆల్ టూ లేన్ బ్రాడ్ గేజ్, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ టు ఫోర్ లేన్, అండ్ ఆల్సో వెరీ సూన్ హై స్పీడ్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు ముంబై. అగైన్ 6 మోర్ హై స్పీడ్ ట్రైన్స్ ఆర్ గోయింగ్ టు ఆపరేట్ ఇన్ ఇండియా విత్ ఇన్ షార్ట్ టైం.
0: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్దికి అత్యంత కీలకమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలో ఈరోజు సమావేశమైన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై విజ్ఞాపన పత్రాన్ని అందించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ వాటికి కేంద్రం నుంచి ఆమోదాలు, నిధులు, అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట తీర ప్రాంత అభివృద్దితో పాటు కనెక్టివిటీ పెంచేందుకు దోహదపడే బీచ్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించాలన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, సంసిద్దతపై అధికారులతో విజయవాడ నుంచి ఆయన ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్దమైన ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇవి జరుగుతాయని, ఇప్పటికే అవసరమైన బ్యాలెట్ బాక్సులను స్థానిక సంస్థల వారీగా సిద్దం చేశామన్నారు. ఇందుకోసం 2 నెలలుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపై తీర్పు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
2: లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ బాడీస్ కొరకు వారి అరేంజ్మెంట్స్ డిస్కషన్ జరిగింది. ప్రతి జిల్లాలో కలెక్టర్స్, ఎస్పీస్, మిగతా అధికారులు రెడీగా ఉన్నారు. లాస్ట్ 2 మంత్స్ నుంచి కమిషనర్ పంచాయత్ రాజ్ లెవెల్లో, కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తగిన చర్య తీసుకున్నారు. కొన్ని పిటిషన్స్ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఆనరబుల్ సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసేదానికి సిద్దంగా ఉన్నాం.
0: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ కరువురహిత రాష్టంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశం సానుకూల వాతావరణంలో సాగిందని రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయిన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను వేగవంతం చేసిందన్నారు. ప్రస్తుతం పోలవరం సివిల్ పనులు 88%, భూసేకరణ, ఆర్ఆర్ పనులు 64%, మొత్తంగా ప్రాజెక్టు భౌతిక పురోగతి 83% చేరుకున్నాయని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జనసేవాసే దేశ సేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజా జీవిత ప్రయాణం దేశ సేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా గుజరాత్లోని గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చివేసి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించిన 2003 నీటి సంస్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ లో తాగునీటి సంస్కరణలు కేంద్రీకృత విధానం నుంచి వికేంద్రీకృత సమాజ ఆధారిత నీటి నిర్వహణ వైపు మారడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. 2002లో ఆ రాష్ట ప్రభుత్వం వాటర్ అండ్ శానిటేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ వ్యాంగ్స్కోను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థానిక సమాజాల భాగస్వామ్యంతో నిర్వహించే విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో గ్రామ స్థాయిలో పానీ సమితులు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలే నీటి సరఫరా పథకాల ప్రణాళిక అమలు నిర్వహణ ఆపరేషన్ నిర్వహణ ఖర్చుల వసూళ్లలో భాగస్వాములయ్యేలా చేశారు. ప్రభుత్వం విధాన రూపకల్పన పర్యవేక్షణ ఆర్థిక సహకారం అందించగా స్థానిక సమాజాలకు నీటి వ్యవస్థ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో నర్మదా ఆధారిత నీటి సరఫరా గ్రిడ్, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, చెక్ డ్యాంలు, వర్షపు నీటి సంరక్షణ వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా నీటి కొరతను ఎదుర్కొనేందుకు పెద్ద స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్థానిక స్థాయిలో నీటి వనరుల నిర్వహణను సమన్వయం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
3: हम गुजरात के लोग जानते हैं कि पानी का संकट क्या होता है. सौराष्ट्र में, कच्छ में, उत्तर गुजरात में हमने अकाल के दिनों में हजारों पशुओं को एक स्थान से दूसरे स्थान पर मीलों मीलों चलते जाते देखा. सरकार ने जो 60,000 से ज्यादा अमृत सरोवर बनाए हैं वो भी देश की ग्रामीण अर्थव्यवस्था को बहुत मदद करने वाले. हमारा प्रयास है कि गांव में छोटे किसान को आधुनिक टेक्नोलॉजी से भी जोड़े. गुजरात में आपने देखा है कि बीते वर्षों में माइक्रो इरिगेशन का दायरा, टपक सिंचाई का दायरा कई गुना बढ़ गया.
0: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. ఈగల్ టీం సహాయంతో గంజాయి సాగును అరికట్టామని, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు గిరిజనులను ప్రోత్సహించి వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర మందులు, టీకాలను డ్రోన్ల సహాయంతో పంపిస్తున్నామని వెల్లడించారు. నక్సలిజానికి ఆకర్షితులవ్వకుండా గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఐటీడీఏపీఓ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ఎక్స్కో ఖాతాను వచ్చే నవంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆధునిక సాహిత్యేన సహా శృతి మాధురేణ సంవాదేన తస్యాః నవోన్మేష శాలిన్యాః ప్రజ్ఞాయాః కృతే ఏషా నోబెల్ ఖ్యాతిః సమర్ప్యతే. అస్మిన్ వర్షే పురస్కార రూపేణ ద్వాదశ మిలియన్ స్వీడిష్ క్రోనర్ మితా ధనరాశిః ప్రదాస్యతే. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ ఇథోపియా దేశస్య నూతన విదేశమంత్రి పదే నియుక్తాయ గెడియాన్ తిమోటియోస్ హెసెబోన్ మహోదయాయ హార్దాః శుభాశయాః సంప్రేషితాః. సామాజిక అంతర్జాలీయ పటలే స్వసందేశం ప్రసారయన్ విదేశమంత్రి ప్రోక్తవాన్ యత్ సః భారత ఇథోపియా దేశయోః రణనీతిక సహయోగం అధికం సుదృఢం విధాతుం కటిబద్ధః అస్తి. అనేన ద్విపక్షీయ సంబంధానాం నూతనః అధ్యాయః ప్రారప్స్యతే. భారతీయ చలచిత్ర జగతః సుప్రసిద్ధః వరిష్ఠ అభినేతా నానా పాటేకరః అద్య ప్రాతః గోవా రాజ్యే స్వీయగృహే తీవ్ర హృదయ రోగ ఘాతేన 75 వయసి దివంగతః. హిందీ మరాఠీ చలచిత్ర క్షేత్రేషు సుదీర్ఘ కాలం యావత్ పరిందా, ప్రహార్, తిరంగా, క్రాంతివీర్, ఖామోషీ, అబ్ తక్ 56, వెల్కమ్ ఇత్యాదీనాం అనేక కళాకృతీనాం మాధ్యమేన స్వకీయాం అనుపమాం ప్రతిష్టాం అంకితవాన్ ఏషః మహాన్ కళాకారః. అస్మిన్ అసామయిక నిధనే రాష్ట్రపతిః పదాసీన ద్రౌపదీ ముర్ముః, ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః చ గభీరం దుఃఖం ప్రకటితవంతః. సంయుక్త రాష్ట్ర మహాసభాయాం భారతేన ఆతంకవాద విషయే పాకిస్తానస్య కపట నీతిః తీవ్రతయా ఆక్షిప్తా. భారతేన ప్రతిపాదితం యత్ జైష్ ఎ మొహమ్మద్ ఇత్యాదంకీ సంఘటనస్య ప్రముఖస్య మసూద్ అజహరస్య విషయే సూచనాయై పురస్కార ఘోషణాం కృత్వా ఇస్లామాబాద్ ప్రశాసనం స్వస్య ఆతంకవాద సమర్థనం ఆచ్ఛాదయితుం ప్రయతతే. భారతేన స్పష్టీకృతం యత్ విశ్వ సముదాయేన 9/11, 26/11 అథ చ పహల్గామ్ ఆక్రమణానాం సంహారః నైవ విస్మృతః. సంయుక్త రాష్ట్ర మహాసభాయాం స్వస్య ప్రత్యుత్తరాధికారస్య ప్రయోగం కూర్వన్ భారతస్య ప్రథమ సచివః రఘు పూరీ అవోచత్ యత్ కేవలం ఘోషణాభిః ఆతంకవాదః పరాజేతుం నైవ శక్యః. సహ ఆతంకవాదస్య దుష్కర్మకారీణాం విత్తపోషకాణాం అథ ఆశ్రయదాతృణాం విరుద్ధం కఠోర కార్యాచరణాయ ఆహ్వానం విహితవాన్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 6:30. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. ఇప్పుడు విందాం ఈ సంగతి మీకు తెలుసా.

మీరెప్పుడైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోగలరా? అదేంటి కావ్యశ్రీ, భవిష్యత్తును ఎవరైనా ఎలా అంచనా వేయగలరు అంటారా? మరి రేపు వాతావరణం ఎలా ఉంటుంది? ఎండ ఎన్ని డిగ్రీలుంటుంది? వర్షం పడుతుందా లేదా? ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుంది? అలాగే రాబోయే 4 రోజుల్లో తుఫాన్లు వస్తున్నాయని, ఏ ప్రాంతాలు ఈ తుఫాన్ల వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయో అని, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారేంటి కావ్యశ్రీ? అవన్నీ వాతావరణ శాఖ వాళ్ళు కదా చెప్తారు అంటారా? మరి వాతావరణ శాఖకు ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? ఇంతకు ముందు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే దాని గురించి ముందుగానే తెలుసుకునే వాళ్ళం, ఏ దారిలో వెళ్తే తొందరగా ఆ ప్రాంతానికి చేరుకోగలము అని. దారిలో వెళ్లేటప్పుడు కూడా అందరినీ అడిగి కనుక్కుంటూ, ఈ రూట్ కరెక్టేనా, ఇంకే రూట్ లో వెళ్ళాలి అని కనుక్కుంటూ వెళ్లే వాళ్ళం. ఎందుకంటే మనకి అన్ని ప్లేసెస్ తెలిసి ఉండాలని లేదు కదా, ఉండవు కూడా అఫ్ కోర్స్. మరి ఈ రోజుల్లో కార్ ఎక్కగానే, బైక్ ఎక్కగానే, అంతెందుకు నడుచుకుంటూ వెళ్తూ కూడా మన ఫోన్ లో డెస్టినేషన్ ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్ గా బెస్ట్ రూట్ అదే చూపిస్తుంది. మనం వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఏది బెస్ట్ రూట్, ఎటువైపు నుంచి వెళ్తే తొందరగా వెళ్లగలం, ఎక్కడ రోడ్స్ బాగున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలు మన చేతిలో ఉన్న ఫోన్ ని ఉపయోగించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అది చాలా అలవాటైపోయింది కూడా, జీపీఎస్ వాడడం, నావిగేషన్ ని వాడి మనం ఎక్కడున్నామో మన ఫ్రెండ్స్ కి కూడా లైవ్ లొకేషన్స్ ని షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతూ ఉన్నాయి? అంతేకాదు, ఎక్కడో వేరే దేశాల్లో, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల్లో జరిగే క్రికెట్ మ్యాచెస్ అయితే ఏమి, ఏవైనా గేమ్స్ మనం లైవ్ లో వితిన్ సెకండ్స్ లో మన ఇంట్లో నుంచి మన టీవీలో మన ఫోన్లలో చూడగలుగుతున్నాం. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే మనం భూమి మీద ఒక ప్రాంతంలో ఉంటూనే ఈ విశ్వంలో మొత్తం ఎన్ని గ్రహాలున్నాయి, ఆ గ్రహాల సైజులెంత, ఆ గ్రహాల్లో నీటి నిలువ ఉందా లేదా, అక్కడ మనుషులు జీవించగలరా, అసలు ఆ గ్రహాల్లో ప్రాణులున్నాయా, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత, మరి ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తున్నాయి మనం ఏమన్నా అక్కడికి వెళ్లి చూసేస్తున్నామా అంటే ఆహా. కానీ ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి, ఎలా తెలుస్తున్నాయి? ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే విషయాలే అయినా కూడా ఒక్కసారి దాని గురించి డీప్ గా ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి కదండి. మన డే టు డే లైఫ్ లో జరిగే ఇలాంటి ఎన్నో విషయాలు ఎలా పాసిబుల్ అని అనుకున్నామనుకోండి, ఒక పెద్ద మిస్టరీ లాగానే అనిపిస్తుంది. మరి వీటన్నింటికి కారణం శాటిలైట్స్, అవే ఉపగ్రహాలు. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా, నేను మీ కావ్యశ్రీ.

మన ఆధునిక జీవితంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతూ మన జీవితాల్ని చాలా ఈజీ చేసేసాయని చెప్పొచ్చు ఈ శాటిలైట్స్. మరి అలాంటి శాటిలైట్స్ ని ఏ రకంగా ఉపయోగించుకుంటూ ఉన్నాము, అసలు ఇవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఆకాశంలోకి ఎలా పంపిస్తారు, పంపించినా అవి కింద పడిపోకుండా అక్కడ ఎలా ఉండగలుగుతున్నాయి, అన్ని సంవత్సరాల పాటు అవి అక్కడ ఉండడానికి వాటికి ఇంధనం శక్తి ఎలా వస్తుంది, ఈ అనంత విశ్వానికి భూమికి అలాగే మనిషికి వారధి శాటిలైట్. అసలు శాటిలైట్ అంటే ఉపగ్రహం, అంటే ఏదైనా ఒక వస్తువు ఒక గ్రహం చుట్టూ నిర్దిష్టమైన కక్ష్యలో తనకు తానుగా తిరుగుతూ ఉంటే వాటిని శాటిలైట్స్ అంటూ ఉంటారు. ఈ ఉపగ్రహాలు ముఖ్యంగా రెండు రకాలు. అవి ఒకటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శాటిలైట్స్, అంటే నాచురల్ శాటిలైట్స్ అన్నమాట. ఇంకొకటి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, అవి మ్యాన్ మేడ్ శాటిలైట్స్. వీటిని మనుషులు తయారు చేస్తారు. సహజ సిద్ధంగా ఏర్పడిన శాటిలైట్ చంద్రుడు అని చెప్పొచ్చు, ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కానీ చంద్రుడిని ఎవరు తయారు చేయలేదు. ఇక ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ని మనుషులు తయారు చేసి అంతరిక్షంలోకి వివిధ ప్రయోజనాల కోసం పంపిస్తూ ఉంటారు. వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ శాటిలైట్స్ మన అవసరాన్ని బట్టి ఒక చిన్న ఫుట్బాల్ సైజు నుంచి ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం అంత సైజ్ లో ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ని నార్మల్ గా మూడు రకాలుగా చెప్తారు. అవి ఒకటి పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్స్, జియో స్టేషనరీ శాటిలైట్స్, ఇంకొకటి డీప్ స్పేస్ శాటిలైట్స్. పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్స్ అంటే ఏంటంటే ఇవి ఎర్త్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, ఎర్త్ మ్యాపింగ్ అలాగే జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కోసం ఉపయోగిస్తారు. మనం ఏ ప్రదేశంలో ఉన్నామో మన ఫోన్ ద్వారా మనం లైవ్ లొకేషన్ ని కూడా పంపించవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ శాటిలైట్ వల్లనే సాధ్యమవుతూ ఉంటాయి. దీనికోసం మన ఫోన్లలో ఒక చిన్న పరికరం కూడా అమర్చబడి ఉంటుందండి, దాని ద్వారానే మన లైవ్ లొకేషన్ ని శాటిలైట్స్ ట్రాక్ చేస్తాయి. ఇది ఇన్ఫర్మేషన్ ని ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఫోన్లలోకి పంపిస్తే వాళ్ళు మనం ఎక్కడున్నాము అన్నది ఈజీగా ట్రాక్ చేయగలరు. అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్, భూ కదలికలు, భూకంపాలు ఏ ప్రాంతాల్లో వస్తాయి అని ఈ శాటిలైట్స్ వల్ల తెలుసుకోవచ్చు. జియో స్టేషనరీ శాటిలైట్స్, ఇవి భూమధ్య రేఖపై ఒక స్థానంలో ఉండి భూమి యొక్క భ్రమణానికి అనుగుణంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడో జరిగే లైవ్ ఈవెంట్లని మనం ఇక్కడ మనం ఉన్న ప్రదేశం నుంచి చాలా నీట్ గా డీటెయిల్డ్ గా చూడగలం, వినగలం కూడా. మనం టీవీ ఛానల్స్ ని చూసేటప్పుడు లైవ్ జరిగే ప్లేసెస్ లో వాళ్ళ వెహికల్స్ పైన ఒక పెద్ద పెద్ద గొడుగులు లాంటివి మనకి కనిపిస్తాయి, అవి యాంటినాస్. ఈ యాంటినాస్ అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా షూట్ చేసి ఆ గొడుగుల ద్వారా నేరుగా శాటిలైట్స్ కి పంపిస్తే ఆ శాటిలైట్స్ వివిధ దేశాల్లో ఉన్న తమ ఆఫీస్

అవర్ సెంటర్స్ కి పంపిస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి షేర్ చేస్తూ ఉంటారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని, జరిగే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే డీప్ స్పేస్ శాటిలైట్స్, ఈ శాటిలైట్స్ ని స్పేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అంటే ఈ గెలాక్సీ ఎలా ఉంటుంది, పాలపుంత, నక్షత్ర మండలాలు, బ్లాక్ హోల్స్, ఆర్బిట్స్, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం ఈ శాటిలైట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. శాటిలైట్స్ లో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయండి. ఒకటి కమ్యూనికేషన్ మాడ్యూల్, రెండవది మెకానికల్ మాడ్యూల్. కమ్యూనికేషన్ మాడ్యూల్ అంటే ఇందులో సమాచారాన్ని సేకరించడం, అలా సేకరించిన సమాచారాన్ని తిరిగి భూమికి పంపించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. ఇవి రిసీవర్స్ లాగా, కన్వర్టర్స్ లాగా కూడా పనిచేస్తూ ఉంటాయి. భూమి మీద నుంచి లేదా ఇతర ప్లేసెస్ నుంచి ఫ్రీక్వెన్సీ రూపంలో ఇది ఇన్ఫర్మేషన్ ని తీసుకుని, ఆ ఇన్ఫర్మేషన్ ని ఫ్రీక్వెన్సీ తగ్గించి ఆంప్లిఫై చేసి కావలసిన ఇన్ఫర్మేషన్ ని భూమికి పంపిస్తూ ఉంటాయి. శాటిలైట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కమ్యూనికేషన్ ని పాస్ చేయడం కదా. అలా ఇవి కమ్యూనికేషన్ ని మనకి కావలసినటువంటి రీతిలో, దాని యొక్క ఫ్రీక్వెన్సీని, ఆంప్లిఫైని, అంటే ఆ సౌండ్స్ ని మనకి అర్థమయ్యేలాగా దాంట్లో చేసిన సెట్టింగ్స్ ప్రకారం తగ్గించి అవి మళ్ళీ మనకు కావలసిన ప్రదేశానికి పంపించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి మెకానికల్ మాడ్యూల్స్. ఇవి భూమి మీద ఉన్న మనకి సూర్యకిరణాలు డైరెక్ట్ గా తగలకుండా, సన్ రేడియేషన్ మన మీద డైరెక్ట్ గా పడకుండా ఓజోన్ లేయర్ రక్షణ కల్పిస్తూ ఉంటుంది కదా. అలాగే అంతరిక్షంలో ఓజోన్ లేయర్ అయితే ఉండదు. చిన్నప్పుడు లెసన్స్ లో కూడా ఓజోన్ లేయర్ అని చదువుకుంటే ఒక పొరలాగా భూమి చుట్టూ ఉంటుందేమో అని అనుకునేదాన్ని నేనైతే. కానీ అది నిజానికి ఒక పొర కాదు, అక్కడ ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది. అదంతా కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి అతినీల లోహిత కిరణాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. మరి ఇలాంటిది పైన అంతరిక్షంలో ఉండదు కాబట్టి ఈ సూర్యుడి నుంచి వచ్చే హీట్ అయితేనేమి, అక్కడ చలి కూడా విపరీతంగా చాలా మైనస్ డిగ్రీస్ లో ఉంటుంది. సో వీటన్నిటి నుంచి ఆ శాటిలైట్ ని కాపాడడం కోసం ప్రతి శాటిలైట్ మీద కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయన్నమాట. ఈ లేయర్స్ చాలా పొరలుగా ఉంటూ, పై పొర చాలా మటుకు బంగారంతో చేసిన పొరని, పల్చటి బంగారంతో చేసినటువంటి పొరని శాటిలైట్ కి అమరుస్తారు. ఎందుకంటే గోల్డ్ ఒక గుడ్ హీట్ కండక్టర్ కాబట్టి, అంటే హీట్ గాని చల్లదనాన్ని కాని శాటిలైట్ లోకి రానివ్వకుండా ఈ గోల్డ్ రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. అందుకే మీరు ఎప్పుడైనా శాటిలైట్ పిక్చర్స్ ని చూసారనుకోండి, అవి దగదగ మెరిసిపోతూ అంతరిక్షంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. వాటిపైన అంతా కూడా గోల్డ్ లేయర్ ని వేసుంటారు. ఇవి శాటిలైట్ కి ప్రొటెక్షన్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అలాగే మెకానికల్ మాడ్యూల్స్ పనిచేయడానికి దీనికి ఫ్యూయల్ కావాలి కదా. ఏదైనా పని చేయాలంటే దానికి శక్తి కావాలి. మరి ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్నటువంటి ఈ శాటిలైట్స్ కి అంత ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది, అలా అందించడం కూడా చాలా కష్టమే. కాబట్టి ఈ శాటిలైట్స్ కి పవర్ దానిలో అమర్చినటువంటి సోలార్ ప్యానల్స్ వల్ల వస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల ద్వారా అవి వాటంతట అవే పవర్ ని తయారు చేసుకుని వాటికి కావలసినటువంటి పవర్ ని ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఈ సోలార్ ప్యానల్స్ సూర్యుడు ఏ డైరెక్షన్ లో అయితే ఉంటే అవి కూడా ఆ డైరెక్షన్ లో తిరుగుతూ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. అలాగే అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగాములు మనం ఎప్పుడైనా చూసినట్లయితే వాళ్ళ హెల్మెట్స్ పైన కూడా ఈ గోల్డ్ షీట్ అనేది ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ శాటిలైట్స్ లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అంతరిక్షంలో ఆ హీట్ నుంచి, చల్లదనం నుంచి వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ హెల్మెట్స్ పైన కూడా గోల్డ్ షీట్ ని వేస్తారట. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి కదండి. మిషన్సే అక్కడ ఉండడం, దాన్ని ఎదుర్కొని ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటిది మనుషులు ఉండడం ఇంకా కష్టమైన విషయమే కదా. మరి శాటిలైట్స్ ఈ స్పేస్ లో, అంటే అనంత విశ్వంలో ఖాళీ ప్రదేశంలో కరెక్ట్ గా ఒకే ఆర్బిట్ లో కింద పడిపోకుండా ఎలా తిరుగుతూ ఉంటాయి అని అనుకుంటున్నారు? హౌ ఇట్ పాసిబుల్? ఆలోచించండి ఈలోపు ఈ పాట మీకోసం.

శాటిలైట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఈ స్పేస్ లో ఖాళీ ప్రదేశంలో కరెక్ట్ గా ఒకే ఆర్బిట్ లో కింద పడిపోకుండా ఎలా తిరుగుతూ ఉంటాయి అనంటే, మనకి భూమి పైన గ్రావిటీ ఉంటుంది, భూ ఆకర్షణ శక్తి ఉంటుంది, అందువల్లనే ఏదైనా కూడా కిందకి లాగబడుతూ ఉంటుంది. కానీ అది అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు, ఉన్నా కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట. భూమికి ఉన్నటువంటి గ్రావిటీ, శాటిలైట్ యొక్క కంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఇవి రెండు ఒకదానికొకటి ఇట్లా లాగుతూ ఆపోజిట్ డైరెక్షన్ లో, భూమి వైపు అది లాగుతుంటే శాటిలైట్ వైపు ఆ దాని యొక్క ఫోర్స్ లాగుతూ ఉండడం వల్ల అవి కరెక్ట్ గా ఒకే కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, ఒక కర్రకి ఒక తాడుతో బాల్ ని కట్టి మనం రౌండ్ గా తిప్పామనుకోండి, ఆ బాల్ ఆ కర్ర నుంచి దూరంగా వెళ్ళదు, ఒకటే రౌండ్ లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బాల్ ని కర్రని ఒక తాడు అనేది మనకి కలుపుతుంది కాబట్టి. అదే తాడు లేకుండా ఉందనుకోండి, బాల్ వెళ్ళి ఎక్కడో పడిపోతుంది. అలాగే శాటిలైట్ కి భూమికి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రావిటీ ఫోర్సెస్ వల్ల తాడులాగా ఉపయోగపడి ఈ శాటిలైట్స్ కరెక్ట్ గా వాటి కక్షలోనే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి ఈ శాటిలైట్స్ అన్ని సంవత్సరాల నుంచి అంతే స్పీడ్ గా, వాటి స్పీడ్ తగ్గిపోకుండా ఎలా తిరుగుతున్నాయి అంటే, సేమ్ మళ్ళీ గ్రావిటీ వల్లనే. ఇప్పుడు మనం ఏదైనా ఒక బాల్ ని విసిరేసాం అనుకోండి, అది ఫస్ట్ స్పీడ్ గా వెళ్తుంది, తర్వాత కొంచెం స్లో అయిపోయి కింద పడిపోతుంది. అదే భూమికి ఆకర్షించే శక్తి లేదనుకోండి, ఆ బాల్ గాల్లోనే ఉంటుంది అనమాట. అలాగే స్పేస్ లో ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఇవి సేమ్ ఫోర్స్ తో, ఎంత ఎనర్జీతో, ఎంత శక్తిగా, ఎంత వేగంగా పైకైతే వెళ్ళాయో అక్కడ ఫస్ట్ లో తిరిగాయో అదే స్పీడ్ తోనే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కిందకు లాగడానికి అక్కడ ఎలాంటి ఫోర్స్ లేదు కదా. అంతేకాకుండా శాటిలైట్స్ లో థ్రస్ట్ ఇంజిన్స్ అని కూడా ఉంటాయి. ఇవి ఎలా ఉపయోగపడతాయంటే, ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్ లోకి శాటిలైట్స్ ని పంపించడానికి, లేదంటే ఒక్కొక్కసారి అవి తిరుగుతూ తిరుగుతూ కొంచెం దారి తప్పి పక్కకు వెళ్ళినప్పుడు ఆ శాటిలైట్స్ ని తిరిగి మళ్ళీ వాటి కక్షలోకి ప్రవేశపెట్టడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు మనం ఆర్బిట్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ ఆర్బిట్స్ అంటే ఏంటంటే భూమి పైన ఉన్నటువంటి కక్షలు, అంటే అంతరిక్షంలో ఈ శాటిలైట్స్

తిరిగే మార్గాలు అన్నమాట. ఈ ఎర్త్ ఆర్బిట్స్ ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి లో ఎర్త్ ఆర్బిట్, రెండవది మీడియం ఎర్త్ ఆర్బిట్, ఇంకొకటి జియో స్టేషనరీ ఆర్బిట్. ముందుగా లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటంటే, మన భూమిపై 160 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే ఆర్బిట్ ని లో ఎర్త్ ఆర్బిట్ అని అంటూ ఉంటారు. అంటే మూడు స్టేజెస్ లో ఆర్బిట్స్ లో శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటి యొక్క యూజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఆర్బిట్ లో శాటిలైట్స్ భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్లేసెస్ లో వర్షాలు పడతాయి, ఎక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ ని ఈ శాటిలైట్స్ అబ్జర్వ్ చేస్తూ భూమికి పంపిస్తూ ఉంటాయి. వీటి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే భూమికి ఇవి దగ్గరగా ఉంటాయి అన్నమాట. కాబట్టి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వీటిపైన ఎక్కువగా ఉంటుంది, అంటే మిగిలిన ఆర్బిట్స్ తో పోల్చుకుంటే. కాబట్టి ఇవి భూమి యొక్క గ్రావిటీ నుంచి తప్పించుకోవడం కోసం చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉంటాయి. ఇవి భూమిని చుట్టడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా అండి? కేవలం 1/2 గంటలో ఒక శాటిలైట్ భూమిని చుట్టేసి వచ్చేస్తుంది అనమాట. అంత స్పీడ్ గా ఇవి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్ గా అయితే జిపిఎస్ శాటిలైట్స్, అవే నావిగేషన్ శాటిలైట్స్ ఈ ఆర్బిట్ లోనే ఉండాలి. కాకపోతే ఇవి ఇంత స్పీడ్ గా తిరుగుతూ ఉండడం వల్ల మనకి అక్యురసీ అన్నది పోతుంది. కరెక్ట్ గా అవి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయలేవన్నమాట. అందుకని జిపిఎస్ ని మాత్రం మీడియం ఎర్త్ ఆర్బిట్ లో పెట్టారు, అంటే నెక్స్ట్ లెవెల్ లో పెడతారనమాట. ఇప్పుడు మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటంటే, భూమి నుంచి 2000 కిలోమీటర్ల నుంచి 35,700 కిలోమీటర్ల వరకు కూడా ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్ నావిగేషన్ కు సంబంధించి ముఖ్యంగా ఉపయోగపడే శాటిలైట్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇవి భూమి చుట్టూ తిరుగుతూ మనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ని, ఏ ప్లేస్ ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంతసేపట్లో వెళ్ళొచ్చు, ఏ మార్గంలో వెళ్తే తొందరగా వెళ్ళగలుగుతాము, ఆర్ ఎల్స్ లైవ్ లొకేషన్స్ ని, ఏ మనిషి ఎక్కడున్నాడు, ఫోన్ ని ట్రాక్ చేసి ఆ మనిషి యొక్క డీటెయిల్స్, ఏ ప్లేసెస్ కి వెళ్ళాడు, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ ని కూడా ఈ శాటిలైట్స్ మాక్సిమం ఇస్తూ ఉంటాయి. ఈ శాటిలైట్ ఒక్కసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 1/2 డే టైం పడుతుంది, అంటే 12 గంటల టైం పడుతుంది అన్నమాట. ఇంకొకటి జియో స్టేషనరీ ఆర్బిట్. మరి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూడా కొన్ని నావిగేషన్ శాటిలైట్స్ ఉంటాయి, అలాగే ముఖ్యంగా ఇక్కడ కమ్యూనికేషన్ ని షేర్ చేసే శాటిలైట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి భూమి నుంచి 35,700 కిలోమీటర్ల పైన ఎత్తులో ఉంటాయి. ఈ శాటిలైట్స్ భూమి చుట్టి రావడానికి 1 రోజు టైం పడుతుంది అన్నమాట. అంటే భూమికి దగ్గరగా ఉన్న శాటిలైట్స్ చాలా ఎక్కువ స్పీడ్ గా తిరుగుతూ 1/2 అవర్ లో భూమిని చుట్టేస్తాయి. దాని తర్వాత ఉన్నవేమో 12 అవర్స్ పడుతుంది భూమిని చుట్టడానికి. ఆ తర్వాత ఉన్న వాటికి 1 రోజు సమయం పడుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా మనకి ఫోన్ సిగ్నల్స్ లేదా టవర్స్ అందని ప్లేసెస్ లో, సముద్రపు మధ్య భాగాల్లో, దట్టమైన అడవులలో, ఇలాంటి ప్లేసెస్ లో మనకి ఫోన్ సిగ్నల్స్ ఉండవు కదా, అలాంటి ప్లేసెస్ లో కూడా మనం శాటిలైట్స్ ని ఉపయోగించి కమ్యూనికేషన్ ని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అంతరిక్షాన్ని స్టడీ చేయడానికి, అలాగే మానవ ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి శాటిలైట్స్ ని పంపిస్తూ ఉంటాయి. 2024 లెక్కల ప్రకారం భూమి చుట్టూ దాదాపుగా 29,000 శాటిలైట్స్ తిరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి వారం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక మూల నుంచి 50 శాటిలైట్లు పైగా అంతరిక్షంలోకి పంపబడుతూ ఉంటాయి. అయితే ఈ శాటిలైట్స్ దేశాలు పంపిస్తూ ఉంటాయి, అలాగే ప్రైవేట్ వాళ్ళు కూడా శాటిలైట్స్ ని సంస్థలు పంపిస్తూ ఉంటారు. అయితే మొత్తం ఉన్న ఈ 29,000 శాటిలైట్స్ లో ప్రస్తుతం 10,000 పైగా యాక్టివ్ శాటిలైట్స్ ఉన్నాయి. అంటే మిగిలినవన్నీ కూడా వాటి టైం అయిపోవడము లేకపోతే పాడైపోవడమే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా అంతరిక్షంలోనే ఉండిపోతాయి, ఎందుకంటే గ్రావిటీ లేదు కాబట్టి అవి ఎక్కడ పడిపోవు, అలాగే అక్కడ తిరుగుతూ ఉంటాయి ఆ స్పేస్ లో. కానీ వాటి వల్ల ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. ఈ శాటిలైట్స్ లో ముఖ్యంగా ఎక్కువగా అమెరికాకు చెందినటువంటి శాటిలైట్స్ ఉన్నాయి, తర్వాత చైనాకు, తర్వాత యునైటెడ్ కింగ్డమ్ కు, రష్యాకు చెందినటువంటి శాటిలైట్స్ ఎక్కువగా ఉన్నాయి. 2023 లెక్కల ప్రకారం మన ఇండియాకు సంబంధించినటువంటి 51 స్పేస్ శాటిలైట్స్ యాక్టివ్ గా స్పేస్ లో తిరుగుతూ ఉన్నాయి. అలాగే మిగిలిన చిన్న చిన్న దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ 1-2 కూడా స్పేస్ లో తిరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ పనిచేయని శాటిలైట్స్ ని మనం ఏం చేయాలి, ఇంకా అవంతే అట్లాగే ఉంటాయా, ఖాళీ స్పేస్ లో అన్ని ఎక్కువగా ఉంటే ప్రాబ్లం కదా అంటే, అవును ప్రాబ్లమే. ఫ్యూచర్ లో పంపించే ఏ శాటిలైట్స్ కైనా కూడా అవి ప్రాబ్లం కావచ్చు, ఎందుకంటే అవి వచ్చి వీటిని గుద్దుకోవడము లేదంటే వాటి వల్ల వీటికి ఇంకేదైనా ప్రమాదం కూడా జరగవచ్చు ఫ్యూచర్ లో. మరి ఆ శాటిలైట్స్ ని ఏం చేయలేమా అంటే, చేయొచ్చు. ఆ శాటిలైట్స్ ని కూడా, పనిచేయని శాటిలైట్స్ అన్నింటినీ కూడా, ఉపయోగకరంగా లేని శాటిలైట్స్ ని సముద్రాల్లో కలిపేయచ్చు. కాకపోతే ఇలా కలపడానికి చాలా ఖర్చు అవుతుంది.

0: వల్లనే చాలా శాటిలైట్స్ ని డిస్పోజ్ చేయకుండా అలా అంతరిక్షంలో వదిలేశారు. మన ఇండియాలో శాటిలైట్ లాంచ్ చేసే స్టేషన్ మనకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఇస్రో. ఇక్కడి నుంచే ఎన్నో శాటిలైట్స్ ని లాంచ్ చేశారు. మరి మన ఇస్రో రీసెంట్ గా 100వ ప్రయోగాన్ని చేసి 2025 జనవరిలో GSLV-F15 రాకెట్ నుంచి సక్సెస్ఫుల్ గా NVS-2 శాటిలైట్ ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ కూడా నావిగేషన్ వ్యవస్థ కోసం పనిచేస్తుంది. ఇస్రో తన మొదటి ప్రయోగాన్ని 1979లో చేసింది. అలాగే ఈ ప్రపంచంలో ఫస్ట్ శాటిలైట్ పంపించింది సోవియట్ యూనియన్. ఈ శాటిలైట్ ఫుట్బాల్ అంత సైజ్ లో ఉంటుంది. 1957లో దీన్ని పంపించారు. ఇది భూమి చుట్టూ తిరిగి రావడానికి 98 నిమిషాల టైం పట్టిందట. ఇంతవరకు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద శాటిలైట్ ISS, అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీని యొక్క పొడవు 72.8 మీటర్లు, అంటే 239 అడుగులు అన్నమాట. మనం చూస్తున్నటువంటి వింతల్లో ఒక అద్భుతమైన వింత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి. అంత పెద్ద శాటిలైట్ స్పేస్ లో తిరుగుతూ ఉంది. ఈ శాటిలైట్ భూమి చుట్టూ తిరిగి రావడానికి 90 నిమిషాలు టైం పడుతుందట. అంత స్పీడ్ గా ఇది తిరుగుతూ ఉంటది. అలా తిరుగుతూ ఉండడం వల్ల ఒక రోజులో ఇక్కడ 16 సార్లు సూర్యోదయమై సూర్యాస్తమం అవుతూ ఉంటుందంట. అంతే కదండి, అది చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా భూమి మళ్లీ దానికి అడ్డం వచ్చేసి సూర్యుడి నుంచి ఆ సూర్యకాంతి దానిపైన పడకుండా చీకటి పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ తిరిగి పక్కకు వచ్చేసినప్పుడు మళ్ళీ సూర్యోదయం అవుతూ ఉంటుంది. ఇలా ఫాస్ట్ గా తిరుగుతూ ఉండడం వల్ల 16 సార్లు ఇక్కడ సూర్యోదయం అవుతూ సూర్యాస్తమం అవుతూ ఉంటుందట. అంతేకాదు, మీరు ఆశ్చర్యపడే ఇంకొక విషయం చెప్పమంటారా, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో మనుషులు కూడా ఉంటారు. ఇక్కడ వాళ్ళు జాబ్ చేసినట్టుగా షిఫ్ట్స్ ప్రకారం అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళు అక్కడ ఏం తింటారు, ఎలా ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ తలుచుకుంటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇవన్నీ విషయాల గురించి మనం ఇంకొక ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాము. అసలు తలుచుకుంటుంటేనే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదండి. మనం ఏదో పక్క ఊరికి వెళ్ళి జాబ్ చేసి వచ్చినట్టుగా వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళి జాబ్ చేసి వచ్చేస్తా ఉంటారు అనమాట. ఈ అనంత విశ్వం గురించి తెలుసుకోవాలంటే రోజుకు ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. ఆ కొత్త విషయం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తూనే ఉంటుందండి. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ ని ఎంతగానో ఎంజాయ్ చేశారు అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ విషయాలన్నీ నేను తెలుసుకుంటుంటే, ఇంతవరకు తెలుసు GPS ని మనం యూజ్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్లేస్ లో ఏముందో కనుక్కోవచ్చు, అక్కడికి ఏ రూట్ లో ఈజీగా వెళ్ళొచ్చు, మనం ఫోన్ లో టీవీలో లైవ్స్ చూడొచ్చు అని. కానీ ఇవి ఎలా వర్క్ అవుతాయి అని డీటెయిల్డ్ గా తెలుసుకున్నప్పుడు మాత్రం చాలా మంచి ఫీలింగ్ వస్తుంది కదా. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ ని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నాను. మరి వచ్చే వారం ఇంకొక కొత్త స్పెషల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. ఇప్పటికైతే ఇది మన ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం సమాప్తం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇప్పుడు విన్నాం జానపద గేయం.

0: ఇప్పటి వరకు మీరు జానపద గేయం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విన్నాం అలనాటి మధురగీతం ఆడపెత్తనం చిత్తం నుండి.

0: ఇప్పటి వరకు మీరు ఆడపెత్తనం చిత్రం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సీమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నిలా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
2: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees. Including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: భారత్ గత ఏడాది $863 బిలియన్ ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ది రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్దిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ది రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
3: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
1: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్దిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలంపాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం

సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవ్యాంప్డ్ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం, ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ 2026-2030 మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం 50% పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్ నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్ నీనో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు, ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారు.
3: శ్రోతలకు నమస్కారం. మనం గత నెల రోజులుగా చూసుకున్నట్లయితే విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. విపరీతమైన

0: ఎండలు చూశాము, గత వారం రోజులుగా వర్షాలు చూస్తున్నాం. ఒక పక్క శాస్త్రవేత్తలు దీన్ని ఎల్నినో అనే ఒక పేరుతో చెప్తూ ఉన్నారు. ఈ ఎల్నినో అంటే ఏంటి? ఇట్లాంటి ఒక విభిన్నమైన వాతావరణ పరిస్థితులలో రైతు సోదరులకి నష్టం కలిగితే వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి, ఈ వివరాలన్నీ ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో డాక్టర్ జి శివనారాయణ గారు ఉన్నారు. వీరు సీనియర్ ప్రొఫెసర్, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం అధిపతిగా కూడా ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం
0: సార్. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎల్నినో పరిస్థితులు ఉంటాయంటున్నారు. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి, రైతు సోదరులకి అర్థమయ్యేలా చెప్పండి. కొంతకాలం వర్షం పడుతుంది, కొంతకాలం బాగా ఎండలు కాస్తుంది, నీరు అందుబాటులో ఉంటుందో లేదో తెలీదు, అంటే ఒక అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒకసారి రైతు సోదరులకు అర్థమయ్యేలాగా ఎల్నినో అంటే ఏంటి, ఈ పరిస్థితులకి రైతులు ఎలా అలవాటు పడాలి?
1: మామూలుగా అండి, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉపరితలంలో ఉన్న ఉష్ణోగ్రతలు పెరగటం వలన మామూలుగా రెగ్యులర్ గా వచ్చే ఋతుపవనాల మీద ప్రభావం పడి ఋతుపవనాలు ఆగిపోవటం వలన కూడా మనకి వర్షపాతం అనేది తక్కువగా నమోదవుతుంది. మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 50% వరకు మాత్రమే లోటు వర్షపాతం అనేది నమోదు చేయబడింది. దీనివల్ల మనకేంటంటే ఖరీఫ్ పంటలు లేట్ అవటం గానీ, వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళిలో మార్పులు రావటం గానీ, పంట వేగిపోవటం గానీ, రకరకాలైన సమస్యలు తలెత్తాయి, మా రైతాంగానికి దెబ్బతీసే విధంగా ఉంటుందండి. దీన్ని తట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ అనేక పథకాలు కూడా ఉన్నాయి. దాన్ని తెలుసుకుని రైతులు గనక చేసుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుందండి.
0: ఉదాహరణ చెప్పాలంటే ఎటువంటి పథకాలు ఉన్నాయి సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు?
1: మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా అండి, పంట వేసిన తర్వాత లేకపోతే దానికి సంబంధించి 15-57% వరకు ఈ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉండేది
0: పంటకి,
1: రైతులు చెల్లించాలి. అయితే ఇప్పుడు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి గానీ లేకపోతే ఆ ప్రీమియం అనేది చాలా వరకు తగ్గించడం జరిగిందండి. ఖరీఫ్ ఆహార పంటలకు, ఆహార ధాన్యాలకు గానీ నూనె గింజలకు అయితే 2%గా, అట్లానే రబీలో ఆహార ధాన్య పంటలకి నూనె గింజలకి 1.5%గా, వార్షిక వాణిజ్యం మరియు ఉద్యాన పంటలకు 5%గా చేయటం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే మనకి పంట వేసిన తర్వాత కూడా ఒకవేళ వర్షాలు పడకపోయినా లేకపోతే ఏ విధమైన అంటే బెట్ట వాతావరణంలో గానీ ఎక్కువ వర్షాలు పడి పంట నష్టపోయినా సరే మనకి దాని మీద ఇన్సూరెన్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతులకు కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా గానీ లేకపోతే కేత్ బచావో అభియాన్, ఎల్నినో కంబాట్ టీమ్ అని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన మరియు విస్తరణ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా అనేక గ్రామాలను తిరిగి రైతులకి ఈ అవేర్నెస్ అంటే అవగాహన అనేది కల్పించడం అనేది జరిగిందండి. దీనివల్ల చాలా మంది రైతులు కూడా ఇన్సూరెన్స్ అనేది దాని కింద నమోదు చేసుకోవడం జరిగిందండి.
0: అంటే ఎటువంటి రైతులు దీనికి అర్హత సార్?
1: అందరూ చేసుకోవచ్చండి. అంటే ఖరీఫ్ లో వేసే పంటలకి 18-75 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు ఆధార్ అనుసంధానం చేసుకుని బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉంటే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి 1.83 లక్షల కోట్లకు పైగా పంట నష్ట పరిహారం ఇంతకుముందు 2016 నుంచి చెల్లించడం జరిగింది. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదన్నా మనకి దీనివల్ల పంట నష్టపోయినా సరే మధ్యలో పంటకి అధిక వర్షాల వలన గానీ వర్షం లేక తర్వాత బెటర్ పరిస్థితుల్లో పంట నష్టపోయినా సరే మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అన్ని పంటలకి చేసుకోవచ్చండి. మామూలుగా ప్రత్తి, మిరప లేదంటే వరి, ఆపరాలు, మొక్కజొన్న అన్ని పంటలకు కూడా మనం చేసుకోవచ్చు.
0: తర్వాత ఇది ఏదో వాతావరణ ఆధారిత పంట బీమా అని విన్నాను సార్, అదేంటి?
1: అంటే మామూలుగా అయితే మనకి ఈ ఫసల బీమాలో లోన్ తీసుకున్న రైతులకి చేస్తా ఉంటారు. అట్లా కాకుండా వాతావరణం అంటే వాతావరణంలో వచ్చే మార్పుల వలన అధిక వర్షపాతం గానీ లేకపోతే వర్షం లేకుండా ఎక్కువ రోజులున్నా గానీ లేదా బెట్ట పరిస్థితుల్లో గానీ అధిక ఉష్ణోగ్రత వలన గానీ కూడా పంట నష్టపోయి ఉంటది. అంటే ఒక మండల స్థాయిలో గానీ గ్రామ స్థాయిలో గానీ ఎట్లా దిగుబడి మీద ఏమన్నా ప్రభావం చూపించినట్లయితే దాని ద్వారా కూడా ఈ వాతావరణం ఆధారితంగా కూడా దానికి నష్టపరిహారం అనేది చెల్లించడానికి అవకాశం ఉంటుందండి. అంటే రైతు ప్రమేయం లేకుండా కూడా పర్టికులర్ ఆ జియోగ్రాఫికల్ మండల స్థాయిలో గానీ జిల్లా స్థాయిలో ఇట్లాంటి వచ్చినప్పుడు ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలో క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తుంటారు. దాంట్లో ఉత్పాదకత తగ్గినప్పుడు కూడా దీనికి వాళ్ళు క్రాప్ డామేజ్ బేసిస్ మీద కూడా రైతుకి నష్టపరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది.
0: ఎల్నినో సమయంలో ప్రత్యేకంగా దీనికి ఉండే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి సార్?
1: అంటే ప్రతి రైతు కూడా అవగాహన చేసుకొని దాని ద్వారా అంటే మనకి తెలియదు కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగి దాని ద్వారా ఒక్కొక్కసారి గింజ గట్టి పడకపోవటము లేకపోతే పూతార మీద ఎఫెక్ట్ పడటము, రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది, పెస్ట్ అవుట్ బ్రేక్ గానీ లేదంటే డిసీజెస్ గానీ. అందుకని వాతావరణ ఆధారిత చేసినట్లయితే మనకు తెలియకుండా నష్టం జరిగినప్పటికి కూడా రైతు నష్టపరిహారం పొందడానికి వీలుంటుంది.
0: ప్రత్యేకంగా ఇది వాతావరణ ఆధారిత పంట బీమా అన్నమాట. సార్ తర్వాత మనకు నీరు చాలా అత్యవసరం కదండి, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా లభ్యత తక్కువగా ఉంది. ఈ నీటి సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి రైతు సోదరులు?
1: అంటే ఇప్పుడు మనకి కాలువల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది, కానీ అది కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీటికి వస్తున్నాం జరుగుతుంది. దానివల్ల చాలా మంది రైతులు పంట వేయొద్దన్నా వేస్తున్నారు. అయితే దానివల్ల కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి లైఫ్ సేవింగ్ అంటే కొన్ని అంటే రాయలసీమ జిల్లాల్లో కానీ ఎక్కడన్నా కూడా నీటి కుంటలు అంటే ఫామ్ పాండ్స్ కనుక దానికి కూడా మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కానీ అంటే జాతీయ విపత్తుల దాని కింద రాష్ట్ర విపత్తుల దాని కింద కూడా చాలా వరకు నీటి కుంటలు అంటే సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి వాటిని కనుక రైతులు తీసుకున్నట్లయితే తక్కువ కాల పరిమితి కలిగిన అపరాలు కానీ నూనె గింజలు కానీ లేకపోతే చిరుధాన్యాల పంటలు వేసుకున్నప్పుడు ఒక్క ఇరిగేషన్ కనుక ఇవ్వగలిగితే దాని వలన చాలా వరకు పంట అనేది కాపాడుకోవడానికి ఆస్కారం.
0: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే ఒక పథకం ఉంది కదా సార్, ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి?
1: అంటే దీంట్లో సబ్సిడీ కింద మనకి ఏమవుద్దని అంటే అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్లకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నీటిని సంరక్షించుకోవటము, అట్లానే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఒక్క నీటి చొక్కతో ఎక్కువ పంటని చేసుకునే విధంగా అంటే నీటి వనరుల్ని పునరుద్ధరించుకోవటము, రీఛార్జ్ చేయడానికి కానీ ఎక్కడైనా కాలువలు పాండ్స్ ద్వారా చెరువులు వాటిల్లో కనుక రీఛార్జ్ అయినట్లయితే దాని ద్వారా బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి దాని మీద కూడా అంటే సూక్ష్మ నీటి పారుదల పథకాలు దీని కింద స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ కింద చాలా వరకు ఈ సబ్సిడీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ పథకం కింద అండి, పిఎం కిసాన్ సించాయి
0: యోజన కింద. అలాగే సార్ సీడ్ కంటింజెన్సీ ప్లాన్ అంటున్నారు, ఇదేంటి సార్?
1: అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇట్లా ఎల్నినో పరిస్థితుల్లో మనకి తక్కువ కాల పరిమితి రకాలు కావాలి. దానికి ఏంటంటే మనకి సీడ్ ఏది కావాలి, మనకి మామూలుగా వేసే పంటలు కాకుండా తక్కువ కాల పరిమితి రకాలను బట్టి దానికి ఏంటంటే 90 కోట్ల రూపాయలని అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 90 టన్నుల సీడ్ ని కంటింజెన్సీ కింద అవసరమైనప్పుడు రైతులకి 80% సబ్సిడీతో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
0: అలాగే కరువును తట్టుకునే వంగడాలు ఏమైనా ఉన్నాయా సార్?
1: అనేక రకాలు మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున అంటే బెట్టం తట్టుకునే రకాలు కానీ లేకపోతే తక్కువ కాల పరిమితి రకాలని రైతులకు అందుబాటులో ఉంచడానికి రైతు సేవా కేంద్రాల ద్వారా గానీ అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ అనే 2.0 అనే దాని ద్వారా కూడా రైతులకి ఎప్పుడు డిజిటల్ అంటే ICC అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా వాళ్ళ ఒక కంబాట్ ఎల్నినో అని ఎట్లా తట్టుకోవాలి, దానికి ఎలాంటి సలహాలు ఇవ్వాలనే దాని వారి కూడా పనిచేస్తుందండి. దాన్ని
0: అలాగే విత్తనాలు రాయితీ మీద ఏమైనా పంపిణీ చేస్తున్నారా సార్?
1: ఇదే అండి, 80% సబ్సిడీతో చాలా వరకు విత్తనాలని తక్కువ కాల పరిమితి రకాల విత్తనాలని చేయటం జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా అపరాల్లో కూడా ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ 15 సెప్టెంబర్ నుంచి రబీ కంది అనేది వేసుకోవచ్చండి. అట్లానే 15 అక్టోబర్ నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా గానీ బాపట్ల కొన్ని ఏరియాల్లో మొదట ఖాళీగా కట్టిపెట్టి భూమిని తర్వాత ఈ శనగ పంటను వేస్తారు 100,000 ఎకరాల్లో కూడా. అంటే శనగ పంట కూడా ఈ వాతావరణాన్ని ఈ వర్షపాతాన్ని అనువుగా చేసుకుని శనగ పంట కూడా వేయడానికి జరుగుతుంటది. వాటిలో కూడా తక్కువ కాల పరిమితి మనకి 2 తెగులు తట్టుకునే మంచి రకాలు ఉన్నాయి, NBEG రకాలు నంజాల నుంచి బెంగాల్ గ్రామం, వాటిని కూడా వేసుకోవచ్చండి.
0: సరే, అలాగే రైతు సోదరులకి చాలా బాగా అవసరమైంది ఏంటంటే పెట్టుబడి సాయం, ఎందుకంటే రైతు సోదరులు బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుని అధిక వడ్డీలకి మోసపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు కదా, అది ఏ పథకం కింద, ఆ వివరాలు ఏంటి సార్?
1: మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలండి, దాన్ని 3 సార్లుగా అంటే 2,000, 2,000, 2,000, 3 సార్లుగా 6,000 ఇవ్వటం జరుగుతుంది. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం దాంట్లోనే అన్నదాత సుఖీభవ అని 14,000 రూపాయలని ఒక ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే ఒక ఎకరానికి మాత్రమే ఇస్తారు, దాన్ని 7,000, 7,000గా 2 సార్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక రైతుకి గరిష్టంగా 20,000 రూపాయలు అందటం జరుగుతుంది. దాన్ని పెట్టుబడి సహాయంగా విత్తనం కొనుక్కోవడానికి గానీ లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి గానీ పెట్టుబడి సహాయంగా జరుగుతుందండి.
0: సార్, అలాగే వారికి కొంత మొత్తం అప్పుగా బ్యాంకుల దగ్గర ఇచ్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని తీసుకుని వచ్చాను, దీని వివరాలు ఏంటి సార్?
1: మనకి మామూలుగా మనం ప్రతి మనిషి ఎట్లాగో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి అట్లానే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా రైతు తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అప్పుగా తీసుకోవడానికి వీలుంటది. దాన్ని ప్రతి రైతు కూడా వినియోగించుకుంటే మనం పంటలకు కావలసిన అనేక రకాలైన వాటికి ఫైనాన్షియల్ గా వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుంటుందండి. ఈ పిఎం కిసాన్ గానీ అన్నదాత సుఖీభవ గానీ డైరెక్ట్ గా డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి.

0: దాన్ని రకరకాలుగా సబ్సిడీ మీద వచ్చే విత్తనాలకు గాని, పురుగు మందులకు గాని, ఎరువులకు గాని ఎప్పటికప్పుడు కొనుక్కొని చేసుకోవడానికి ఆస్కారం ఉంటాయి.
1: సార్, ఎరువులు అంటే ఈ మధ్య బాగా లోటు ఎదుర్కొన్నారు రైతు సోదరులు కొంత. ఈ ఎరువులకి ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా సార్? రైతు సోదరులకి
0: న్యూట్రియంట్ సబ్సిడీ కింద కూడా మనకి మా ఫాస్ఫాటిక్, పొటాషిక్ ఎరువులు గాని వాటికి కూడా సబ్సిడీ ఉందండి కేంద్ర ప్రభుత్వం నుంచి. దానికి కూడా చాలా వరకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4,317 కోట్లు ఎక్కువగా కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ఎరువులు. ఎందుకంటే మనకి యూరియా గాని ఇవన్నీ కూడా మనకి ఇప్పుడున్న దీంట్లో వాళ్ళు ఎన్ని ఎకరాల పంట, ఏ పంట వేస్తున్నారు, ఎంత న్యూట్రియంట్స్ కావాలనేది లెక్కించి దానికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా వాళ్ళకి సప్లై, ఎందుకంటే ఎక్కువ వాడినందువల్ల కూడా మనకి భూమి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ లో, అందుకని మన ఖేత్ బచావ్ అభియాన్ కూడా చాలా విస్తృతంగా చేయడం జరిగింది. భూసారాన్ని పరిరక్షణ, భూమి కాపాడుకోవటము, దాంట్లో ఉన్న పూర్వస్థితిని తీసుకురావటం. ఎందుకంటే ఎక్కువగా రసాయనిక ఎరువులు వేయటం వల్ల కూడా భూమి సారం దెబ్బతిని దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ తీసుకునేవద్దు కాబట్టి దాన్ని చేసుకోవడానికి ఖేత్ బచావ్ అంటే భూమి సంరక్షణ అనే దాన్ని చేపట్టడం జరిగింది.
1: ఓకే సార్, ఇప్పుడు కరువు నివారణ చర్యల్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది సార్?
0: అంటే కరువు నివారించాలంటే ఇప్పుడు కొంత రైతుకి ఎటువంటి కష్టం లేకుండా అట్లాంటి భూమి శిస్తు మాఫీ చేయటం గానీ, దాన్ని వాయిదా వేయటం గానీ, విద్యుత్ బిల్లులు ఉంటాయి వ్యవసాయ దాన్ని కూడా రాయితీలు ఇవ్వటం గానీ, లేదంటే మాఫీ చేయటం గానీ, పంట రుణాలు రీషెడ్యూల్ తీసుకున్న లోను, ఇప్పుడు పంట వేయలేరు పంట రాదు కాబట్టి దాన్ని రీషెడ్యూల్ చేయటం గానీ, దాన్ని లేకపోతే రుణమాఫీ చేయటం గానీ, అలానే తాగునీరు సరఫరా కోసం ప్రత్యేక చర్యలు. ఎందుకంటే మనుషులతో పాటు జంతు యానిమల్స్ మనకి బఫిలోస్ ఇవన్నీ పాలిచ్చే గేదెలు గాని, గొర్రెలు మేకలు రకరకాల యానిమల్స్ ను కూడా మనం కాపాడుకోవడానికి, ఇంకా ఈ ఫాడర్ కూడా పశుగ్రాసానికి కూడా సబ్సిడీ గాని, పశుగ్రాస విత్తనాలు గాని దాన్ని చేసుకోవడానికి అనేక రకాలైన సబ్సిడీలతో రైతును ఆదుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేవి కృషి చేస్తున్నాయి.
1: ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎటువంటి అదనపు సాయం ఉంటుంది సార్ రైతు సోదరులకి? అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలాగో ఉన్నాయి, అంటే మీరు ఇదివరకే చెప్పారు పీఎం కిసాన్ కి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావిస్తుంది, ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో పంట బీమా ఏ విధంగా ఉంది సార్?
0: అంటే సబ్సిడీ మీద ఇత్తనాలు, మనకి రైతుకి ఇత్తనాలు కావాలి కాబట్టి ఇప్పుడు ఒక పంట నష్టపోయినా రెండో పంటకి ఎలాంటి విత్తనాలు వేసుకోవచ్చు, దానికి 80% సబ్సిడీతో విత్తనాలు అనేవి సరఫరా చేయడం జరుగుతుంది. అట్లానే రైతుకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నీటి డ్రిప్, మైక్రో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కి, అంటే ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దానికి అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. మన రాష్ట్రం అయితే మనకి కంబాట్ టీమ్ అని ఎల్నినో అవేర్నెస్ గానీ, దాంట్లో మనకి కొన్ని పిఎండిఎస్ గానీ, ప్రీ మాన్సూన్ డ్రై సోనింగ్ అంటే ముందే పెల్లెటింగ్ చేసి ఆర్వైఎస్ఎస్ ద్వారా కూడా చేయడం జరిగింది. ఈ మేజర్ గా సబ్సిడీ ఇస్తున్నారు, అట్లానే దీంట్లో మనం పిఎం కిసాన్, అన్నదాత సుఖీభావ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా రైతుకి డబ్బులు అనేది అందుతున్నాయి.
1: సరే, అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పంట నమోదు, ఇది ఎలా నమోదు చేస్తారు, ఇందులో ఎటువంటి డేటా మన రైతు సోదరులు ఇవ్వాల్సి ఉంటుంది, ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా రైతు?
0: అవునండి, తప్పనిసరిగా చేయాలి. ఈ పంట అనేది రైతు సేవా కేంద్రాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళు మన జిపిఎస్ ద్వారా పంట నమూనా అనేది చేస్తారు. చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి రేపు వచ్చిన పంటను అమ్ముకోవటానికి కానీ, లేదంటే పంటకు కావలసిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్పుట్స్ కానీ అవన్నీ తీసుకోవడానికి అనేక రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి రకాలు, లేదు పంట అమ్ముకోవడానికి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు కనుక చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే మనకు అననుకూల పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు కూడా దాని సబ్సిడీ, దానికి సంబంధించిన నష్టపరిహారం పడాలన్నా కూడా ఈ పంట ద్వారానే చేస్తారు కాబట్టి ఇది నమోదు చేసుకోవడం మంచిదండి.
1: సార్, అలాగే మన రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ఏపీఎంఐపీ అని ఉంది కదా,
0: ఎక్కడైతే వాటర్ రిసోర్స్, వాటర్ ని సక్రమంగా వినియోగించుకోవాలో స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దానికి 90% సబ్సిడీ ఇవ్వటం జరుగుతుందండి. దాన్ని గనక ప్రతి రైతులు, అంటే ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ గానీ, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా గానీ రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ కూడా హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ప్రతి రైతు కూడా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ చేసుకున్నట్లయితే ఒక ఎకరం బదులు 3-4 ఎకరాలు వేరే పంటల సాగు చేసుకోవడానికి వీలైదు కాబట్టి ఇది సబ్సిడీ అనేది ప్రతి రైతు వినియోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటిని సద్వినియోగం చేసుకుని ఎక్కువ ఆదాయం పొందొచ్చు.
1: సార్, అలాగే వీటన్నిటితో పాటు నాణ్యమైన విత్తనం కూడా రైతులకి చాలా ఇంపార్టెంట్ కదా. సరైన రకం ఎంచుకోవాలి, సరైన పంట కాలం అంటే తొందరగా వచ్చేటివి, లాంగ్ టర్మ్ వచ్చేటివి ఇలా ఉంటాయి కదా. మన రాష్ట్రంలో ఈ నాణ్యమైన విత్తనాల కోసం రైతులు ఏం చేయాలంటారు? ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా, లేకుంటే ఏ సంస్థల్ని వీళ్ళు సంప్రదించాలి?
0: అంటే మనకి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉంది జాతీయ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా. అట్లానే మనకి ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మేజర్ గా వీళ్ళు మన రైతుల దగ్గర పొలాల్లో పంటను పండించి వాళ్ళ ద్వారా విత్తనం సేకరించి మళ్ళా మనకి రైతు సేవా కేంద్రాల ద్వారా గానీ వారిలే వివిధ సంస్థల ద్వారా గానీ వీళ్ళు రైతుకి మంచి నాణ్యమైన విత్తనం అనేది చేస్తుంటారండి. ప్రతి పంటలో కూడా వీళ్ళు మామూలుగా వరి గాని, అపరాలు గాని, శనగ అన్ని కూడా వాళ్ళ ద్వారానే రైతులకి అందజేయడం జరుగుతుందండి.
1: ఈ ఎల్లున్న సమయంలో సార్ ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న పథకాలు గాని సబ్సిడీలు గాని ఉన్నాయి. ఈ ఎల్లున్న సమయంలో ప్రత్యేకంగా రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పంట కాలంలో?
0: మనకి వర్షపాతం చూసుకోవాలి. ఒకవేళ సరైన వర్షపాతం లేకపోతే దాన్ని పంట విత్తడం అనేది అనవసరం. దాని అంటే విత్తనం కూడా నష్టపోవాల్సి ఉంటుంది. వేసిన తర్వాత సరైన నీటి సంరక్షణ చేసుకుని పంటను కాపాడుకోవడానికి కూడా, ఇప్పుడు అధిక వర్షాలు పడినప్పుడు తెగుళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దాని ద్వారా సూచనలు చూసుకొని దాన్ని చేసుకోవడం మంచిది. అలాగే బెట్ట వాతావరణంలో కూడా పంటను రక్షించుకోవచ్చు. అట్లానే బెట్ట వాతావరణంలో పైన పంట ఎండిపోకుండా ఉండడానికి కూడా మనం మల్టీకే గాని, 3-19 గాని, యూరియా గాని పైన పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఒక 15 రోజులు పంటను కాపాడుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న వ్యవసాయ పరిస్థితిని బట్టి, పంటను బట్టి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని దానికి తగిన విధంగా వాళ్ళు గనక చేసుకున్నట్లయితే మనం పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్, బెట్ట పరిస్థితులు ఓకే, సడన్ గా ఇప్పుడు వచ్చినట్టు ఒక వారం క్రితం చూసాం అధిక వర్షాలు పడిపోయినాయి,
0: అప్పుడేంటంటే ఎక్కువ నీరు ఉన్నదాన్ని తీసివేయటం, మురుగు కాలువల ద్వారా పంపించుకోవడం, ఏమంటే మళ్ళా కొంచెం బూస్టర్ డోస్ గా యూరియా గానీ అప్లై చేసుకోవడం, లేదంటే పైన పిచ్చుక. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు తెగుళ్లు అట్లా వస్తాయి, దాన్ని మనం పొలంలో దిగి చేసుకునే వీలుండదు కాబట్టి డ్రోన్ సహాయంతో గనక పిచికారీ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన తెగుళ్లు రాకుండా, లేదంటే దానికి సంబంధించిన ఎరువులు గానీ ఏదైనా దాని అవసరాన్ని డ్రోన్ ద్వారా కూడా చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే పంటలో 10-15 రోజులు దిగటం వీలు లేనప్పుడు మనం గనక ఏమి చేయకపోతే పంట నష్టపోవడానికి ఆస్కారం ఉంది. డ్రోన్ సహాయం చేసుకుని చేసుకోవచ్చు. రైతులకి సమాచారం కావాలని అంటే చాలా సార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఉన్న విఏఏ చెప్పలేకపోతున్నా అన్నప్పుడు మనకి ఆచార్య ఇంజనీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఫార్మర్స్ కాల్ సెంటర్ కూడా ఉన్నాయి.
1: ఆ నంబర్
0: 1800-425-0430. ఈ నంబర్ కాల్ చేసి కూడా చేయొచ్చు. అట్లానే ఎల్నినోకి స్టేట్ గవర్నమెంట్ కూడా ఏపీ ఎయిమ్స్ కింద ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0 దాని ద్వారా కూడా ICC అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఉంది, సమీకృత సమాచార కేంద్రం 1551-1551. వాళ్ళు కూడా సమాచారం అంటే ఇతర సబ్సిడీ గానీ, రకరకాల రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఇస్తున్న సేవలు గానీ అవన్నీ కూడా దాని ద్వారా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
1: ధన్యవాదాలు సార్. అయితే ఈ విధంగా రైతు సోదరులకి ఇన్ని సమాచార కేంద్రాలు, ఇంత ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది కాబట్టి వీటన్నిటిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం అండి. ధన్యవాదాలు సార్, డాక్టర్ జి శివనారాయణ గారు.
0: ధన్యవాదాలు.
2: ఎల్నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు, ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరిలో వాడదగ్గ కలుపు మందులు, మోతాదు, వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 50% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫరాన్ మిథైల్ దీంతో పాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫరాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బ్యూటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఫినాక్సి ప్రాప్ పి ఇథైల్ 9% ఈసీ అనే మందును నాటిన 20 రోజులప్పుడు 200 నుండి 250 మిల్లీలీటర్ల చొప్పున వేసుకోవాలి. మిస్ పైర్బ్యాక్ సోడియం 10% ఎస్సీ అనే మందును

0: మిగిలిన 20 రోజులప్పుడు 80 నుండి 120 మిల్లీలీటర్లు వాడుకోవాలి. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్, దీంతో పాటు క్లోరిమ్యూరాన్ ఇథైల్ 20% ఈ మందును విత్తిన 20 రోజులప్పుడు 8 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఇంకా 2,4-D సోడియం సాల్ట్ 80% WP అనే మందు వెడల్పాటి కలుపు మొక్కలకి 25 నుండి 30 రోజులప్పుడు 400 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఈ విధంగా వరిలో కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మీరు ఇంతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధ తా ఝలకతీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहा
2: परम तो सब यही डाले
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे
2: सच
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పిడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
3: నమస్కారం అండి.
2: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
3: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9 తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనం జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకుంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్.

0: మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తాం అనమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు పాలు అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్ సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్ మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకు అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారు అనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,08,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోని కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా అంటే మన సెప్టెంబర్ 9

0: నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెను కూడా చేంజ్ అయిందండి, ఈ మెను చేంజ్ అయిన కొత్త మెను ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెను చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాంతల్ డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్ కి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము. అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీలో భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి. గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసిడిఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి, అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసిడిఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమైనా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు

వాళ్ళు చెప్తా ఉంటారండి ఇది మీకు కాదండి మా వాళ్ళకే అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి. అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా

0: మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమో. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకుని ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికి చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈ రోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగపద్మిని.
5: ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో ఆర్థిక రంగానికి విశేష ప్రాధాన్యత ఉంది. సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ, అర్థస్య మూలం రాజ్యం అని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నట్లు, మానవ సుఖానికి ధర్మం మూలమైతే ధర్మానికి ఆర్థిక వనరులు, ఆ వనరుల పటిష్టతకు సుపరిపాలన అత్యంత ఆవశ్యకం. నేడు ఆర్థిక వ్యవస్థను దేశ ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక నూతన కార్యక్రమాలను చేపట్టాయి. ఆర్థిక స్వావలంబన సాధించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రస్థానం పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకువస్తోంది. మార్పు అనేది ప్రకృతి సహజ లక్షణం. కానీ ఆ మార్పు పౌరుడి జీవితంలో వెలుగులు నింపినప్పుడు అది ఒక విప్లవంగా మారుతుంది. ఒకప్పుడు సామాన్యుడికి బ్యాంక్ అంటే అందుచిక్కని ఒక పెద్ద భవనం. కానీ నేడు సాంకేతికత పుణ్యమా అని ఆ బ్యాంక్ ప్రతి ఒక్కరి అరచేతిలో ఇమిడిపోతోంది. నోట్ల స్థానంలో డిజిటల్ క్యూఆర్ కోడ్లు, బ్యాంక్ క్యూలైన్ల స్థానంలో స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు వచ్చి చేరాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ డిజిటల్ విప్లవం మన పౌరుల ఆర్థిక భద్రతకు పునాది వేస్తూ నవశకానికి నాంది పలుకుతోంది. భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన అద్భుతమైన వ్యూహం జామ్ ట్రినిటీ. ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా పారదర్శకంగా అందించేందుకు రూపుదిద్దుకున్న ఈ జామ్ వ్యవస్థలో జే అంటే దేశంలోని ప్రతి పేద కుటుంబానికి మినిమం బ్యాలెన్స్ అవసరం లేని బ్యాంక్ ఖాతాను అందించే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ఏ అంటే దేశ పౌరులందరికీ బయోమెట్రిక్ ఆధారిత విశిష్ట డిజిటల్ గుర్తింపునిచ్చే ఆధార్, ఎం అంటే ఈ రెండింటినీ అనుసంధానించే మొబైల్ నెట్వర్క్. ఈ మూడు శక్తివంతమైన డిజిటల్ సాధనాల కలయికే నేడు దేశంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. గతంలో ప్రభుత్వ పథకాల డబ్బు, సబ్సిడీలు, పెన్షన్లు లబ్ధిదారులకు చేరడానికి నెలల సమయం పట్టేది. అప్పుడప్పుడు మధ్యవర్తుల అవినీతి వల్ల అసలైన పేదలకు పూర్తి సహాయం అందేది కాదు. కానీ జామ్ వ్యవస్థ ఈ లోపాన్ని పూర్తిగా సరిదిద్దింది. ఇందులో భాగంగా మొదట ఆధార్ ద్వారా లబ్ధిదారుల సరైన బయోమెట్రిక్ గుర్తింపు జరుగుతుంది. దీనివల్ల నకిలీ మరియు అర్హత లేని లబ్ధిదారుల ఏరివేత సులువు అవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దీని ద్వారా ప్రభుత్వం పంపే నిధులు ఎక్కడా ఆగకుండా నేరుగా లబ్ధిదారుని జన్ధన్ ఖాతాలోనే జమ అవుతాయి. ఇలా ఖాతాలో డబ్బు పడగానే మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రావడం, అక్కడి నుంచి యూపీఐ సహాయంతో ఆ డబ్బును వాడుకోవడం సాధ్యమవుతోంది. ఈ అనుసంధానం దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలగిపోవడం వల్ల ప్రభుత్వ నిధులు నూటికి

0: శాతం పేద ప్రజలకే చేరుతున్నాయి. ఈ ఖాతాల్లో అత్యధికం మహిళల పేరిట తెరవడం వల్ల ప్రభుత్వ ఆర్థిక సహాయం నేరుగా వారి చేతుల్లోకి చేరి కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్ర పెరిగింది. ఇది మహిళా సాధికారతకు దారితీసింది. నకిలీ ఖాతాలను తొలగించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతోంది. డిజిటల్ అక్షరాస్యతను పెంచుతూ ప్రతి పౌరుడికి ఆర్థిక స్వాతంత్రాన్ని ఆత్మగౌరవాన్ని అందించిన జామ్ వ్యవస్థ నేడు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శవంతంగా నిలుస్తోంది. కార్యక్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి, కాకినాడ జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్ గారు అందిస్తున్న వివరాలు విందాం.
1: నమస్కారం అండి. ఈ రోజు మనము ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి వివరించుకుందాము. భారతదేశంలో చాలా మంది బ్యాంకింగ్ తో అవగాహన లేని వాళ్ళందరూ కూడా 2014 వరకు చాలా మంది ఉండేవారు. కానీ 2014 ఆగస్టు 15 గౌరవ ప్రధానమంత్రి గారు ప్రజలందరికీ అందుబాటులో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి PMJDY అనే అకౌంట్స్ ని అనౌన్స్ చేశారు. అది 2014 ఆగస్టు 8 నుంచి కార్యరూపం దాల్చింది. ఈ అకౌంట్ ముఖ్య విశేషాలు ఏంటంటే, ఈ అకౌంట్ కి 0 బ్యాలెన్స్ అకౌంట్, మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. అలాగే బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులో తీసుకురావడం ప్రధాన లక్ష్యము. దీనికి మిగతా అకౌంట్స్ లాగే ఏటీఎం కార్డు ఇస్తారు. ఏటీఎం కార్డు లో కూడా రూపే డెబిట్ కార్డు అనేది అందించబడుతుంది. ఈ రూపే డెబిట్ కార్డు కూడా ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది. ఎవరైతే ఈ అకౌంట్ కి రూపే డెబిట్ కార్డు తీసుకున్నారో వాళ్ళు 45 రోజులకైనా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏదైనా ప్రమాద సాస్తు యాక్సిడెంట్ అయ్యి మరణం సంభవిస్తే 2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఈ అకౌంట్స్ కి రెగ్యులర్ గా మన అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే వాటి ట్రాన్సాక్షన్ బట్టి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 వరకు అకౌంట్ హోల్డర్ పొందవచ్చు. దానికి బ్యాంకింగ్ టర్మ్స్ అని గడిచి ఉంటాయి. అలాగే ఈ అకౌంట్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అంటే DBT ట్రాన్స్ఫర్స్, ప్రభుత్వం అందించే సబ్సిడీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా అమౌంట్ ఈ పథకం ద్వారా ఈ అకౌంట్స్ ద్వారా పొందవచ్చు. అలాగే ఈ ఖాతా ద్వారా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాలో ఉన్న నిల్వకు బ్యాంకు నిబంధనల ప్రకారం వడ్డీ అనేది లభిస్తుంది. జనరల్ గా ఈ అకౌంట్స్ కి KYC డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ లేదా బ్యాంక్ అక్సెప్టెడ్ KYC డాక్యుమెంట్స్ తో మనం ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. పాన్ కార్డు కానీ లేదంటే Form 60 కానీ సబ్మిట్ చేసుకుని పాస్పోర్ట్ ఫోటో ఒకటి తీసుకుని వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ బిజినెస్ కరెస్పాండెంట్ ద్వారా కానీ లేదా బ్యాంకులో కానీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇది ఏంటంటే స్మాల్ సైజ్ అకౌంట్, అందరికి వర్తిస్తుంది. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఖాతాలో ఎవరు కూడా అందరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇప్పటి వరకు మన భారతదేశంలో 59 కోట్ల అకౌంట్లు PMJDY ద్వారా మనం ఓపెన్ చేశాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాలు మరియు చిన్న పట్టణాల్లో 46 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయినాయి. అలాగే అర్బన్ మెట్రోల్లో 13 కోట్లు ఓపెన్ అయినాయి. అలాగే ఫిమేల్స్, ఆడవారు దగ్గర 33 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేశారు. మొత్తం భారతదేశంలో PMJDY ఖాతాల ద్వారా బ్యాంకుల్లో ఉన్న నిల్వ 3,20,105 కోట్లు ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ 1,74,00,000 అకౌంట్స్ మనం ఓపెన్ చేసాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 1,26,00,000 అకౌంట్స్ ఉన్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో 47 లక్షల వరకు ఉన్నది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్లో రూపే కార్డ్స్ 1,13,00,000 మందికి మనం ఇష్యూ చేశాము. అలాగే దీంట్లో 6,917 కోట్లు నిల్వ ఉన్నది. కాకినాడ జిల్లాకు వచ్చినప్పటికీ మన జిల్లాలో 8,05,000 అకౌంట్స్ ఇప్పటివరకు ఓపెన్ చేశాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,94,000 అకౌంట్స్ ఓపెన్ చేశాము. అలాగే పట్టణ ప్రాంతాల్లో 3,72,000 అకౌంట్స్ ఓపెన్ చేశాము. ఇప్పటికీ మన కాకినాడ జిల్లాలో 8,04,76,557 ఖాతాలకి రూపే కార్డు అనేది ఇష్యూ చేశాము. ఈ ఖాతాలో ఉన్న నిల్వ 292 కోట్లు. అలాగే ఈ ఖాతా ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకు ద్వారా వాళ్ళు సేవలు పొందవచ్చు. ఊర్లలో బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా సేవలు పొందవచ్చు. ఈ ఖాతాల ద్వారా కూడా ఎటువంటి అమౌంట్స్ అన్నా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెఫ్ట్, RTGS, మొబైల్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాల ద్వారా కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వారు అందిస్తున్న PMSVY ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, ఇటువంటి స్కీమ్స్ కూడా వాళ్ళు ఈ ఖాతా ద్వారా చేయించుకోవచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి సంవత్సరానికి 20 రూపాయలు కడితే వాళ్ళకి పొరపాటున ఏదైనా యాక్సిడెంటల్ డెత్ కానీ, పర్మినెంట్ లయబిలిటీ కానీ జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా 2 లక్షల రూపాయలు ఆ కుటుంబ నామినీకి అనేది వర్తిస్తుంది. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇది

0: 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంవత్సరానికి 430 రూపాయలు కట్టుకుంటే ఆ వ్యక్తి ఏ విధంగా మరణం సంభవించినా గానీ నామినీకి 2 లక్షల రూపాయలు వర్తిస్తుంది. అలాగే అటల్ పెన్షన్ యోజన, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకే పెన్షన్ అనేది వస్తుంది, కానీ పేద ప్రజలకి అనార్గనైజ్ సెక్టర్ కూడా పెన్షన్ అవ్వాలనే ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనేది స్టార్ట్ చేశారు. దీనికి ఏంటంటే మన వయసును బట్టి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 1000 రూపాయలు కావాలా, 2000 కావాలా, 3000 కావాలా, 4000 కావాలా, 5000 కావాలా, అమౌంట్ బట్టి మన వయసును బట్టి అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. మీరు బ్యాంక్ లో ఒకసారి అప్లికేషన్ ఇస్తే ఆటోమేటిక్ మీ అకౌంట్ లింక్ చేస్తారు. ప్రతి నెల మీ వయసు బట్టి అమౌంట్ 40 సంవత్సరాలు కట్ అవుతుంది. అక్కడ నుంచి 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అన్నది రూపే కార్డు ద్వారా వచ్చింది, సెపరేట్ వస్తుంది. పిఎంఎస్బీఐ స్కీమ్ ద్వారా వచ్చింది కూడా సెపరేట్ గా ఉంటుంది. రెండు సెపరేట్ స్కీమ్స్. బ్యాంక్ అకౌంట్ స్కీమ్ అందరూ కూడా దయచేసి దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్లి కానీ లేదంటే దగ్గరున్న బీసీ పండితులని పిఎంజేడీవై ఖాతాలు తెరుచుకోవాల్సిన కూర్చున్నాం. అలాగే అందరూ కూడా ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన కూడా రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
1: డిజిటల్ ఇండియా ల్యాండ్స్కేప్ లో భాగంగా రూపుదిద్దుకున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశంలో నగదు రహిత లావాదేవీల స్వరూపాన్నే మార్చేసింది. ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగిన సామాన్యుడు నేడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు సైతం సులభంగా వాడేలా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. నూతన బ్యాంకింగ్ సంస్కరణలు కేవలం ఈ డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకునే యువతకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎటువంటి తాకట్టు లేకుండా శిశు, కిషోర్, తరుణ్ అనే 3 విభాగాల కింద సూక్ష్మ పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ దేశంలో సరికొత్త స్టార్టప్ సంస్కృతికి, స్వయం ఉపాధికి ముద్ర మరియు స్టాండప్ ఇండియా వంటి పథకాలు ఊతమిస్తూ పారిశ్రామిక సాధికారతను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందడుగు వేసి పాలనను ప్రజల గుమ్మం ముందుకు తీసుకువెళ్లింది. రాష్ట్రంలో అమలవుతున్న వికేంద్రీకరణ నమూనా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సచివాలయ వ్యవస్థ, డిజిటల్ అసిస్టెంట్లు ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చిన్న బ్యాంకింగ్ సేవ కోసం లేదా పింఛన్ డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రత్యేకంగా నియమించబడిన డిజిటల్ అసిస్టెంట్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రజలకు అవసరమైన ఆర్థిక సేవలను, ప్రభుత్వ సహాయాన్ని వారి ఊరిలోనే అందిస్తున్నారు. దీనివల్ల గ్రామాలు స్వయం సమృద్ధమైన ఆర్థిక కేంద్రాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను, స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను అందిస్తున్నారు. మహిళలకు 0 వడ్డీ రుణాల పథకం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించి వారు సొంతంగా చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టుకునేలా ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక హోదా గణనీయంగా పెరిగాయి. సంపద అనేది కేవలం ఒకచోటే పేరుకుపోకుండా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి సైతం చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి. ప్రస్తుతం మన భారతదేశంలో అక్షరాల సరికొత్త ఆర్థిక క్రాంతి నడుస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలలో వస్తున్న ఈ విప్లవం నవశకానికి నాంది పలుకుతోంది. జన్ధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ పరిధిలోకి వచ్చిన కోట్లాది మంది సామాన్యులు యూపీఐ టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న డిజిటల్ లావాదేవీలు, పారదర్శకంగా దూసుకుపోతున్న ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థలు, ప్రస్తుతం మన కళ్ల ముందే ఒక సరికొత్త ఆర్థిక విప్లవం ఆవిష్కృతమవుతోంది. ఆర్థిక నిరక్షరాస్యత అనే చీకట్లను చీల్చుకుంటూ ప్రతి పౌరుణ్ణి డిజిటల్ శక్తిగా మారుస్తూ సాగుతున్న ఈ ఆర్థిక యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న ఈ నూతన బ్యాంకింగ్ ఆవిష్కరణలు కేవలం సంస్కరణలు మాత్రమే కావు, నవభారత, నవ్యాంధ్ర ఆర్థిక సార్వభౌమత్వానికి బలమైన పునాదులు. డిజిటల్ సేవలను సురక్షితంగా వాడుకుంటూ మనము ఈ ప్రగతి పథంలో భాగస్వాములవుదాం. ఇది ఈనాటి దార్శనిక భారత్.
2: మీరింతవరకు ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట

0: ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగపద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 8:14. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్న వారు సైదాపురం మండలం నెల్లూరు జిల్లా తూరుపొండ్ల గ్రామం నుండి నిఖిల్, మోక్షిత, కాదాంబరి, గిరి వీరందరూ మా కోసం ఆహ్వానం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు వెంకటగిరి నెల్లూరు జిల్లా నుండి కీర్తి, దశధరామరెడ్డి, ఆశ్రిత, చింటూ వీరందరూ మా కోసం బావచ్చడు చిత్రం నుండి పాట ప్లే చేయడానికి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు దొంతలి గ్రామం నుండి రుద్రపాటి సుధాకర్, భావిత, సుస్మిత, హరిత, సరిత, వేదవతి వీరందరూ మా కోసం త్రిశూలం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఇంతటితో హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ అంతరాలను తగ్గించి సాంకేతికతను సమాజంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. భారత్ ఈ ఏడాది $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. స్కేల్ వితౌట్ బౌండరీస్ అనే ఇతివృత్తంతో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ వివిధ డిజిటల్ ఆన్లైన్ విద్యా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది విద్యార్థులను అనుసంధానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్ది మందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ
2: భారత్ మే యహీ స్థితి బన్తీ జా రహీ డిజిటల్ ఇండియా అభియాన్ సే అప్నే ఇస్ స్థితి కో బదల్నే కీ ఠానీ ఔర్ ఇస్కే సెంటర్ మే మొబైల్ ఫోన్ కో లేకర్ కే ఆయే యే టెక్నాలజీ కే డెమోక్రటైజేషన్ కా బహుత్ బడా ప్రయాస్ इसके लिए टेलीकॉम सेक्टर में हर जरूरी रिफॉर्म्स किए गए. इंफ्रास्ट्रक्चर का विस्तार किया गया. हमने फोकस किया कि मोबाइल फोन और अन्य टेलीकॉम हार्डवेयर भारत में ही बने.
1: జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. అలాగే ప్రాసిక్యూషన్కు సంబంధించిన పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచాలని సూచించింది. సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్టేషన్ అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
3: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: 25 ఏళ్ల ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానిని ఈ సాయంత్రం కలిశారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన నరేంద్ర మోదీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్దికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరీ నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధానికి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్టంలో ఎల్ నినో ప్రభావంతో శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్టంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ దాదాపు 16% వార్షిక వృద్ధిని నమోదు చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7% పైగా వృద్ధిని కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
4: In the current year, after a record $863 billion of exports last year, when global growth is slated to come down to under 3%, international trade is expected to be soft. We have set a challenge and decided we will look at $1 trillion of exports in the current year. That's almost 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%. And we are very confident that the current year will give an upward of 7%.
1: ఫార్మాస్యూటికల్ కంపెనీలు వైద్యులకు అందించే బహుమతులు, ఇతర ప్రయోజనాలు సహా వాటి మార్కెటింగ్ విధానాలకు చట్టబద్దమైన నియంత్రణ అవసరమా అనే అంశాన్ని పరిశీలించేందుకు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఔషధ కంపెనీలు వైద్యుల మధ్య అనైతిక సంబంధాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఏఐ ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాల వృద్ది, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు 2026ను ఆయన ఈరోజు ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
5: Today we are among the countries which have adopted and used AI for getting real benefits. Using that technology to generate productivity gains, cost gains, revenue gains, and making a difference in people's lives. The way we designed the program, it has been able to make a difference on all these counts. But that is just the beginning of the journey. This journey will also have many opportunities for small and medium

0: enterprises where they can now access the benefits which were generally available to people who could hire a McKinsey or hire a BCG.
1: జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో వైమానిక శక్తి కీలక పాత్ర పోషిస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఘాజియాబాద్ లోని హిండాన్ ఎయిర్ బేస్ లో నిర్వహించిన వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో ఏపీ సింగ్ పాల్గొన్నారు. భారత వైమానిక దళం పెరుగుతున్న సామర్థ్యాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ అత్యాధునిక పరికరాలు సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే వైమానిక దళం అసలైన బలం కాదని దాని నిజమైన శక్తి ఎయిర్ వారియర్స్ లోనే ఉందని ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ అంతరాలను తగ్గించి సాంకేతికతను సమాజంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. భారత్ ఈ ఏడాది $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూట్ డ్యూట్ ఫిల్మ్ డ్యూట్స్ ఫిల్మ్ సాంగ్స్ ఎంజాయ్ చేయడానికి. మరి నెక్స్ట్ వచ్చేస్తుంది బాయ్స్ చిత్రం నుంచి కార్తీక్ చిత్ర పాడిన పాటకు ఏఎం రత్నం సాహిత్యం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: నువ్వు నేను ప్రేమ చిత్రానికి నరేష్ అయ్యర్ శ్రేయ ఘోషల పాడిన పాట.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోటం ఎగ్జాక్ట్లీ 9 o'clock అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతటితో ఈనాటి డ్యూట్ ఫిల్మ్ డ్యూట్ సైన్ తిప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ పోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చి మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సంగీతం సమ్మోహనం, సాహిత్యం సాక్షాత్కారం, ఇంతటి అద్భుతమైన సమ్మేళనంతో మనసును హత్తుకునే మధుర గీతం ఈనాటి మధుర స్వరాలు స్టార్ట్ చేసేద్దాం. సంగీతం అనగానే మనసు తడిబారే అమృత గడేలివి, అడవి అందాల నడుమ పక్షుల కిలకిలల మధ్య సాగే మధుర స్వరం. ఈ అక్షరాలు వేటూరి కాలం నుండి జాలివారితే పదాల బాణీలు ఇళయరాజా స్వరాలతో ఆకట్టుకుంటాయి. ఇక ఎస్పి బాలు ఎస్ దానికి గళం నుండి ఈ అద్భుతమైన పాట.

తెలుగు సినీ ప్రపంచంలో కొన్ని పాటలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా ఉంటాయి. ప్రేమలో ఉన్న సున్నితత్వాన్ని, ఆరాధనను సిరిమల్లె పువ్వుతో పోలుస్తూ వేటూరి కళ నుండి జాలవారిన అద్భుత సాహిత్యానికి రాజన్ నాగేంద్ర అద్భుతమైన బాణీలు, అన్నింటికీ మించి గానగంధర్వుడు ఎస్పీ బాలు గలవ నుండి ప్రాణం పోసుకున్న ఈ మధుర స్వరం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు ఉన్నా ఎంతటి సాంకేతిక విజ్ఞానం పెరిగినా మనుషుల మధ్య ఉండే ప్రేమ అన్నిటికంటే గొప్ప ఆస్తి. ఆ అద్భుతమైన సందేశాన్ని ఇంత హుషారుగా మనకి హత్తుకునేలా ఈ భావం అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. జీవితం అంటేనే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో భావోద్వేగాలు, ఒక మనిషి జీవితంలో ఉండే సుఖదుఖాలు, హెచ్చుతగ్గులను మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఈ అద్భుతమైన పాట.

కొన్ని పాటలు కొన్ని పదాల అమరిక భలే ఉంటాయి కదా. ఆచార్య ఆత్రేయ గారి సరళమైన పదులైన సాహిత్యం ఏది నీది ఏది నాది, ఈ వేదాలు ఉత్తమ వాదాల వంటి పదాలతో సంక్లిష్టమైన వేదాంతాన్ని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా రాయటం ఆత్రేయ గారికే చెల్లింది. జీవితం అంటే ఒక గమ్యం లేని ప్రయాణం. ఇక్కడ మనం సంపాదించే ఆస్తులు అంతస్తులు ఏవీ శాశ్వతం కాదు. చివరకు మిగిలేది మనం పంచిన ప్రేమ.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట

0: అవ్వాల్సిందే.
1: ఒంటి గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరేడు ఫ్రెండ్ జానితో. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అయితే ఆ అనుభూతిని మాటల్లో కాకుండా కళ్లతోనే పంచుకుంటే ఎంత బాగుంటుంది. హృదయాలు రెండు కలిసినప్పుడు ఆ కళల్లో ఎరిసే ఆ సంతోషం మాటలకు అతీతం. సీనారాయణ రెడ్డి గారి కళ నుండి జాలవరణ అద్భుతమైన సాహిత్యం ఇది. ఎస్పీ బాలు పీసుసుల కళ నుండి తరాలు మారిన ఇప్పటికీ ప్రతి ప్రేమికుడి గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది ఈ అద్భుతమైన మధురమైన పాట.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు నేల అందాలు, గోదావరి నది పరవాళ్లు, ఈ రెండు కలిసి మనసును హత్తుకునే మధురమైన భావాలు నింపితే మనసులో ఆవిష్కృతం అయ్యే గోదావరి ఉరకలతో పాటలు మన హృదయాలను కూడా ఉప్పొంగిపిస్తాయి. మధురమైన సందర్భం, గోదావరి ప్రవాహానికి ఉన్న వేగం, ఒక అందమైన బృందావనానికి ఉన్న వికాసం, ఈ రెండు కలిస్తే అది ఒక అద్భుతమైన భావం అవుతుంది. ఇళయరాజా స్వరకల్పనలో ఎస్పి బాలు, జానకమ్మ గళం నుండి ఈ ఎవర్గ్రీన్ మెలోడీ.

ప్రేమ అనే ఒక భావనను ఎన్ని రూపాలైనా ఉండొచ్చు, కానీ ఆ ప్రేమని ఒక వేణుగానంతోనో ఒక మధురమైన గీతంతోనో పోల్చినప్పుడు కలిగే అనుభూతి చాలా ప్రత్యేకమైంది. ఒక అందమైన అమ్మాయి చిరునవ్వు ముందు వెన్నెల కూడా విరవలబోతుందని, ఆమె చూపు ముందు మల్లెపూలు కూడా చిన్నబోతాయని వర్ణన కవి యొక్క అద్భుతమైన తత్వాన్ని చూపిస్తుంది. జీకే వెంకటేష్ గారి అద్భుతమైన స్వరాలు ఈ పాటకు ప్రాణం పోశాయి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: కొన్ని గాయాలు మౌనంగా ఉండిపోతాయి, కానీ కొన్ని మాత్రం గుండె కోతకు కవిత్వాలుగా అమరగీతాలుగా మారిపోతాయి. ప్రేమలో గెలిచిన మనసులు వసంత గీతాలు పాడితే ప్రేమించిన మనిషికి దూరమై మోసపోయిన హృదయం లోపల రగిలే చితిమంటలు ఎలా ఉంటాయో గాయపడిన హృదయానికి మాత్రమే తెలుస్తుంది. ఇటువంటి అద్భుత సాహిత్యాన్ని అందించిన వేటూరి అంతే అద్భుతంగా బాణీలు సమకూర్చిన చక్రవర్తి. మరి దానికి బాలు గళం కలిపితే ఎలా ఉంటుందంటే ఇదిగో ఈ మధుర స్వరంలో ఉంటుంది.
3: పలుపు కోయిలలు పాడే వస్

ప్రేమికుల మనసులోని అమాయకత్వాన్ని, ఆరాటాన్ని, ఆరాధనను అద్భుతంగా ఆవిష్కరించే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంది. ఎదురుచూపులో ఉండే తీదనం, ప్రేమైన వారిని ఒక్క క్షణం చూడకపోతే మనసుపడే ఆరాటం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. కానీ మనసులోని ఆ భావాలన్నింటినీ అక్షరాల్లో పెట్టి దానికి అద్భుతమైన బాణీలందిస్తే ఒక తీయని స్వరంలో ఆ మధురమైన పాట ఇలా ఉంటుంది.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం కూడా ఎగ్జాక్ట్ గా 10 o'clock దాటి 1 minute కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం రేపుదాం వినిపించిన రాగాలే వినేసేటానికి. మరి వచ్చేస్తుంది కోసం బ్యూటిఫుల్ ట్రాక్ అంతస్తుల చిత్రానికి ఘంటసాల పిసిసిల పైన పాట సాహిత్యం ఆత్రేయ.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: నాది ఆడజన్మే చిత్రానికి గంటసాల పిసుసుల పండు పాట, సాహిత్యం దాసరథి, సంగీతం ఎస్ సుదర్శనం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వీరాభిమన్యు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆరుద్ర సాహిత్యానికి సంగీతం కెవి మహాదేవన్.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే ఉంటారు. ఇంతటితో ఈనాటి వినిపించడం రాగలిగితే సైనింగ్ అప్ చేసేద్దాం.